శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 28వ రోజు, 2026 సంవత్సరం ఆగస్టు నెల 19వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు హిందీలో వార్తా ప్రసారం. అనంతరం 6:05కు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: Ministry of Finance has said that regional rural banks, RRBs, have recorded strong growth in credit delivery during the financial year 2025-26. The ministry said the performance of RRBs under the Reserve Bank of India's priority sector lending framework remained strong during the year. However, the gross loans outstanding of RRBs increased by 10.3% from nearly 5,24,000 crore rupees in financial year 2024-25 to over 5,78,000 crore rupees in 2025-26. Indian Coast Guard's Daman Air Station conducted a swift operation to save the lives of 9 fishermen who were struck in a sinking boat. According to an official press release, the station received a distress call and immediately launched a Chetak helicopter to the location. In men's cricket, host Sri Lanka will resume the second innings at the overnight score of 84 for 4 on day 4 of the first test match of the series at the Gal International Stadium in Sri Lanka today. India were dismissed for 462 in the first innings, while Sri Lanka made 284 runs. And in hockey, the Indian men's team will face arch rivals Pakistan in a crucial pool D encounter of the FIH Men's Hockey World Cup in Amstelveen, the Netherlands today, with both teams battling for a place in the next round. And that is the end of this news bulletin.
1: Akashvani Nizamabad Kendram Samayam 6 Gantala 10 Nimshalu. Suprabhata Vela Vindam భక్తి రంజని కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. కార్యక్రమంలో ముందుగా విందాం.
2: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: వినండి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి భక్తి గీతాలు.

0: జిఆర్టి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తగ్గు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తగ్గు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 6 లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

శ్రోతలింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి భక్తి గీతాలను ఆస్వాదించారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:40. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమాన్ని మనకు వినిపిస్తున్నారు శ్రీ హనుమంతప్ప గారు.
1: దొంగతనం ఎంత నీచమైనదో, చెడ్డదో వంకాయలపాటి వెంకట కవి చెబుతాడు. అది అన్ని నీచకార్యాల కంటే నికృష్టమైనది. జానపదంలో కూడా ఒక నుడికారముంది. కడపటికి మగవాడు ఏమి తప్పు చేసినా చెల్లుతుందేమో కాని దొంగతనం చేస్తే తల దించుకోవలసి వస్తుంది. దొంగతనం చేసిన వ్యక్తిని ఎంతమంది ఎలా అసహ్యగించుకుంటారో, చివరికి బంధువులు కూడా ఎలా ఏవగించుకుంటారో వెంకట కవి ఇలా చెబుతున్నాడు. అన్నదమ్ములు కర్మమని మొత్తుకుందురు, అక్క చెల్లెండ్రు హా అనుచునుందురు, జ్ఞాతివారలు చాలా చప్పట్లు కొడుదురు, వదినగారలు దెప్పి గదుముచుందురు, ఇలా చెబుతాడన్నమాట. అన్నదమ్ములు మా కర్మ ఏమిటని మొత్తుకుంటారు, అక్కా చెల్లెళ్ళు అయ్యో మా అన్న మా తమ్ముడు ఇట్లా అయిపోయాడేమిటి అని బాధపడతారు. చుట్టాలందరిలోనూ చులకనవుతాడు. తల్లి లోపల ఎంత తల్లడిల్లుతుందో చెప్పలేము. దాయాదులు చప్పట్లు కొట్టి గేలి చేస్తారు, వదినలు దెప్పి పొడుస్తారు, ఇరుగు పొరుగు వాళ్ళు పెళ్లిళ్లకు పేరెంటాలకు కూడా పిలువరు. భగవంతుడా, దొంగతనం ఎంత చెడ్డదో కదా అని, దానంత నికృష్టమైనది మరేదీ లేదని పెద్దలు చెబుతారు. దుర్మార్గుడు లోకాన్నంతా దూషిస్తాడు. గుణవంతుల సుగుణాలను కూడా దుర్గుణాలుగా పరిగణించి ప్రచారం చేస్తాడు. అది దుర్మార్గుని లక్షణమంటూ భర్తృహరి ఇలా చెబుతున్నాడు. జాడ్యం హ్రీమతి గణ్యతే వ్రతసుచౌ

तेजस्विन्यवलिप्तता मुखरता वक्तव्यशक्तिस्थिरे तत्को नाम गुणे भवेत् सगुणिनां यो दुर्जनानां मतः। లజ్జగలవాణ్ణి మందబుద్ధి కలిగిన వానిగాను దూషిస్తాడు, తపోవంతుణ్ణి బడాయి పడుతున్న వానిగా చిత్రిస్తాడు, కల్మషం లేనివాణ్ణి కపటం చేసేవాడిగా జమకడతాడు, మౌనంగా ఉండేవాణ్ణి బుద్ధిహీనుడుగా చెబుతాడు, ప్రియంగా మాట్లాడేవాణ్ణి అతి దీనుడిగా వర్ణిస్తాడు, పరాక్రమవంతుణ్ణి పొగరు కలిగిన వాడిగా పేర్కొంటాడు, సభలలో చక్కగా యుక్తియుక్తంగా మాట్లాడేవాణ్ణి వదరబోతుగా వల్లిస్తాడు, ఈ విధంగా అన్నిటిలోనూ లేని దోషాన్ని మరీ వెతికి వెతికి పట్టి నోటికి అడ్డం లేకుండా కూస్తూ ఉంటాడు దుర్మార్గుడైనవాడు. లోభశ్చేత్ అగుణేన కిం పిశునతా యద్యస్తి కిం పాతకైహి సత్యం చేత్ తపసాచ కిం శుచి మనో యద్యస్తి తీర్థేన కిం సౌజన్యం యది కిం బలేన మహిమా యద్యస్తి కిం మండనైహి సద్విద్యా యది కిం ధనైహి అపయసో యద్యస్తి కిం మృత్యునా. అత్యాశ ఉన్నట్లయితే పిసినారితనమనే నింద అదే వస్తుంది, దానికి వేరే దుర్గుణం అవసరం లేదు. చాడీలు చెప్పే బుద్ధి ఉన్నట్లయితే నరకంలో పడిపోవడానికి వేరే పాపం అక్కరలేదు. అందరినీ సమంగా ఆదరించే గుణం ఉన్నట్లయితే చాంద్రాయణం మొదలైన వ్రతాలు అక్కరలేదు. ద్రోహ

లేకుండా నిర్మలమైన మనస్సు ఉన్నట్లయితే మోక్షాన్నిచ్చే తీర్థసేవ అక్కరలేదు. మంచితనం ఉన్నట్లయితే సొంత పనులు చేయడానికి స్వజనులు అవసరం లేదు. గౌరవం ఉన్నట్లయితే అలంకారాలు అక్కరలేదు. చక్కని విద్య ఉన్నట్లయితే వేరే ధనం అక్కరలేదు. అపకీర్తి ఉన్నట్లయితే అది ఒక్కటే చావుతో సమానం కనుక వేరుగా చావనక్కర్లేదు. కాబట్టి ఈ విషయాలన్నిటినీ చక్కగా ఆలోచించి దుర్గుణాలను విడిచిపెట్టి సుగుణాలు గ్రహించాలి. ఉద్భాసితాఖిలఖిలస్య విశృంఖలస్య ప్రోద్గాఢ విస్మృత నిజాధమ

0: ఏకైహి. దుర్జనులకే సహాయం చేస్తూ వాళ్ళని చేరదీస్తూ అడ్డూ అదుపు లేనివాడై తాను ఇంతకుముందు అనుభవించిన హీనస్థితిని మరిచిపోయి అదృష్టవశాత్తు కలిగిన సంపద చేత పొగరెక్కి గుణవంతులను ద్వేషించే నీచుని కంటబడిన వారెవ్వరూ సుఖపడరు. అంటే మునుపు తాను బ్రతుకు తెరువు కోసం ఏ ఏ నీచపు పనులో చేసి పొట్ట గడుపుకున్నాడో అది అప్పుడే మర్చిపోయాడన్నమాట. అలాంటి నీచులను ఆశ్రయించకూడదని హెచ్చరిస్తున్నాడు కవి.
1: ఇంతవరకు మీరు శ్రీ హనుమంతప్ప గారు వినిపించిన హితోక్తులు విన్నారు. సూక్తి సుధా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 అవస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తమిళనాడులో జరిగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో రాయలసీమలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు: పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై శాసనసభలో ముఖ్యమంత్రి నిన్న ప్రసంగించారు. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం స్థానిక ఎన్నికలు నిర్వహించడం అవసరమని తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో 28 జిల్లా ప్రజా పరిషత్లను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు నాయుడు వెల్లడిస్తూ,
1: స్థిరమైన పాలన ఇవ్వడానికి కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డైరెక్ట్ ఎలక్షన్స్ కి శ్రీకారం చుడుతున్నాం. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. జిల్లాలు విభజన జరిగాయి. అందుకే 13 జిల్లాల నుంచి రాబోయే ఎన్నికల తర్వాత 28 జిల్లా ప్రజా పరిషత్తుల్ని ఏర్పాటు చేస్తున్నామని కూడా మీకు తెలియజేస్తున్నా. వెనుకబడిన వర్గాలు మాత్రం ఎప్పుడు 0.01% డివియేషన్. రాష్ట్ర భవిష్యత్తు బీసీ వర్గాల భాగస్వామ్యంతో కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
0: తమిళనాడులోని చెన్నై కోవలంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. 2 రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వం వహించనున్నారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డితో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు, సంబంధిత ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తొలిదశలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఒక్కో పరిశ్రమను ఎంపిక చేసి ప్రత్యేక పర్యావరణ హిత కార్యక్రమాలను నిర్వహించారు. గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 11వ తేదీ వరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో 26 పరిశ్రమలు నిర్దేశించిన హరిత లక్ష్యాలను సాధించినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 129 ఎకరాల విస్తీర్ణంలో 43,300 మొక్కలను నాటినట్లు అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన వెండితెర ఓటీటీ అవార్డ్స్ 2025-26 కార్యక్రమానికి మంత్రి నిన్న ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్బంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగులకు ఉచితంగా సింగిల్ విండో విధానంలో వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చేవారికి భూములు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. సముద్రంలోకి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. చర్యల పురోగతిపై జిల్లా ఎస్పీతో కలిసి నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మత్స్యకారుల ఫోన్ కాల్ డేటా, సాంకేతిక సమాచారాన్ని పోలీసులు విశ్లేషిస్తున్నారని తెలిపారు. మత్స్యకారులను సురక్షితంగా తీసుకురావడానికి అన్ని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ పేర్కొంటూ,
2: They might extend around 4 to 5 days, plus or minus lo velthundi, depending upon the catch they have. So, enta varaku catch vastundo, dani batti they'll wait cheyi to come back. So, what from the fisheries department is they are confident, says that at least coming 2-3 days, so definitely we'll be able to contact them, or otherwise they will be coming back. So, our family members andariki kuda already fisheries department nunchi, revenue department nunchi, police department nunchi velli, explain cheyadam jarigindi. So, ila mee prayatnalu chestunnaru, manaki inka 2-3 days, ee aalochana ekkuva negative sentiment. ఎలిమెంట్స్ లో వెళ్లకుండా వాళ్ళు భరోసా ఇవ్వడం జరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావంతో రాయలసీమలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత, రాయలసీమ తాగునీటి అవసరాలు, నీటి కేటాయింపులు, వినియోగంపై అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నీటి లభ్యతపై అనిశ్చిత పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున తాగునీటికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని, ప్రధానంగా తాగునీటి చెరువులను నింపేందుకు ఉపయోగించాలని స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఢిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్ మంజిందర్ సింగ్ సిర్సా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ నియామకాల ప్రక్రియ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ డీఎస్సీ ద్వారా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా 16,000 మందికి పైగా ఉపాధ్యాయులను నియమించామని తెలిపారు. విద్యాశాఖ కార్యకలాపాల పర్యవేక్షణకు లీప్ యాప్ను రూపొందించినట్లు మంత్రి నారా లోకేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీ మాధవరావు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాధవరావు నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా మాధవరావుకు పార్టీ శాసనమండలి సభ్యులంతా మద్దతు ఇచ్చి ఎన్నిక సాఫీగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాబోయే వర్షాలు, వరదలను అంచనాలతో కాకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను ప్రామాణికంగా తీసుకుని నీటి కేటాయింపులు చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని జలసౌధలో జల ప్రాజెక్టులు, సాగు, తాగునీటి అంశాలపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రాష్టంలో అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఫ్లూ, క్యూరిడ్ వర్జీనియా, ఎఫ్సివి పొగాకు కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పొగాకు బోర్డు ఉన్నతాధికారులతో కొనుగోళ్ల పరిస్థితిపై అమరావతిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ

0: రైతులకు మెరుగైన ధర లభించేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు సంస్థలు ట్రేడర్లతో సమన్వయం చేసుకుని కొనుగోళ్లు పెంచాలని మంత్రి సూచించారు. ఉపరితల ఆవర్తన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ
1: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం తేలికపాటి మోస్తరు వర్షాల్లో ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన వేళ్లు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు బలమైన వేళ్లు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తమిళనాడులో జరిగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో రాయలసీమలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
2: आकाशवाणी संप्रति वार्ता श्रूयंताम प्रवाचिका रिचा झा.

0: अस्मिन् वर्षे सहनशीलतायै नवोन्मेषायै सहयोगायै सततविकासाय च निर्माणम् इति विषय वस्तुना ब्रिक्स संघस्य अध्यक्षतां करोति। ब्रिक्स देशानां मन्त्रिभिः सततविकासस्य साधनरूपां चक्रीयार्थव्यवस्थां प्रवर्धयितुं भारतस्य नेतृत्वस्य अपि प्रशंसा कृता। केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्य सायं तमिलनाडुराज्यस्य द्विदिवसीय यात्रायै चेन्नई नगरं प्राप्स्यति। असौ श्वः चेन्नई नगरस्य समीपे कोवलम् इत्यत्र आयोज्यमाने दक्षिण भारतस्य मुख्यमन्त्रिणां सम्मेलने भागं ग्रहीष्यति। सम्मेलने तमिलनाडु, केरल, आन्ध्रप्रदेश, तेलंगाना, पुडुचेरी चेत्येतेषां प्रदेशानां मुख्यमन्त्रिणः भागं ग्रहीष्यन्ति। राष्ट्रीय परीक्षणाभिकरणेन स्वस्य परीक्षा दलस्य व्यापकं पुनर्निर्माणं कृत्वा 600 पुरातनान् विशेषज्ञान् निष्कास्य तेषां स्थाने नूतनाः विशारदाः संगृहीताः। शिक्षा मन्त्रालयेन सामाजिकान्तर्जाले पटले संसूचितं यत् परीक्षापत्राणां सूक्ष्म परीक्षणं सुदृढं विधातुं एनटीए संस्थया चतुःस्तरीय प्रश्नपत्र परीक्षण प्रणाली कार्यान्विता भविष्यति। वित्त मन्त्रालयेन संसूचितं यत् क्षेत्रीय ग्रामीण बैंक संघैः प्रवर्तमान वित्तवर्षस्य ऋण प्रदान क्षेत्रे तीव्रवृद्धिः अंकिता। मन्त्रालयानुसारं भारतीय रिजर्व बैंकस्य प्राथमिकता क्षेत्र ऋण प्रणाल्याः अन्तर्गतं क्षेत्रीय ग्रामीण बैंकानां प्रदर्शनम् अतीव उत्कृष्टमासीत्। भारते तु विज्ञान विभागेन अद्य पूर्व पश्चिमोत्तर प्रदेशेषु, पूर्व मध्य प्रदेशे तथा उत्तराखंड राज्ये कतिपयेषु स्थानेषु अतिवृष्टेः पूर्वानुमानं प्रकटितम् इति वार्ताः।
1: आकाशवाणी निजामाबाद केंद्रम, समयं 7 गंटलु। కార్యక్రమంలో ఇప్పుడు విందా.
2: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: ప్రసార వివరాలు 103.2 మెగాహెర్ట్స్ అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లు. ఈ రోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రసారమవుతుంది ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో 7:30 వింటారు శ్రీహర్ష కిడ్నీ అండ్ యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ ఉదయం 8:00 ప్రసారమవుతుంది ఎస్వి స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇక 8:15 ఎప్పటిలాగే ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ప్రసారమవుతుంది సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ దీపక్ రెడ్డి గారి సలహాలు వింటారు. 8:45 ప్రసారమవుతుంది సినీ రంజని. ఈ ఉదయం 9:00 హృదయ రాగాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. మీకు నచ్చిన పాటలతో ఈ ఉదయం 10:00 వరకు. 10:00 నుండి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 3:00 ప్రారంభమవుతాయి వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి. అభిరుచి వింటారు సాయంత్రం 5:00. జానపద సంగీతం అలరిస్తుంది 5:30. సినీ రంజని కార్యక్రమం ప్రసారమవుతుంది 5:45. 6:30 వింటారు సమాచార దర్శిని. 6:35 మరోసారి సినీ రంజని ప్రసారమవుతుంది మీకోసం. 6:50

వింటారు వ్యవసాయ సూచనలు. రాత్రి 7 గంటలకు ప్రసార వివరాలు వింటారు. 7:05 ప్రసారం తెలుగులో వార్తలు. 7:15 వ్యవసాయదారుల కార్యక్రమం పంట పొలాలు ప్రసారమవుతుంది. 7:45 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారం. రాత్రి 8 గంటలకు అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 వింటారు లలిత సంగీతం. రాత్రి 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 9:30 ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమాలు. రాత్రి 10 గంటలకు మిమ్మల్ని అలరిస్తాయి మధుర గీతాలు. 11 గంటలకు వింటారు హిందీలో వార్తలు. 11:05 ప్రసారమయ్యే ఆంగ్లంలో వార్తలతో ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్స్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో అర్హులైన లబ్దిదారులకు స్వచ్ఛమైన సురక్షితమైన పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పీఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారతదేశంలో తమ పెట్టుబడులను భాగస్వామ్యాలను మరింత విస్తరించుకోవాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జపాన్ వ్యాపార వర్గాలను కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో పటిష్టమైన వృద్దిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో అర్హులైన లబ్దిదారులకు స్వచ్ఛమైన సురక్షితమైన అందుబాటు ధరల్లో పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పీఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పైపుడు నేచురల్ గ్యాస్ను త్వరగా వినియోగించడం ప్రారంభించేలా పీఎన్జీ కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయడానికి ఈ పథకాన్ని రూపొందించినట్టు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.74 కోట్ల దేశీయ పీఎన్జీ కనెక్షన్లున్నాయి. ఎల్పీజీ సిలిండర్లు సాంప్రదాయ వంట ఇంధనాలతో పోలిస్తే పీఎన్జీ గృహాలకు సురక్షితమైన, స్వచ్ఛమైన, సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం 6 నెలల కాల పరిమితితో 2 విడతలుగా అమలు చేయబడుతుంది. భారతదేశంలో తమ పెట్టుబడులను భాగస్వామ్యాలను మరింత విస్తరించుకోవాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జపాన్ వ్యాపార వర్గాలను కోరారు. న్యూఢిల్లీలో జపాన్ ప్రతినిధి బృందంతో మాట్లాడుతూ ఆయన, శాంతి, పురోగతి, ఇండో పసిఫిక్ ప్రాంతంలో శ్రేయస్సు అనే ఉమ్మడి ఆకాంక్షలపై ఆధారపడిన భాగస్వామ్యాన్ని ఇరు దేశాలు పంచుకుంటున్నాయన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ జపాన్ ద్వైపాక్షిక వాణిజ్యం 27.5 బిలియన్ డాలర్లకు చేరుకుందని, అలాగే భారతదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరంగా జపాన్ 5వ అతిపెద్ద వనరుగా ఉందని మంత్రి చెప్పారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నైలలో జపాన్ సహకారంతో నడుస్తున్న మెట్రో వ్యవస్థలు, అలాగే

0: 8 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 11 జపాన్ పారిశ్రామిక టౌన్షిప్లను ఉదహరిస్తూ భారత్ జపాన్ భాగస్వామ్య ఫలితాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. 2005-2022 మధ్య కాలంలో భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలియజేశారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రస్తుతం దేశంలోని మొత్తం విద్యుత్ సామర్థ్యంలో సగానికి పైగా స్వచ్ఛ ఇంధన వనరుల నుంచే వస్తోందని పేర్కొన్నారు. మానవత్వానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ విధానాలు, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో సుస్థిరతను నెలకొల్పాలని పిలుపునిచ్చారు.
1: The impact of climate change, biodiversity loss and pollution, the triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often closely intertwined with broader development priorities including poverty eradication, food security and inclusive growth.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం 2 రోజుల పర్యటన నిమిత్తం చెన్నైకి చేరుకుంటారు. ఆయన రేపు చెన్నై సమీపంలోని కోవలంలో జరగనున్న దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సుకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989 సవరణకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నేషనల్ పర్మిట్ వ్యవస్థ కింద నడిచే బ్యాటరీ, హైడ్రోజన్ ఫ్యూయల్, సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల ఫిట్నెస్ కాల పరిమితిని మరో 5 ఏళ్లు పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నేషనల్ పర్మిట్ ప్రక్రియలను సరళీకృతం చేయడం, డిజిటల్ విధానాలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రతిపాదన ప్రకారం వాహనదారులు ప్రతి ఏటా కాకుండా ఒకేసారి 5 ఏళ్ల కాల పరిమితికి పర్మిట్ అనుమతి పొందవచ్చు. దీనికోసం 5 ఏళ్లకు 82,500 రూపాయలు రుసుముగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు పంపించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో బలమైన వృద్దిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యతా రంగ రుణాల ప్రణాళిక కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పనితీరు ఈ ఏడాది సమర్థవంతంగా సాగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5,24,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఆర్ఆర్బీల మొత్తం బకాయి రుణాలు 2025-26 నాటికి 10.3% పెరిగి 5,78,000 కోట్ల రూపాయలకు పైగా చేరుకున్నాయి. 3 ఏళ్లలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలనే ప్రధానమంత్రి లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాజస్థాన్ బరాన్లో మంత్రి 1,258 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మహిళల స్వయం ఉపాధికి 13,461 కోట్లు అందించామని, రాజస్థాన్లో రాజీవిక ద్వారా 32 లక్షల మంది లఖ్పతి దీదీలను తీర్చిదిద్దుతామని చెప్పారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉడాయ్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో పాఠశాల పిల్లలకు సంబంధించి 2 కోట్లకు పైగా నిర్బంధ బయోమెట్రిక్ అప్డేట్లను పూర్తి చేసింది. ఇప్పటివరకు 1.56 లక్షలకు పైగా పాఠశాలల్లో పిల్లలకు నేరుగా ఈ సదుపాయం కల్పించారు. 5-15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు బయోమెట్రిక్ సమాచారాన్ని నవీకరించడం తప్పనిసరి. విద్యార్థులను ప్రోత్సహించేందుకు 7 నుంచి 15 ఏళ్ల వారికి 1 ఏడాది పాటు రుసుమును మినహాయించారు. బయోమెట్రిక్ నవీకరించకపోతే ప్రభుత్వ పథకాలు

0: తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత షట్లర్లు అద్భుత విజయాలు సాధించారు. పురుషుల సింగిల్స్లో లక్ష్యాసేన్ తొలి రౌండ్లో ఆస్టియాకు చెందిన కొలిన్స్ ఫిలిమోన్ను ఓడించగా, భారత జోడి ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో అర్హులైన లబ్దిదారులకు స్వచ్ఛమైన, సురక్షితమైన పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పీఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారతదేశంలో తమ పెట్టుబడులను, భాగస్వామ్యాలను మరింత విస్తరించుకోవాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జపాన్ వ్యాపార వర్గాలను కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో పటిష్టమైన వృద్దిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

ప్రభాతలహరి. ఆరోగ్యం, ఆనందం, విజ్ఞానం, వినోదభరిత కార్యక్రమాలను అందించే విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాతలహరి. ఈనాటి కార్యక్రమంలో 7:30 వింటారు శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు శ్రోతలకు తెలియజేసే సలహాలు, సూచనలు. అలాగే ఈ ఉదయం 8:00 ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా విందాం ఈ దేశభక్తిని చాటి ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడువల కామరా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్.
3: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
9: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
0: అయితే సంప్రదించండి
9: డాక్టర్ బండారి సుజాత విజయలక్ష్మి హాస్పిటల్,
0: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్వాడి నిజామాబాద్.
9: ఫోన్ 08462253344. ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
0: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
9: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
0: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
9: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ద్వారకా నగర్ నిజామాబాద్.
9: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియో

0: న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
0: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
0: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9440004837.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
5: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. GRT జ్యువెలర్స్.
0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్, వింటున్నారు నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి ప్రసారమవుతున్న కార్యక్రమాలు. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి కార్యక్రమంలో యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ ఉదయం 7:30. శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం

0: పాట విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్ వింటున్నారు ప్రభాత్ లహరి. ఆకాశవాణి సమయం 7:30. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజేరెడ్డి హాస్పిటల్ పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్. శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్.
2: కళ్ళు కాళ్ళు లేకున్నా మనిషి మనగడ సాధ్యమేమో గానీ
3: కిడ్నీలు సరిగా పనిచేయకపోతే మనిషి బ్రతకటం సాధ్యం కాదు.
2: మనిషిని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు ముఖ్య పాత్రను పోషిస్తాయి.
3: అమూల్యమైన కిడ్నీలను అన్ని వ్యాధుల నుండి దూరం చేసే వైద్యులు ఇప్పుడు మనకు అందుబాటులో.
1: సంప్రదించండి డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజేరెడ్డి హాస్పిటల్ పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 2202.
4: డాక్టర్ గారు నమస్కారం అండి.
5: నమస్తే.
4: మానవ శరీరంలో ఎన్నో ముఖ్యమైన భాగాలు, అంటే ప్రతి భాగం ముఖ్యమైందే. అందులో చెప్పుకోదగిన మరో భాగం మూత్రపిండాలు. వీటికి సంబంధించి కొంత సమాచారాన్ని మనం ఈ పూట మన శ్రోతలకు అందిద్దాం. కిడ్నీ మానవ శరీరంలో పోషించే పాత్ర ఏమిటి?
5: కిడ్నీ వల్ల మనకు, అంటే కిడ్నీ చేసే ముఖ్య పనులు, రెండు పనుల గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఒకటేమో విసర్జన ప్రక్రియ, అంటే మన శరీరంలో తయారయ్యే మలిన పదార్థాలని, అంటే టాక్సిక్ ప్రొడక్ట్స్ అంటాము, వాటిని బయటకు విసర్జించడానికి కిడ్నీలు ఉపయోగపడతాయి. అదేవిధంగా కిడ్నీలు చేసే ఇంకో ముఖ్యమైన పని ఏంటంటే, మనకు శరీరంలో హిమోగ్లోబిన్ అనేది తయారవ్వడానికి ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక రసాయనము కిడ్నీలో తయారవుతుంది. సో మన కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు రెండు రిజల్ట్స్, అంటే రెండు రకాల మనకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటేమో రక్తహీనత, ఎందుకంటే ఎరిథ్రోపాయిటిన్ అనేది కిడ్నీలో తయారవ్వదు కాబట్టి పనిచేయనప్పుడు ఈ కిడ్నీలు ఫెయిల్ అయిన రక్తహీనతతో బాధపడుతుంటారు. ఇంకొకటి, ఇంకొకటి మలిన పదార్థాలను బయటకు వేసే ప్రక్రియ కూడా ఆగిపోతుంది కాబట్టి అవన్నీ బాడీలో ఉండిపోయినప్పుడు దానివల్ల వచ్చే విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రెండు ముఖ్యమైన పనులండి.
4: డాక్టర్ గారు, ఈ కిడ్నీకి వచ్చే వ్యాధులు ఏముంటాయి?
5: కిడ్నీకి వచ్చే వ్యాధుల్లో, అది చాలా బ్రాడ్ క్వశ్చన్, అది చాలా రకాల వ్యాధులు, సమస్యలు ఉంటాయి. దాంట్లో మనం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిందంటే, యాజ్ ఏ యూరాలజిస్ట్గా మాట్లాడుకోవాల్సి వస్తే, కిడ్నీలో మనకు ఇన్ఫెక్షన్స్ రావచ్చు, కిడ్నీలో స్టోన్స్ రావచ్చు, కిడ్నీలో క్యాన్సర్ కావచ్చు. ముఖ్యంగా వీటి గురించి మాట్లాడుకుంటే, ఇంకా ఇతరత్ర చాలా సమస్యలు ఉంటాయి. కొన్ని మెడికల్ రిలేటెడ్, అంటే కిడ్నీలు ఫెయిల్ అయిపోవడం, రెనల్ ఫెయిల్యూర్ కానీ, లేదంటే కొన్ని చిన్నపిల్లల్లో గ్లోబల్ నెఫ్రైటిస్ అంటాం, అంటే వాటి వల్ల ప్రోటీన్స్ అనేటి బాడీల నుంచి బయటకు విసర్జించబడడం ద్వారా పిల్లలు కాళ్ళు చేతులు వాపు రావడం, పొట్ట ఉబ్బిపోవడం, ఇలాంటి సమస్యలు, రకరకాల సమస్యలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా మనం సాధారణంగా చూసే సమస్యల్లో కిడ్నీ ఇన్ఫెక్షన్ ఒకటి, కిడ్నీలో స్టోన్స్ రావడం ఒకటి, కిడ్నీ క్యాన్సర్
4: క్యాన్సర్ కిడ్నీకి క్యాన్సర్ ఇందువల్ల వచ్చే అవకాశం ఉంటుంది.
5: ఏ క్యాన్సర్ అయినా, కిడ్నీ క్యాన్సర్ అని కాకుండా ఏ క్యాన్సర్ అయినా కూడా, క్యాన్సర్ రావడానికి మనకు వంశపారంపర్యంగా కొన్ని కారణాలు ఉంటాయి. అంటే ఇంతకుముందు ఫ్యామిలీ హిస్టరీ ఉండి, అంటే వాళ్ళ తాత ముత్తాల్లో పూర్వీకులు ఎవరికైనా ఆ క్యాన్సర్కి సంబంధించిన జన్యువులు ఉన్నప్పుడు ఈ మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, వాతావరణం, మనం ఉండే ఎన్విరాన్మెంటల్ కాజెస్ కొన్ని, అంటే వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చే కొన్ని కారణాలు కూడా ఉంటాయి. దాంట్లో మనం తీసుకునేదంటే, వాళ్ళు చేసే వృత్తి అదొక కారణం కూడా కావచ్చు. వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారు, అంటే వాళ్ళు చేసే వృత్తిలో వాళ్ళు ఎలాంటి వాటికి ఎక్స్పోజ్ అవుతున్నారు, ఎలాంటి రసాయనాలకు వాళ్ళు దగ్గరగా ఉన్నారు, అదొకటి తీసుకోవచ్చు. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే, ఈ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా కొన్ని రకాలైన క్యాన్సర్స్ రావచ్చు. ముఖ్యంగా తీసుకుంటే కిడ్నీ క్యాన్సర్ వరకు అయితే ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇంతకుముందు పూర్వీకుల్లో క్యాన్సర్ జీనులు ఉన్నప్పుడు అవి యాక్టివేట్ అయినప్పుడు ఆ క్యాన్సర్ బయటపడే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మనం ముందుగా ఏం చెప్తామంటే, దాన్ని స్క్రీనింగ్ చేసుకోమని చెప్తామంటే, ఒక వయసు వచ్చినప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.

0: సాధారణంగా 40 నుంచి 50 సంవత్సరాల వయసులో సాధారణంగా చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లు ఉంటాయి. బట్ సాధారణంగా తీసుకుంటే ఈ వయసులో ఉన్న వారికి స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుంటే, అంటే ఫ్యామిలీ ఇష్యూ ఉన్న వాళ్ళు ఎర్లీగా స్టే క్యాన్సర్ని గుర్తిస్తే ఏంటంటే ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ వల్ల వచ్చే ఫలితాలు ఎక్కువ, అంటే మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. లేట్ స్టేజ్లో వచ్చే దానికి ట్రీట్మెంట్ మంచి ఫలితాలు తీసుకుంటే వాటి పర్సంటేజ్ తగ్గిపోతుంది.
1: ఈ లక్షణాలు ఎలా ఉంటాయి
0: అంటే కిడ్నీలో క్యాన్సర్ వచ్చినప్పుడు మనకు ముఖ్యంగా ఏంటంటే మూత్రంలో రక్తం పడుతుంది. అంటే ఒక మామూలుగా ఏంటంటే మేము పేషెంట్ ఒకసారి వచ్చి నాకు రక్తం పడుతుంది అని ఒక్క ఎపిసోడ్, అంటే సింగిల్ ఎపిసోడ్, ఒక్కసారి రక్తం పడ్డా అన్నప్పుడు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకు అంటే దీని రక్తం పడడం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మైక్రోస్కోపిక్ హిమచూరియా అంటాం, అంటే మనం యూరిన్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ ఉందా లేదా అని తెలుస్తుంది. సాధారణంగా చూస్తే కలర్ మారినట్టు అనిపించదు. మైక్రోస్కోపిక్ హిమచూరియా ఉంటుంది, అంటే పేషెంట్ చెప్తాడు నాకు యూరిన్ ఎర్రగా వస్తుందని, అంటే కళ్ళకు కనబడుతుంది అది. సో ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు. సో ఒక్క ఎపిసోడ్ మనకు రక్తం పడ్డా కూడా దాన్ని మనం క్యాన్సర్ అవ్వచ్చు, క్యాన్సర్ ఖచ్చితంగా అవుద్దని కాదని క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా దాన్ని టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. ఆ టెస్ట్లో ఏంటిది స్కానింగ్ చేస్తాము. స్కానింగ్లో మూత్ర పిండంలో ఏమైనా కంతులు లాంటివి కానీ లేకపోతే గడ్డలు లాంటివి ఉన్నాయా చూసుకొని, అలాంటిది ఉంది అంటే దానికి ఎంత సైజులో ఉంది, ఏ భాగంలో ఉంది అది చూసుకొని మళ్ళీ దానికి ఒకవేళ క్యాన్సర్ అని డౌట్ ఉంటే సిటీ స్కాన్ చేయించాల్సి ఉంటుంది. కాంట్రాస్ట్ సిటీ అంటాం, అది చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో వచ్చే రిపోర్ట్ని బట్టి అది క్యాన్సరా కాదని కన్ఫర్మ్ అవుతుంది.
1: మనిషి శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది?
0: శరీరం అంటే సాధారణంగా ఏ క్యాన్సర్ అయినా కూడా, అంటే ముఖ్యంగా మరి ముందు గమనించకుండా కొందరు ఏంటంటే తల ఎర్లీగా గమనించేసి ఉండకపోవచ్చు. కొందరం గుర్తించేసి బ్లడ్ పడుతుంది వచ్చి మనకు అన్నప్పుడు క్యాన్సర్ తెలిసిపోతుంది. వాళ్ళు ఇంకా అంతకుమించి వేరే లక్షణం ఉండకపోవచ్చు. అది కాకుండా కొందరు నెగ్లెక్ట్ చేయొచ్చు లేదంటే అది గుర్తించకపోవచ్చు ఏ విధంగా తీసుకున్నా కూడా. అలాంటి వారికి ఏమవుతుందంటే క్యాన్సర్ అనేది వచ్చిన తర్వాత ఎక్కువ రోజులు గుర్తించకపోతే వారిలో బరువు తగ్గిపోతారు, ఆకలి తగ్గిపోతుంది. ఇంతకుముందు చెప్పినట్టు బ్లడ్ పోవడం వల్ల అనీమియా అంటే రక్తహీనత ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి ఉన్నప్పుడు అంటే సాధారణంగా ఏంటంటే ఒక 3 to 6 మంత్స్లో ఒక 10 కిలోలు బరువు తగ్గినారు అంటే అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ 3 to 6 మంత్స్లో ఆకలి బాగా తగ్గిపోవడం, డిక్రీజ్డ్ అపెటైట్ అంటాము, అది కూడా ఉన్నప్పుడు కూడా మనం క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇలా జరిగిన అందరు క్యాన్సర్ ఉండాలని లేదు, బట్ ఉండే అవకాశం
1: అదొక కారణంగా చెప్పుకోవచ్చు,
0: కావచ్చు అదొక కారణం కావచ్చు. సో అలా అట్లా ఉన్నప్పుడు ఈ లక్షణాలు అనిపించినప్పుడు ఖచ్చితంగా కన్సర్న్ డాక్టర్కి ఉండే లక్షణాలను బట్టి, అంటే మూత్రకు సంబంధించిన సమస్య ఉన్నప్పుడు కిడ్నీ డాక్టర్ని కలవడం కానీ, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్య ఉన్నప్పుడు గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ కలవడం కానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉన్నప్పుడు పల్మనాలజిస్ట్ కలవడం కానీ, అలా ఏ సమస్య ఉండి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆ డాక్టర్ని కలిస్తే దానికి సంబంధించిన టెస్ట్ చేసుకుని ఆ టెస్ట్లో మాది క్యాన్సరా కదా కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.
1: కిడ్నీకి క్యాన్సర్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా?
0: అంటే ఇంతకుముందు చెప్పినట్టు మనకు వృత్తిలో వల్ల వచ్చే, అంటే ఎక్స్పోజ్ దేనికైతే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారో అలాంటివి వాటి వల్ల వచ్చే అవకాశం ఉన్నప్పుడు వాటిని మనం నివారించుకోవడం, అంటే అలాంటి పరిస్థితుల్లో పనిచేయకుండా నివారించుకోవడం. కొన్ని కొన్నిసార్లు కొన్ని అలవాట్ల వల్ల, ఇంతకుముందు చెప్పాను మనకుండే అలవాట్ల వల్ల వచ్చే క్యాన్సర్లు ఉంటాయి. దాంట్లో కిడ్నీ క్యాన్సర్ కూడా కావచ్చు. అంటే దాంట్లో మనకి ఏమొచ్చే అవకాశం ఉంది అంటే స్మోకింగ్ వల్ల, అంటే ధూమపానం వల్ల కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ధూమపానాన్ని తగ్గించుకోవడం లేదా మానేయడం. అదేవిధంగా ఈ ఆల్కహాలిక్స్లో కూడా కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అలాంటి వాటిని మానేయడం. ఇవి నివారణ చర్యలో భాగంగా మనం తీసుకోవచ్చు.
1: పద్ధతులు ఏమైనా ప్రభావితం చేస్తాయి?
0: అంటే ఆహారం తీసుకునే ఆహార అలవాట్ల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంది కిడ్నీలో. ఆహారపు అలవాట్లో వచ్చే సాధారణంగా చెప్పుకునే వాటిల్లో కిడ్నీలో స్టోన్స్కి సంబంధించి ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుకోవచ్చు.
1: చికిత్స పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి?
0: అంటే దీంట్లో ఇంతకుముందు చెప్పినట్టు కిడ్నీ క్యాన్సర్ ఉంది అన్నప్పుడు అది సిటీ స్కాన్ ద్వారా కన్ఫర్మ్ అయినప్పుడు అది ఏ స్టేజ్లో ఉందో ముందు చూడాల్సి ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని 4 రకాల స్టేజ్లు ఉంటాయి. సో ఏ స్టేజ్లో ఉందో చూసుకున్న తర్వాత ఆ స్టేజ్ని బట్టి, ఒకవేళ కిడ్నీ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నా కూడా కిడ్నీని తీయడం అనేది తక్షణ పరిష్కారం, దాన్ని రాడికల్ నెఫ్రెక్టమీ అంటాం. సో దాన్ని తీయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఓపెన్ రాడికల్ నెఫ్రెక్టమీ అని కానీ, లాప్రోస్కోపిక్ కానీ, రోబోటిక్, ఈ మధ్యలో రోబోటిక్ కూడా చేస్తున్నారు, రోబోటిక్ కానీ రకరకాల పద్ధతుల ద్వారా కిడ్నీని తీసేస్తారు. తీసేసిన తర్వాత దాన్ని మనం మళ్ళీ బయోప్సీ పంపించినప్పుడు దాంట్లో ఏ రకమైన క్యాన్సర్ ఉంది, క్యాన్సర్లో రకరకాల క్యాన్సర్లు ఉంటాయి, ఏ రకమైన క్యాన్సర్ ఉంది దాన్ని బట్టి దానికి మళ్ళీ కీమోథెరపీ ఉంటుంది. కొందరికి రేరుగా అవసరం అయితే కొన్ని రకాల క్యాన్సర్లకి రేడియోథెరపీ కూడా అవసరం పడవచ్చు. సో ఏ స్టేజ్లో ఉంది, తర్వాత కిడ్నీని తీసిన తర్వాత బయోప్సీలో వచ్చే రిపోర్ట్ని బట్టి ఆ ఏ రకమైన క్యాన్సర్ దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్గా రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కానీ ఇవ్వాల్సి ఉంటుంది.
1: డాక్టర్ చివరగా మరో ప్రశ్న ఏంటంటే కిడ్నీకి క్యాన్సర్

0: తప్పటానికి వయస్సు ఏ విధంగా ముడిపడి ఉంటుంది, వయసుతో ముడిపడే అవకాశం ఏమైనా ఉందా?
1: అంటే సాధారణంగా ఏ క్యాన్సర్ అయినా కూడా సాధారణంగా మధ్య వయసులు అంటే 40 నుంచి 50 సంవత్సరాల వయసు వరకు ఎక్కువగా అంటే ఆ వయసులో క్యాన్సర్ ఏదైనా కావచ్చు, కిడ్నీ క్యాన్సర్ కావచ్చు, అంటే మనకు మూత్ర వ్యవస్థకు సంబంధించి తీసుకుంటే మూత్ర సంచిలో క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ అంటాము, లేదా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ప్రోస్టేట్ క్యాన్సర్ కావచ్చు, ఏదైనా కావచ్చు ఈ వయసులో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కిడ్నీ క్యాన్సర్ చిన్నపిల్లల్లో కూడా కొన్ని వస్తుంటాయి. వాటి మటుకు సాధారణంగా ఏంటంటే ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వారికి ఈ స్క్రీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనకు క్యాన్సర్ ఉంది, దాంట్లో కూడా మళ్ళీ ఏ స్టేజ్లో ఉంది ఆ స్టేజ్ని బట్టి మనము సర్జికల్గా అంటే సరే చికిత్సా పద్ధతి ఉందా లేకపోతే వేరే రకమైన పద్ధతి ఉందా చూసుకోవాల్సి ఉంటుంది.
0: డాక్టర్ గారు, కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయని మనం అంటుంటాం వింటుంటాం, ఈ సమస్య కిడ్నీలకు క్యాన్సర్ రావడానికి దారితీసే అవకాశం ఏమైనా ఉందా?
1: కిడ్నీలో స్టోన్స్ వల్ల క్యాన్సర్స్ రావడం అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం అండి. స్టోన్స్ వల్ల క్యాన్సర్ చాలా రేర్, అంటే అంత ఎక్కువ అవకాశం లేదు. బట్ స్టోన్స్ వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావడానికి మాత్రం చాలా ఆస్కారం ఉంది. మామూలు ఇన్ఫెక్షన్ అంటే పైలోనెఫ్రైటిస్ అంటాము, అలాంటితో పాటు ఎక్స్జీపీ అని అంటాము, అంటే జాంతో మ్యాటస్ పైలోనే గ్రాన్యులర్ మ్యాటస్ పైలోనెఫ్రైటిస్ అంటాము, ఎక్స్జీపీ అని అంటాము. దాంట్లో ఏంటంటే స్టోన్ ఉండి దానివల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాంటి ఇన్ఫెక్షన్కి ఎక్జీపియన్కు మనం కిడ్నీ తీసేయాల్సి వస్తుంది. అంటే అది సాధారణంగా అలాంటి ఇన్ఫెక్షన్ వచ్చిన కిడ్నీలు పనిచేయకుండా ఉంటాయి, కాబట్టి అలాంటి కిడ్నీని తీసేయాల్సి ఉంటుంది.
0: కిడ్నీకి ఒకసారి క్యాన్సర్ సోకితే అది బాగు చేసిన తర్వాత మళ్ళీ వ్యాధి సోకే అవకాశం ఏమైనా ఉంటుందా?
1: అంటే కిడ్నీ క్యాన్సర్కు సాధారణంగా ఏంటంటే కిడ్నీ తీసేస్తుంటాం, అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఏ భాగంలో వచ్చింది ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి. అంటే ఇంతకుముందు చాలా మటుకు రాడికల్ నెఫ్రెక్టమీ అంటే మొత్తం కిడ్నీ తీసేవాళ్ళం, ఇప్పుడు ఏంటంటే దాని సైజును బట్టి అది ఎంత చిన్న పరిమాణంలో ఉండి పై భాగంలోనూ కింది భాగంలోనూ మధ్య భాగంలో ఉన్నదనుకోండి, చిన్న సైజు ఉండి తక్కువ స్టేజ్ చిన్న స్టేజ్ వన్ అనే స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని పార్షియల్ నెఫ్రెక్టమీ అంటాం. అంటే అంతవరకు కిడ్నీ క్యాన్సర్ నుంచి 1 సెంటీమీటర్ దూరంలో కిడ్నీని క్యాన్సర్ని తొలగించి కిడ్నీని కాపాడవచ్చు. సో ఈ మధ్యకాలంలో ఎక్కువ క్యాన్సర్ కిడ్నీ ప్రిజర్వింగ్ సర్జరీస్ ఎక్కువగా చేస్తున్నారు. అంటే సాధారణంగా ఏంటంటే ఒక కొందరికి పుట్టుకతో ఒకటి కిడ్నీతో పుడతారు, వాళ్ళలో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, కిడ్నీ తీసేస్తే ఇంకా వాళ్ళు
0: బ్రతికే అవకాశం,
1: డయాలసిస్ మీద ఉండాల్సి వస్తుంది, అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది తర్వాత. అలా కాకుండా ఈ చిన్న పరిమాణంలో ఉండి లిమిటెడ్ ఏరియాలో ఉన్నప్పుడు ఈ పార్షియల్ నెఫ్రెక్టమీ అనే సర్జరీ ద్వారా మనం కిడ్నీని ప్రిజర్వ్ చేస్తూ, అంటే ఒక కిడ్నీ ఉన్నా కూడా ఆ కిడ్నీ క్యాన్సర్ వచ్చిన కిడ్నీ భాగాన్ని తీసేసి మిగతా కిడ్నీని కాపాడవచ్చు.
0: రెండు కిడ్నీలకు ఒకేసారి క్యాన్సర్ సోకే అవకాశం ఏమైనా ఉంటుందా?
1: ఉంటుందండి, రెండు కిడ్నీలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, బైలాటరల్ ఇన్సిడెన్స్ అంటాం, ఉంటుంది. సాధారణంగా ఒక కిడ్నీలో క్యాన్సర్ ఉండే అవకాశం ఎక్కువ, రెండు కిడ్నీలో ఉండే అవకాశం ఉంటుంది చాలా తక్కువ.
0: ధన్యవాదాలు డాక్టర్ గారు.
1: ఓకే, థ్యాంక్ యూ అండి.
2: శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్. మూత్రపిండంలో మూత్రాశయంలో రాళ్లు గడ్డలు ఏర్పడటం, మూత్రంలో తచ్చుగా చీము రక్తం పడటం, మనకు తెలియకుండానే మూత్ర విసర్జన జరగటం, ఇవన్నీ చిన్నగా అనిపించే పెద్ద సమస్యలు. అన్ని రకాల కిడ్నీ మూత్ర సంబంధ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్ పక్కరోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 220202. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్ పక్కరోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: శ్రోతలు ఇంతవరకు శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు ప్రభాత్ లహరి. ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రతిరోజు మనం తెలుసుకుంటున్నాం ఆ రోజుకున్న ప్రాముఖ్యత గురించి. మరి ఆగస్టు 19 ప్రత్యేకత ఏంటి, ఆ వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు. ప్రపంచ మానవతా దినోత్సవాన్ని ఆగస్టు 19 నిర్వహించుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం మనం. ప్రాణాలకు తెగించి మానవ సేవ చేస్తున్న వారిని స్మరించుకునే రోజే ఈరోజు. బాగ్దాద్లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంపై జరిగిన దాడి జ్ఞాపకార్థం ఈ రోజును ఏర్పాటు చేశారు.

0: జీవ కారుణ్యం కోసం పనిచేస్తూ వారి జీవితాలను కోల్పోయిన వారిని గుర్తిస్తూ వారికి అంకితం ఇవ్వబడింది ఆగస్టు 19. అందుకే ఈరోజు మనం జరుపుకుంటున్నాం ప్రపంచ మానవతా దినోత్సవం. ఈరోజుకి మరో విశేషం కూడా ఉంది. ఈరోజు మనం జరుపుకుంటున్నాం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఒకప్పుడు ఫోటో అంటే అరుదైన అద్భుతం. మరి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అందరి చేతుల్లోకి వచ్చాక దాని అర్థమే మారిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునేదాకా ప్రతి పనిని, ప్రతి అంశాన్ని క్లిక్ మనిపించటం, ఫోటో తీయటం, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవటం లేదా ఇన్స్టాలో స్టోరీ క్రియేట్ చేయటం అలవాటైపోయింది అందరికీ. ప్రస్తుతం ఫోటో తీయటం చాలా సులువే, కానీ కొన్ని ఫోటోలే అద్భుతాలను సృష్టిస్తాయి. అలాంటి అద్భుతాలే మనతో మాట్లాడతాయి, మరచిపోయిన జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరినీ ఏకం చేయటం, వారిని ప్రోత్సహించటం, దానికోసమే వరల్డ్ ఫోటోగ్రఫీ డేని మనం జరుపుకుంటున్నాం. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు ప్రభాత్ లహరి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టీ జ్యువెలర్స్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్రకటనలు విన్నారు. శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ ట్యూన్ చేసి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతల కోసం ఇప్పుడు పాట వినిపిస్తున్నాను అమరం చిత్రం నుండి. పాడినవారు రమ్య బెహ్రా, అనురాగ్ కులకర్ణి.

ఈ క్షణం. ఈ క్షణమే శాశ్వతం. కాబట్టి ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించండి. శ్రోతలు వింటున్నారు ప్రభాతలహరి. వింటున్న శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఉదయం 8 గంటలకు ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి కార్యక్రమంలో దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ ఉదయం 8 గంటలకు. కార్యక్రమంలో మరో పాట విందాం. మీరు వింటున్న ఈ పాట థండేల్ చిత్రం కోసం నకాష్ శ్రోయా ఘోషల్ ఆలపించారు.

0: పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు ఇచ్చే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కొండ అమర్నాథ్, ఓరల్ మరియు మాక్సిలో ఫేషియల్ సర్జన్ డాక్టర్ కొండ ప్రాచి, కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు ఎస్వి స్మైల్ 32

0: సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకానగర్ నిజామాబాద్. ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల మరియు ఇంప్లాంట్ సెంటర్.
1: దంత సౌభాగ్యం లేకుంటే ఎన్ని ఉన్నా ఆనందమైనసే. ఓరల్ మాక్సిలోఫేషియల్ సర్జరీలు, గ్రహణ మొరీకి ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ,
0: పంటి నరాలకు పచ్చపళ్లకు చికిత్స, కృత్రిమ దంతాల అమరిక లాంటి అన్ని రకాల దంత సమస్యలకు ఆధునిక వైద్య విధానాలతో వైద్యాన్ని అందిస్తుంది ఎస్వీ స్మైల్ 32 దంత వైద్యశాల. సంప్రదించండి డాక్టర్ కొండ అమర్నాథ్, ఓరల్ మరియు మాక్సిలోఫేషియల్ సర్జన్, డాక్టర్ కొండ ప్రాచి, కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు. ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల మరియు ఇంప్లాంట్ సెంటర్, ద్వారకానగర్ నిజామాబాద్.
2: నమస్తే అందరికి. ముఖ్యంగా ఇప్పుడు రోజు చూస్తా ఉంటే దంత సమస్యలు, మామూలుగా రోజు 2 సార్లు బ్రషింగ్ చేయడం అనేది తప్పనిసరి అంటాము, కానీ కామన్ గా మనం అబ్జర్వ్ చేస్తే చాలా మంది చెయ్యరు, ఒకటేసారి చేస్తుంటారు. దాంతోపాటు మన ఫుడ్ హ్యాబిట్స్ అనేటి గమనిస్తే ముందటికి ఇప్పటికి చాలా స్టిక్కీ ఫుడ్, చాక్లెట్స్ తినడం గాని ఈ బిస్కెట్స్, స్టిక్కీ ఫుడ్స్ అనేటివి తినడం ఎక్కువైపోయింది, అతుక్కునేటి అన్నట్టు, పళ్ళకు అతుక్కునేటి. మరియు బ్రషింగ్ ఎక్కువ చేసుకోకపోవడము, మరియు శీతల పానీయాలు, దానివల్ల పళ్ళు అరిగి అది హెవీ షుగర్స్ ఉంటాయి దాని లోపల, దాని వలన పళ్ళు పుచ్చిపోవడం అనేటి జరుగుతూ ఉంటాయి. మరియు కరెక్ట్ మంచి పద్ధతిలో బ్రషింగ్ చేసుకోకపోవడం వలన చిగుళ్ళ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటది. చిగుళ్ళలోకి రక్తం గారడము, పళ్ళ చుట్టూరుగా గారలు మైల జమ్మయ్యి గారలు గారడము, దాంతోపాటు చిగుళ్ళ సమస్యలు అనేటి కామన్ గా మనం చూస్తా ఉన్నాము. మళ్ళీ చిగుళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువ మనకి సింప్టమ్స్ అనేటి ఎక్కువ ఉండే, అప్పుడప్పుడు కొందరికి చిగుళ్ళలోకి రక్తం గారడం గాని, పళ్ళు గుంజడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. లేదంటే ఎక్కువ మటుకి మనము 80% వరకు మన పేషెంట్స్ కి చూస్తా ఉంటే చిగుళ్ళ ప్రాబ్లమ్స్ అనేటివి మనకు బయట కనిపించాయి అన్నట్టు, అది చేప కింద నీరు లెక్క లోపల లోపల స్ప్రెడ్ అవుతా ఉంటది. దాంతోపాటు చాలా అడ్వాన్స్ స్టేజ్ లో పళ్ళు లూజ్ అయిపోయి అప్పుడు మా దగ్గరకు వస్తారు. అలాగే మనం స్టార్టింగ్ స్టేజ్ లో ప్రాబ్లం చిన్న ఉన్నప్పుడే దంతక్షయం అంటే కుప్పలు రావడం గాని, పళ్ళు గుంజడము, సెన్సిటివిటీ రావడము, మరియు చిగుళ్ళలోకి రక్తం గారడం అలాంటివి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటది, మనం పళ్ళని కాపాడగలుగుతాం అన్నట్టు. మన దంతాలు ఇంపార్టెన్స్ ఏంటంటే నార్మల్ గా చూస్తుంటే హెల్త్ గాని, వేరే మనము రెగ్యులర్ గా బట్టలకు గాని దేనికన్నా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అలాంటిది దంతాలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం. జనరల్ గా అందరినీ అబ్జర్వ్ చేస్తా ఉంటే డెంటల్ కేర్ అనేది చాలా ఎక్కువ తీసుకోవాలి మనము. అంటే కొందరికి అవేర్నెస్ ఉన్నది కానీ పట్టించుకోరు, కొందరికి రెగ్యులర్ గా చూస్తూ ఉంటే పళ్ళ మధ్యలో ఫుడ్ అనేది ఇరుక్కోవడం గాని, తట్టుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటది. నార్మల్ గా ఏదో పుల్ల పెట్టి అట్లా తీసేస్తా ఉంటారు. లేదంటే కొందరికి పేషెంట్స్ వస్తే చెప్తా ఉంటారు అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళామని, ఏదో పుల్లలలో ఇట్లా మందు పెట్టి పురుగులు తీస్తారని. అలాంటివి చేపించుకోకండి దయచేసి, మీకు అందరికి విన్నవిస్తున్నాను. అలాంటి పురుగులు గాని అలాంటివి ఏమి ఉండవు. నార్మల్లీ కుప్పలలో సూక్ష్మ క్రిములు, మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి ఉంటాయి, అవి కంటికి కనిపించాయి. సో మీకు అట్లా తట్టుకోవడం గాని ఏదన్నా సెన్సిటివిటీ అలాంటివి వస్తే ఇమీడియట్ గా మీ దగ్గరున్న దంత వైద్యశాలకు చూపించాలి. దంత సమస్యలకు నార్మల్లీ మనము వయస్సు అనేది చూసుకుంటా ఉంటే చిన్న పిల్లల నుంచి కూడా స్టార్ట్ అవుతాయి, పెద్దవాళ్లకు కామన్ గా మిడిల్ ఏజ్ వాళ్ళకి వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేటి. నార్మల్ గా జనరల్ గా అందరు ఏమనుకుంటారు, చిన్న పిల్లలకి ఎలాగో పాల పనులు కదా, ఊడిపోతాయిలే, ఏం కాదులే, అట్లనే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్ చిన్న మన పళ్ళు వచ్చిన నుంచి కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. చాలా మందికి ముందర పళ్ళు బ్లాక్ నల్ల పడడం గాని, దవడలు పాల పళ్ళు కూడా పుచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటది. సో అది చిన్నప్పుడే పాల పళ్ళు కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా స్టార్టింగ్ లోనే మనం దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే కరెక్ట్ మనకి రిజల్ట్ వస్తుంది. సో పాల పళ్ళకి చిన్న ఉన్నప్పుడే సిమెంట్ నింపడం గాని, ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ ఉంటది, టాపికల్ ఫ్లోరైడ్ అప్లికేషన్ అని. సపోజ్ నరాల వారికి పోయినా కూడా పిల్లలకు కూడా నరం ట్రీట్మెంట్ అనేది చేస్తాము, మన దగ్గర పిల్లల స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళ ద్వారా చేస్తుంటాం అన్నట్టు. అలాంటి ట్రీట్మెంట్స్, మరియు కామన్ గా మనము చూస్తా ఉంటే చాలా మంది తల్లులు నిద్రలో పాలు తాగిపిస్తా ఉంటారు పిల్లలకి, అట్లనే పండబెడతారు, మధ్య మధ్యలో పిల్లలు లేస్తా ఉంటారు, పాలు తాగిపిస్తారు, అట్లనే పడుకోబెడతారు అన్నట్టు. సో దాని వలన పాలనేటి నోట్లనే జమైపోయి కుప్పలు రావడం అనేటి జరుగుతూ ఉంటది. సో అది మనం అరికట్టడానికి మామూలుగా పాలు దాయిపించినాక కొంచెం ఒక స్పూన్ తోని వాటర్ దాయిపియడం గాని లేదంటే ఒక తడి బట్టతోని ఫ్రెష్ క్లాత్ తోని పళ్ళు క్లీన్ చేయడం అట్లా చేస్తుండాలి. చిన్న ఫస్ట్ పన్ను వచ్చిన నుంచి కూడా మనం పాల పనులు అన్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్త తీసుకొని చేస్తూ ఉండాలి అన్నట్టు. అట్లా మనము పిల్లలకి స్పెషల్ గా పేస్ట్ ఉంటది, ఆ పేస్ట్ తోనే బ్రషింగ్ చేయాలి. పీడియాట్రిక్ టూత్ పేస్ట్ ఉంటది, నార్మల్లీ పెద్దవాళ్ల పేస్ట్ గాని సెన్సిటివ్ పేస్ట్ అలాంటివి వాడద్దు. పిల్లల పేస్ట్ తోనే బ్రషింగ్ చేయాలి. వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి డైలీ 2 times బ్రషింగ్ చేయడం అనేది అలవాటు చేయాలి. మరియు పిల్లలు ఆడుకునేటప్పుడు కింద పడడం గాని అట్లా జరుగుతుంటది అన్నట్టు. సో వాళ్ళకి సపోజ్ పొరపాటున పళ్ళు గిడిపోతే ఆ పళ్ళని పడేయకుండా పాలల్లో గాని కొబ్బరి నీళ్ళలో ఆ పళ్ళని ఉంచి వితిన్ ఒక గంట సేపు లోపల మన దగ్గరున్న దంత వైద్యశాలకు వస్తే దాన్నే పెట్టేసి మనము స్ప్లింటింగ్ ట్రీట్మెంట్ ద్వారా మనము అడ్జస్ట్ చేయొచ్చు. మళ్ళీ ఎలా ఊడిపోయినాయి గాని అవి వదిలేయకుండా వీటిని మళ్ళీ మనం కాపాడచ్చు. దాంతోపాటు పిల్లలకి నోట్లో వేలు పెట్టుకోవడము సొంగబెట్టుకోవడము అట్లా అలవాట్లు ఉంటాయి అన్నట్టు. మరియు మిడిల్ ఏజ్ వాళ్ళకి స్కూల్ గోయింగ్ వాళ్ళకి కూడా నోట్లో పెన్ను పెట్టుకోవడం పెన్సిల్ పెట్టుకోవడం అట్లా పెట్టుకుని ఆలోచిస్తూ ఉండడం గాని అట్లా చేస్తూ ఉంటారు. సో అట్లాంటి అలవాట్లు కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మానిపియాలి. దాన్ని మానకపోతే కొన్ని కెమికల్స్ గాని పళ్ళకి అట్లా వేళ్లలో పెట్టడము లేకపోతే కొన్ని అప్లయన్సెస్ ఉంటాయి అన్నట్టు, కొన్ని పరికరాల ద్వారా మనం అలవాటు మానిపియచ్చు. అట్లా అలవాట్లు ఉంటే ఏమైతుందంటే పళ్ళు వంకటింక రావడము దాంతోపాటు దౌడది జాయింట్ పెయిన్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో ఆ అలవాటు కూడా మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా మానిపియాలి. మరియు పిల్లలకి మామూలుగా పళ్ళు ఎత్తు ఉన్నా వంకర్ ఉన్నా కూడా అరౌండ్ 11-12 ఇయర్స్ ఆర్ కొందరికైతే 6-7 ఇయర్స్ నుంచి ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనం చెకప్ చేపియాలి అన్నట్టు. ఏదన్నా కొన్ని ట్రీట్మెంట్స్ వితిన్ ప్రాబ్లం రాకముందే మేము గుర్తించి దానికి ట్రీట్మెంట్ చేస్తాం అన్నట్టు. కొన్ని అప్లయన్సెస్ ఉంటే మై ఫంక్షన్ అప్లయన్సెస్ అలాంటివి అని. దాంతోపాటు ఎప్పుడైతే పాల పనులు అన్ని ఊడిపోయి పర్మనెంట్ పనులు వస్తాయో అప్పుడు నుంచే 2-10 ఇయర్స్-11 ఇయర్స్ నుంచి క్లిప్స్ ట్రీట్మెంట్ అనేటివి చేసుకుని మనము సరి సెట్ చేసుకోవచ్చు అన్నట్టు పళ్ళని. మామూలుగా డెంటల్ ట్రీట్మెంట్స్ కి ఏదన్నా గానీ స్టార్టింగ్ స్టేజ్ లో వస్తే మనం ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేయొచ్చు అన్నట్టు. ఉదాహరణకి మనము పుప్పల్నే తీసుకున్నాము అనుకోండి, చిన్న ఉన్నప్పుడే లైట్ గా పళ్ళు ఏదైనా ఇరుక్కుంటున్నది తట్టుకుంటున్నది అంటే అప్పుడే చేసినాం అనుకోండి, ముందు వచ్చినప్పుడే చేస్తే ఫిల్లింగ్ తోనే అయిపోతుంది. అలా కాకుండా లోపల డీప్ గా వెళ్ళిపోయి నరం వరకు పోతే మాత్రము వేరే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. కొందరికైతే ఆ స్టేజ్ దాటిపోతే పన్నే తీయాల్సి వస్తుంది. సో మనం సాధ్యమైనంత వరకు ఉన్న పనులని కాపాడుకోవాలి, దేవుడిచ్చిన పనులని. ఏదన్నా గానీ దంత సమస్యలు చిగురుల ట్రీట్మెంట్స్ కూడా అలాగే స్టార్టింగ్ స్టేజ్ లో ఉండి పళ్ళు ఎక్కువ కదలకపోతే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేసి క్లీనింగ్ చేసి చిగురుల ట్రీట్మెంట్ చేసి కాపాడేస్తుంది. సపోజ్ పళ్ళు అనేటి లూజ్ అయిపోయినాయి అనుకోండి, కదులుతున్నాయి అనుకోండి, లైట్ గా కదులుతున్నాయంటే మాత్రం ఏమన్నా కాపాడచ్చు, కానీ చాలా ఎక్కువ కదులుతున్నాయి అంటే మనము దాన్ని ఏం చేయలేమన్నట్టు. అట్లా మామూలుగా మనము ఎవరన్నా గాని ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రాబ్లం ఉన్నా లేకున్నా డెంటల్ చెకప్ చేయించుకుంటే చాలా బాగుంటది అన్నట్టు. మరియు ఏదన్నా ఏ ట్రీట్మెంట్ ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటే మనం కాపాడలేము, ఏం చేయలేము అన్నట్టు. నార్మల్లీ మనము పళ్ళ సంరక్షణ దంతాల సంరక్షణ గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని కూడా చాలా మందికి మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి. డెంటల్ హెల్త్ కోసము, పళ్ళ సంరక్షణ కోసం, దంతాల సంరక్షణ కోసము కొన్ని అంటే స్పెసిఫిక్ గా ఈ ఫుడ్ అనేది కాకుండా రెగ్యులర్ గా కాల్షియం డైట్. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఈ జనరేషన్ వాళ్ళు మనం మిల్క్ తాగడం అనేది చాలా తగ్గిపోయింది అన్నట్టు. మరియు కాల్షియం ఫుడ్ అనేది తగ్గిపోయింది. సో కాల్షియం డైట్ ఎక్కువ తీసుకోవాలి. పాలు ఎక్కువ దాయిపోయడము మరియు పాలు పెరుగు మజ్జిగ అట్లాంటివి, దాంతోపాటు స్ప్రౌట్స్ గాని నట్స్ తీసుకోవడము, దాంతోపాటు ఫ్రూట్స్ తీసుకోవడము అట్లాంటివి. మాక్సిమం ఫైబ్రస్ ఫుడ్స్ తీసుకుంటే, పీచ్ పదార్థం ఎక్కువ ఉన్నాయి తీసుకుంటే దంతాలకు మంచి ఉంటది. మరియు సిట్రస్ ఫ్రూట్స్, విటమిన్ సి ఇచ్చే కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా, మోసంబి, సంత్రాని, లైమన్ అనేవి, అలాంటి చిగుర్ల సంరక్షణకు చాలా ఉపయోగపడతాయి అన్నట్టు. మరియు స్టిక్కీ ఫుడ్స్ మాక్సిమం అవాయిడ్ చేయాలి. చాక్లెట్స్ గాని బిస్కెట్స్ గాని అలాంటి శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ అలాంటివి మాక్సిమం అవాయిడ్ చేయాలన్నట్టు. దాంతో ఏమైతే అంటే మనకి స్టిక్కీ ఫుడ్స్ తోని పళ్ళ పైన ఒక లేయర్ లెక్క పేరుకపోయి ఈజీగా పళ్ళు పుచ్చిపోవడం అనేది అవుతుంది అన్నట్టు. మరియు ఈ కూల్ డ్రింక్స్ వలన టీత్ అరిగిపోవడము, క్యావిటీస్ పెరగడము అలాంటివి జరుగుతూ ఉంటుంది. సో మాక్సిమం స్టిక్కీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఫైబ్రస్ ఫుడ్స్ తీసుకోవాలి, కాల్షియం ఫుడ్స్, విటమిన్స్ అలాంటివి ఎక్కువ తీసుకోవాలి అన్నట్టు. ఇంకా దంత సంరక్షణ ఎలా తీసుకోవాలంటే, నార్మల్లీ బ్రషింగ్ టెక్నిక్స్ మనం జాగ్రత్త చేసుకోవాలి. కొందరు మనం అబ్జర్వ్ చేస్తా ఉంటాము, గంటల తరబడి బ్రషింగ్ చేయడము, బ్రష్ పెట్టుకుని ఊరంతా తిరుగుతూ ఉంటారు, మరియు వేప పుల్లని నములుకుంటా చాలా సేపు చేస్తూ ఉంటారు అన్నట్టు. అంటే వేప పుల్లలు వాడద్దని అంటలేను, ఒక 1-2 మినిట్స్ అంతే సరిపోతుంది. నార్మల్లీ బ్రషింగ్ కూడా 2 నిమిషాలు చేస్తే సరిపోతుంది.

0: కరెక్ట్ పద్ధతి కరెక్ట్ చేయాలన్నట్టు. ఎలాగంటే మామూలుగా మనం అబ్జర్వ్ చేస్తే కూడా హారిజాంటల్ గా బ్రషింగ్ చేస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. నిలువుగా చేయాలి, పై పనులు కిందికి చేయాలి, పైనుంచి కిందికి, కింది పనులు పైకి చేయాలన్నట్టు. చిగురుకి ఆపోజిట్ డైరెక్షన్ లో చేస్తూ ఉంటే సో మైల అనేది జమ కాకుండా బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. సపోజ్ బ్రషింగ్ కరెక్ట్ చేయకపోతే దాని వల్ల పళ్ళు అరగడం అన్నట్టు, సెన్సిటివిటీ రావడము కరెక్ట్ చేయకపోతే, మరియు చిగుర్లలో మైల జమైపోయి చిగురు వాపు రావడం అనేది జరుగుతూ ఉంటది, మరియు బ్లీడింగ్ రావడము. దాంతో చాలా రోజులు అలా చేస్తా ఉంటే డెంటల్ చెకప్ చేపించుకోకుండా అట్లా ఉంటే ఆ గారవ పట్టేసి మైల అంతా చిగురు వాపు వచ్చేసి పళ్ళు లూజ్ కావడం అనేది జరుగుతూ ఉంటది. సో మాక్సిమం ఈ వేపపుల్లలు వాడినా కూడా ఒక 2 మినిట్స్ కంటే ఎక్కువ బ్రషింగ్ చేయొద్దు. బ్రషింగ్ అనేది నిలువుగా చేసుకుండాలి, వర్టికల్ డైరెక్షన్ లో చేస్తూ ఉండాలి. వీలైనంత మట్టికి అప్పుడప్పుడు బ్రషింగ్ తర్వాత మౌత్ వాష్ కూడా చేస్తే బాగుంటది. చిగుళ్ల వాపు సపోజ్ చిగుళ్లకి రక్తం గారడం గాని, గార పట్టడము, కొద్ది కొద్దిగా లాగడం, చిగురు లాగడం అలాంటివి జరుగుతూ ఉంటే ముందే గమనించి ఇమీడియట్ గా డెంటల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. లేదంటే అడ్వాన్స్ అయిపోయి చాలా స్ప్రెడ్ అయిపోతే, లోపల స్ప్రెడ్ అయి పళ్ళు లూజ్ కావడము, చిగురులో ఇన్ఫెక్షన్ రావడం జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో మనము డెంటల్ కేర్ తీసుకుంటే అది ఓన్లీ ఓవరాల్ పళ్ళకే నోటికే కాకుండా మన హెల్త్ కూడా, ఓవరాల్ హెల్త్ కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తా ఉంటే పళ్ళ ప్రాబ్లమ్ తోని స్కిన్ ప్రాబ్లమ్స్ రావడము, చిగుళ్ళ ప్రాబ్లమ్ తోని హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్ గాని అలాంటి అన్ని టోటల్లీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. సపోజ్ షుగర్ ఉన్న వాళ్ళకి మాక్సిమం కేర్ తీసుకోవాలి, తొందరగా పళ్ళు చిగుర్లు వాపు రావడము, పళ్ళు లూజ్ కావడం అనేది జరుగుతూ ఉంటది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా చెకప్, డెంటల్ చెకప్ చేపిస్తుండాలి. మరియు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కొన్ని స్టడీస్ ఉన్నాయి అన్నట్టు ఇంటర్నేషనల్ జర్నల్స్ లో, చిగుళ్ళ ప్రాబ్లమ్ తో హార్ట్ ప్రాబ్లం రావడం, కిడ్నీ ప్రాబ్లం రావడం అనేది జరుగుతూ ఉంటది. సో మాక్సిమం మనం జాగ్రత్తలు తీసుకుని ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. మరియు రెగ్యులర్ గా మనం చూస్తూ ఉంటే కొందరు స్కిన్ స్పెషలిస్టులు స్కిన్ చర్మం పైన దద్దులు వస్తే, పుండులు వస్తే, గాయాలు అయితే అవి మానకపోతే వాళ్ళ మందుల ద్వారా ఒకసారి డెంటల్ చెకప్ చేపించుకోండి అని చెప్తా ఉన్నారు. సపోజ్ వాళ్ళకి చూస్తే మాత్రము నోట్ల పుప్పలు గాని, చిగురు ప్రాబ్లం అనేది మనం అబ్జర్వ్ చేస్తా ఉన్నాము. సో కంప్లీట్ నార్మల్లీ చెప్తుంటారు అన్నట్టు మా బుక్స్ లలో, ఓవరాల్ హెల్త్ ఈజ్ ఎ మిర్రర్ ఆఫ్ జనరల్ హెల్త్ అని. సో ఎక్కడ బాడీలో ఎక్కడ ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మన నోట్ల రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టు, నాలుక పైన గాని, టీత్లల్లా, చిగుర్లల్లా. సో కేర్ తీసుకోవాలన్నట్టు. సో ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే, ఒకటి మంచిగా నార్మల్ గా మంచి బ్రషింగ్ చేయడం డైలీ ఒక 2 మినిట్స్ 2 టైమ్స్, మరియు మంచి హెల్తీ ఫుడ్ తీసుకొని చాక్లెట్స్, బిస్కెట్స్, శీతల పానీయాలు అవాయిడ్ చేయడం గాని, అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము మాక్సిమం టీత్ కాపాడుకోగలుగుతాం అన్నట్టు. వీలైనంత కొందరికి అయితే చూస్తుంటే లైఫ్ లాంగ్ కూడా పళ్ళని, జీవితాంతం మనం పళ్ళని కాపాడగలుగుతాము. సో మనకి హెల్తీ ఉంటది, ఓవరాల్ లైఫ్ అనేది, హెల్త్ అనేది చాలా బాగుంటది అన్నట్టు. ఇలాంటి అన్ని జాగ్రత్తలు పాటించాలని అందరినీ శ్రోతల్ని కోరుకుంటున్నాను. మరియు రెగ్యులర్ గా డెంటల్ చెకప్ చేయడం గానీ ప్రతి 6 నెలలకు ఒకసారి చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: SV Smile 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల.
2: ఎత్తు వంకర పళ్లను సరిచేయటం, చిగుళ్ల నుండి రక్తం కారటం, చిగుళ్ల వాపునకు చికిత్స అందించటం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయటం, పంటిపై మరకలు తొలగించటమే కాదు,
1: అత్యాధునిక వైద్య పరికరాలతో, నాణ్యమైన వైద్య విధానాలతో రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని కల్పిస్తూ అన్ని రకాల దంత వైద్య సేవలు అందిస్తుంది SV Smile 32 దంత వైద్యశాల.
2: ఇప్పుడు ద్వారకానగర్ నిజామాబాద్ లో నూతన సొంత భవనంలో దంత వైద్య సేవల్ని అందిస్తుంది. సంప్రదించండి డాక్టర్ కొండా అమర్నాథ్, ఓరల్ మరియు మ్యాక్స్ ఫేషియల్ సర్జన్, డాక్టర్ కొండ ప్రాచి, కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు, SV Smile 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల మరియు ఇంప్లాంట్ సెంటర్, ద్వారకానగర్ నిజామాబాద్.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కొండ అమర్నాథ్, ఓరల్ మరియు మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్, డాక్టర్ కొండ ప్రాచి, కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు, SV Smile 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, ద్వారకానగర్ నిజామాబాద్.
3: శ్రోతలు ఇంతవరకు SV Smile 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రభాత లహరి కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఈ గమనిక. ఈరోజు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ట్యూన్ చేసి ఉంచండి 103.2 MHz.

లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 8:15 వస్తోంది. మరి కాసేపట్లో వింటారు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్స్.

0: releases list of 44 recruitment exams cancelled due to irregularities amid students' protest. Anti-corruption branch of Delhi government arrests former minister and AAP leader Satinder Jain and five others in the Jal Board bribery case. UAE suspends all trade and financial dealings with Iran after accusing it of missile threat. And India to take on Pakistan in the crucial Pool D match of the FIH Men's Hockey World Cup in Amstelveen, Netherlands today. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:30. ఇప్పుడు విందాం సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ దీపక్ రెడ్డి గారు ఇచ్చే సలహాలు సూచనలు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. సెల్ 8019999990.
3: ప్రతి సోమవారం ప్రతి బుధవారం మనకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి వివిధ విభాగాల వైద్య నిపుణులు చక్కగా మన సమస్యలకి తగినటువంటి సూచనలు సలహాలు తెలియజేస్తున్నారు. అయితే ఈరోజు కూడా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్ దీపక్ రెడ్డి గారు. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, ఇప్పుడు సర్వసాధారణంగా మనం చూసినట్టయితే ఈ సీజన్లో డెంగ్యూ వ్యాధి అనేటువంటిది ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు డెంగ్యూ వ్యాధి అంటే ఏమిటి, ఇది దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది, ఎందుకు వస్తుంది?
4: నేను డాక్టర్ దీపక్ రెడ్డి, జనరల్ ఫిజిషియన్, సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈరోజు మన టాపిక్ సార్ అడిగినట్టుగా డెంగ్యూ జ్వరము. మామూలుగా డెంగ్యూ జ్వరం మనకు ఒక వైరస్ ఉంటుంది, మనకు డెంగ్యూ వైరస్ అనే ఒక వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ మనకు దోమలు కుట్టినప్పుడు మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ప్రధానంగా మనకు ఒక రకమైన దోమ, ఏడిస్ ఈజిప్టి అనే దోమ కుట్టినప్పుడు మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. అంటే మీ చుట్టుపక్కల వేరే ఎవరైనా పేషెంట్ డెంగ్యూతో బాధపడిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు కుట్టిన దోమ మనకు కూడా కుట్టినప్పుడు ఇది వ్యాప్తి చెందుతుంది. ఇది ప్రధానంగా వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి.
3: ఇప్పుడు మీరు అన్నట్టు ఇది దోమ కుట్టడం ద్వారా వ్యాప్తి చెందుతుంది అని అంటున్నారు. అయితే ఈ యొక్క దోమ కాటు గురైన తర్వాత మనకు ఫస్ట్ కనబడేటువంటి డెంగ్యూ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు?
4: డెంగ్యూ వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రధానంగా మనకు కొన్ని చాలా ఇంపార్టెంట్ లక్షణాలు కొన్ని కనిపిస్తాయి. అందులో చాలా కామన్గా మేము చూసేది అతి తీవ్రమైన జ్వరం, కొందరిలో 102, 103 అంతకంటే ఎక్కువ కూడా నమోదవచ్చు. ఈ జ్వరం కూడా సడన్గా చాలా అకస్మాత్తుగా స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు తలనొప్పి, చాలా భరించలేని తలనొప్పి చాలామంది కంప్లైంట్ చెప్తుంటారు. అలాగే రెండు కళ్ళ వెనకాల మనకు పెయిన్, రిట్రోఆర్బిటల్ పెయిన్ అంటారు, ఇది కూడా చాలా ఎక్కువ మంది చెప్పే కంప్లైంట్. వీటితో పాటు ఇంకా ప్రధానంగా మనకు వేరే లక్షణాల్లో ఏంటిదంటే జాయింట్ పెయిన్స్. ఈ డెంగ్యూని యాక్చువల్గా మనము బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. రీజన్ ఏంటిదంటే బోన్స్ జాయింట్స్ విపరీతంగా పెయిన్స్ రావడం కూడా చూస్తుంటాం. అలాగే కొద్ది మంది పేషెంట్లో కండరాల నొప్పులు, నీరసం ఇవి కూడా కనిపిస్తాయి. దీంతో పాటుగా మామూలుగా ఇవి మనకు చాలా అంటే ఇనీషియల్ స్టేజ్, అంటే డెంగ్యూ వైరస్ ఎంటర్ అయిన స్టార్టింగ్లో వచ్చే కంప్లైంట్స్. కాకపోతే కొద్ది మందిలో ఈ వైరస్ తీవ్రత చాలా ఎక్కువ వాళ్ళల్లో ఈ డెంగ్యూ లక్షణాలు చాలా తీవ్రంగా మారిపోతాయి. అందులో ప్రధానంగా మనకు కనిపించేవి ఏంటిదంటే మీ కంటిలో కానీ, నోటి చుట్టుపక్కల కానీ, లేదా యూరిన్లో కానీ, మోషన్లో కానీ బ్లీడింగ్ రావడం జరుగుతుంది. దాంతోపాటు విపరీతంగా కడుపు నొప్పి, దాంతోపాటు వాంతులు, కంటిన్యూగా వాంతులు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మామూలుగా ఈ బ్లీడింగ్కి ప్రధానమైన కారణం ఏంటిదంటే మన బాడీలో రక్త కణాలలో ప్లేట్లెట్స్ అని ఉంటాయి, రక్త ఫలకికలు అని, అవి తగ్గినప్పుడు మనకు బ్లీడింగ్ అవుతుంది. డెంగ్యూ వైరస్ ప్రధానంగా ఈ రక్త ఫలకికల్ని ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది.
3: బాగుంది డాక్టర్ గారు, మీరు ముఖ్యంగా ఈ డెంగ్యూ లక్షణాలు మనం ఎట్లా అనేది చక్కగా వివరించారు. అయితే ఈ డెంగ్యూ వ్యాధి ఒక్కొక్కసారి చిన్నగానే తగ్గుతుంది అని అంటారు, కానీ ఒక్కొక్కసారి చాలా సీరియస్ అయింది అని అంటారు. అసలు ఇది ఎప్పుడు సీరియస్ అవుతుంది, దీన్ని ఎప్పుడు మనం సీరియస్గా భావించాలి?
4: ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మామూలుగా డెంగ్యూ చాలా మందిలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ కేసెస్లో ముందట చెప్పిన లక్షణాలతోటే తగ్గిపోతుంది, కానీ కొందరిలో ఈ వ్యాధి చాలా తీవ్రంగా పరిణమిస్తుంది. కొద్దిమంది పేషెంట్లు చనిపోవడం కూడా జరుగుతుంది డెంగ్యూలో. సో ఎప్పుడు మనం ఈ కేసుని సీరియస్గా తీసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రధానంగా మనకి మీరు ఈ ఫీవర్ ఇవి కాకుండా మీకు కంటిన్యూగా వామిటింగ్స్ అవుతున్నా, లేకపోతే మీ పొట్టలో విపరీతంగా నొప్పి స్టార్ట్ అయినా, అలాగే మీకు ఎక్కడైనా బ్లీడింగ్, నేను చెప్పినట్టుగా కంట్లో కానీ, లేకపోతే నోట్లో, పళ్ళ మధ్యలో కానీ, బ్రష్ చేసుకునేటప్పుడు కానీ, అలాగే మోషన్స్లో కానీ, కొద్ది మందికి మోషన్స్ బ్లాక్ అవ్వడం కూడా చూస్తుంటాము, ఇట్లాంటి బ్లీడింగ్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళల్లో చాలా తీవ్రంగా డెంగ్యూ మారుతుంది అనేదానికి ఒక ఇంపార్టెంట్ సంకేతం ఇది.

0: వీటితో పాటు మీరు ఇంటి దగ్గర మీరు బీపీ చెక్ చేసుకున్నప్పుడు కానీ ఇట్లా ఉన్నప్పుడు కానీ బీపీ తగ్గడం కూడా మేము ప్రధానంగా చూస్తుంటాం. సో బీపీ 100 అంతకంటే తగ్గినప్పుడు కూడా వీళ్ళలో చాలా సీరియస్ అవుతుంది అనే దానికి చాలా ఇంపార్టెంట్ కన్సిడరేషన్ అండి. కంపల్సరీ మీరు ఇవన్నీ ఏ లక్షణాలు ఉన్నా కానీ మీరు ఇమ్మీడియట్లీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం ఇంపార్టెంట్.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 గంటలు అత్యవసర సేవలు, ఆర్థోపెడిక్, ఎండోక్రినాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్. సిటీ స్కాన్, క్యాథ్లాబ్, లామినర్ ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు. ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో. అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి. సంప్రదించండి సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8011999990.
2: బాగుంది డాక్టర్ గారు. అంటే సర్వసాధారణంగా మనము ఈ డెంగ్యూ వ్యాధి అనేటువంటిది వస్తుంటుంది, ప్లేట్లెట్ రక్త కణాలు కొంచెం తగ్గిపోతూ ఉంటాయండి, మరి మళ్ళీ పెరుగుతూ ఉంటాయంటారు. చిన్న చిన్న మందులతో కూడా తగ్గిపోతుంది, అది బాగానే ఉంది. సీరియస్ అయినప్పుడు మాత్రం ఇది చాలా డేంజర్గా, మీరు అన్నట్టు ముక్కుల నుంచి రక్తం కావడం, కళ్ళల్లో నుండి రక్తం రావడం, చెవుల నుంచి రక్తం రావడం లాంటివి ఇట్లా సింప్టమ్స్ బయటపడతాయి అంటారు. మీరు అన్నట్టు మోషన్స్లో కూడా ఈ కనపడవచ్చు, బ్లాక్ మోషన్ అట్లాంటిది అనండి. సరే, ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది, మరి దీని ట్రీట్మెంట్ ఎట్లా చేయాల్సి ఉంటుంది అంటే, ఎప్పుడు మనము దీన్ని సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది అంటే, ట్రీట్మెంట్కి ఎంతకాలం పట్టవచ్చు?
0: మామూలుగా డెంగ్యూ వైరస్ అనేది ఒక వైరస్, దీనికి యాంటీబయాటిక్స్ కానీ యాంటీవైరల్స్ కానీ ఏమి ఉండవు. సో పేషెంట్ మన ప్రధానంగా సింప్టమ్స్ వైజ్గా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో మేము ఇనీషియల్ స్టేజ్లో, అంటే నేను చెప్పినట్టుగా ఓన్లీ ఫీవర్, బాడీ పెయిన్స్ ఇట్లా ఉన్న వాళ్ళకి జస్ట్ వాటర్ కన్జంప్షన్, అంటే నీళ్లు బాగా తీసుకోమని చెప్తాము. అలాగే సింపుల్ పారాసిటమాల్ ఇవి తీసుకుంటే సరిపోతుంటుంది. అదే మేము తర్వాత చెప్పినట్టుగా పేషెంట్కి ఏదైనా ఇప్పుడు వామిటింగ్స్ రావడము లేదా కడుపు నొప్పి లేకపోతే బ్లీడింగ్ ఇట్లా అవుతుంది వాళ్ళల్లో మాత్రము కంపల్సరీ అడ్మిషన్ చెప్పి అందులో మేము ఐవీ క్యాన్లు, అంటే మేము నరాల ద్వారా సెలైన్ ఎక్కియడం చేస్తుంటాము. దీంతో పాటు వాళ్ళకి ఏమైనా బ్లీడింగ్ సింప్టమ్స్, అంటే రక్త కణాలు మామూలుగా మన బాడీలో 150,000 అంతకంటే ఎక్కువ ఉంటే నార్మల్ ఉంటారు, కానీ డెంగ్యూలో ఒక్కోసారి కొందరికి 10,000 అంతకంటే కూడా తక్కువ పడిపోతుంటాయి. సో ఎవరైనా పేషెంట్లకి 40,000 అంతకంటే తక్కువ ఉండి బ్లీడింగ్ అవుతుంది ఉన్నప్పుడు వాళ్ళకి మేము ప్లేట్లెట్స్ సజెస్ట్ చేస్తాము. దాంతోపాటు కొద్దిమంది పేషెంట్లకు 10,000 వరకు తగ్గినా కానీ బ్లీడింగ్ అవ్వదు. సో పేషెంట్కి 10,000 అంతకంటే తగ్గినప్పుడు బ్లీడింగ్ అవ్వకపోయినా వాళ్ళకి ప్లేట్లెట్స్ సజెస్ట్ చేస్తాము. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. సో అందరికీ ప్లేట్లెట్స్ ఎక్కేయాల్సిన అవసరం అయితే లేదు. దాంతోపాటు ప్రధానంగా మేము చూస్తున్న వాళ్ళలో జ్వరం వచ్చిన వెంటనే బయట మీరు ఇక్కడ లోకల్ షాప్స్లోకి వెళ్ళి కొన్ని టాబ్లెట్స్ వాడడం చూస్తుంటాం మేము. వాటిలో ప్రధానంగా డైక్లోఫినాక్, ఎసిక్లోఫినాక్, కాంబిఫ్లామ్, అంటే రైబోప్రోఫెన్, ఇవి తీసుకొని మా దగ్గరకు వస్తుంటారు. కానీ డెంగ్యూలో మనం అందరూ చేసే చాలా పెద్ద తప్పు ఇదే, వీటిని ఎన్ఎస్ఎడ్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అంటారు, ఇవి ఎప్పుడు కానీ తీసుకోవద్దు. పారాసిటమాల్ తప్పిస్తే మీరు డైక్లోఫినాక్ కానీ, ఎసిక్లోఫినాక్ కానీ, కాంబిఫ్లామ్ కానీ ఇటువంటి టాబ్లెట్స్ కూడా డెంగ్యూలో తీసుకోవద్దు. ఇవి తీసుకోవడం వల్ల మీకు బ్లీడింగ్ రిస్క్ చాలా హై అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాంతోపాటు ఐవీ ఫ్లూయిడ్స్, ఇంకా మీకు డెంగ్యూ చాలా తీవ్రంగా ఉంది అంటే డెంగ్యూలో ఇంకా ఏమవ్వచ్చు అంటే మీకు లంగ్స్లో కానీ పొట్టలో కానీ వాటర్ అయ్యి వాటర్ కూడా రావచ్చు, అలాగే మీ బీపీ కంప్లీట్గా పడిపోవచ్చు. సో ఇట్లా బీపీ పడిపోయిన వాళ్ళలో వీళ్ళందరినీ ఐసీయూలో అడ్మిట్ చేసుకుంటాము, వాళ్ళకి బీపీ పెంచే మెడిసిన్స్ పెడతాము, అలాగే సెలైన్స్ కంటిన్యూ చేస్తాము. సో ఇవి అండి, వీటికి ప్రధానంగా యాంటీవైరల్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ అట్లాంటివి అయితే ఏమీ లేవు.
2: చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. ఈ రోజులలో మనం మీరు చెప్పినట్టు అది చాలా కామన్గా అయిపోయింది. ఒక మెడికల్ షాప్కి వెళ్ళిపోవడం, నాకు ఇట్లా బాడీ పెయిన్స్ ఉన్నాయి, నాకు ఇట్లా టాబ్లెట్ అని అడగడం, వాళ్ళు వెంటనే పారాసిటమాల్ విత్ ఏదో పెయిన్ కిల్లర్ కలిపి ఇవ్వడం, సో ఇది సర్వసాధారణం అయిపోయింది. కానీ ఇదే డెంగ్యూలో అయితే చాలా డేంజరస్ సిచ్యువేషన్కి తీసుకెళ్ళి కరెక్ట్ అవకాశం ఉందన్నారు. చాలా మంచి మాట చెప్పారు శ్రోతలు, ఇది చాలా గమనించండి. అట్లాగే డాక్టర్ గారు, ఈ డెంగ్యూ వ్యాధిని మనం ఎట్లా నివారించవచ్చు, నివారణ మార్గాలు ఏమిటంటారు?
0: డెంగ్యూ వ్యాధిని నివారించాలంటే ప్రధానంగా మనం నివారించాల్సింది దోమలు, దోమల కాటులే. మనకు ఫస్ట్ దోమలు కుట్టకుండా మనం చూసుకోవాలి. వీటిలో ప్రధానంగా దోమ తెరలు వాడడం కానీ లేకపోతే కర్టెన్స్ వాడడం కానీ లేకపోతే మస్కిటో రిపెల్లెంట్స్ అని ఉంటాయి, ఆ క్రీమ్స్ పెట్టుకోవడం కానీ, ఇవి మస్కిటో కాయిల్స్ ఇవి వాడడం కానీ చాలా ఇంపార్టెంట్ మనం పడుకున్నప్పుడు. అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటుందో, యాక్చువల్గా ఏడీస్ ఈజిప్టే దోమలు ఫ్రెష్ వాటర్లు ఎక్కువ పెరుగుతాయి. సో ఆ ఫ్రెష్ వాటర్ అంటే ఇప్పుడు మీరు వాడి పడేసిన వాటర్ బాటిల్లు, వాటర్ క్యాన్లు లేకపోతే వాడి పడేసిన టైర్లు, వీటిలో వాటర్ బాగా నిల్వ ఉండడం చూస్తుంటాం. వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. వారంలో ఒక రోజు ఈ వాటర్ క్లీన్ చేసుకోవడానికి, క్లీన్ చేసి పడేయడానికి పెట్టుకోవాలి. ఇది చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్ ప్రివెంటివ్ మెథడ్ ఫర్ డెంగ్యూ అనమాట. సో డెంగ్యూని మనము నివారించాలంటే దోమకాటును నివారించడం ఒకటే మార్గం.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 గంటలు అత్యవసర సేవలు, ఆర్థోపెడిక్, ఎండోక్రినాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగి

0: హాస్పిటల్ సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినర్ ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు. ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో. అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి. సంప్రదించండి సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8011999990.
1: బాగుంది డాక్టర్ గారు, మీరు అన్నట్టు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా దోమ తెరలతోని, అట్లాగే ఇప్పుడు రకరకాల మార్కెట్లో జెల్స్ దొరుకుతున్నాయి ఒంటికి పోసుకోవడానికి అవి, అట్లాగే మీరు అన్నట్టు ఇంకా బ్యాట్స్ అవి కూడా దొరుకుతున్నాయి, వీటి ద్వారా దోమలు చంపుకోవచ్చు లేకపోతే దోమలు కొట్టకుండా చూసుకోవచ్చు. ఇంకోటి అంటే ప్రధానమైన విషయం ఏమన్నారంటే, మీరు ఇంటి చుట్టూ ఉన్నటువంటి నీటి నిలువ ఉండకుండా చూసుకోవాలి అనేటువంటిది. చాలా మంది మీరు అంటే కొబ్బరి బొండలు దాకా అక్కడ పడేస్తారు, దాంట్లో నీళ్ళు నిండుతుంటాయి, పాత టైర్లు ఉంటాయి దాంట్లో నీళ్ళు నిండుతాయి, మంచిగా దోమలు గుడ్డు పెట్టి పెరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ మనం చేసినట్టయితే నివారించవచ్చు అని అంటున్నారు. అయితే ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా డెంగ్యూ వ్యాధికి?
2: డెంగ్యూకి రీసెంట్గా డెంగ్యూ వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి, కాకపోతే ఇంకా మార్కెట్లోకి అవైలబుల్ లేవు, ఇంకో 1 or 2 years రావచ్చు. అది చాలాసార్లు డెంగ్యూను నివారించే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక శుభ పరిణామం, ఎందుకంటే చాలామంది ఎవ్రీ ఇయర్ డెంగ్యూతో చాలామంది చనిపోతున్నారు. సో డెంగ్యూ వ్యాక్సిన్ రావడం వల్ల, వ్యాక్సిన్ ఒకవేళ మార్కెట్లో అవైలబుల్ వస్తే డెంగ్యూ కేసెస్ తగ్గే ఛాన్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా దోమకాటును నివారించడమే చాలా ఉత్తమమైన మార్గం. అలాగే కొద్దిమంది మా దగ్గరికి చెట్ల మందులు తాగేసి వస్తున్నారు, అంటే లైక్ పపాయ అని లేకపోతే ఇంకా వేరే వేప అని అవి తాగేసి వచ్చి వాటితో ప్లేట్లెట్స్ పెరుగుతాయి అనుకుంటారు. యాక్చువల్లీ అది కాదు, డెంగ్యూలో ప్రధానంగా మనకి మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే, ఏదైనా వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మనకు 5 to 8 రోజుల మధ్యలో మన బాడీలో యాంటీబాడీస్ అనే ఒక కొన్ని రకాల ప్రోటీన్స్ మన బాడీలో తయారవుతాయి. ఈ యాంటీబాడీస్ తయారయ్యి మన ఆ వైరస్ ని చాలా సార్లు వైరస్ ని చంపేస్తాయి అనమాట. సో చాలా మందికి 7-8 రోజుల తర్వాత ప్లేట్లెట్స్ మేము పెరగడం చూస్తుంటాం. కానీ కొద్దిమంది 6th or 5th రోజు ఫీవర్ స్టార్ట్ అయిన తర్వాత అవి తాగి దాంతోనే పెరిగినాయని మా దగ్గరికి అపోత వస్తున్నారు. అది యాక్చువల్లీ రాంగ్. సో ఏ పేషెంట్ అయినా కానీ డెంగ్యూ వైరస్ ఎంటర్ అయిన తర్వాత మొదటి రోజు నుంచి 7-8 రోజుల వరకు కంపల్సరీ డెంగ్యూ ప్లేట్లెట్స్ తగ్గడం జరుగుతుంది. తర్వాత 7-8 రోజుల తర్వాత ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా చాలా మందిలో ప్లేట్లెట్స్ పెరుగుతుంటాయి. కానీ ఎవరైతే ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుందో వాళ్ళల్లో మాత్రం ఇంకా తగ్గే ఛాన్సే ఉంటుంది. సో వీటికి పపాయ జ్యూసెస్ కానీ లేకపోతే వేపరసాలకు కానీ ఎటువంటి సంబంధం లేదు. యాక్చువల్లీ అవి తీసుకుంటే ఇంకా వాంతులు అయ్యి ఇంకా పేషెంట్ సీరియస్ అయ్యే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది, కానీ తక్కువైతే ఉండదు. కాకపోతే మీరు ఫుడ్లో పపాయ ఫ్రూట్ తీసుకోవచ్చు, అలాగే కొబ్బరి వాటర్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. అట్లా వాటికైతే కాంట్రాఇండికేషన్ అయితే ఏం లేదు.
1: బాగుంది డాక్టర్ గారు. అయితే మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పినారు, అంటే ఆహారం గురించి చెప్పినారు, మీరు అన్నట్టు ఎలాంటి ఆహారం తీసుకున్నట్టయితే మనం ఇంకా సమర్థవంతంగా ఇలాంటి వ్యాధులను గట్టిగా ఎదుర్కోవచ్చు అంటారు?
2: డెంగ్యూ ఈరోజు ప్రధానంగా డెంగ్యూలో ఏంటిదంటే, డెంగ్యూ వైరస్ ఎఫెక్ట్ అయిన తర్వాత మనం తీసుకోవాల్సిన వాటిలో చాలా ఇంపార్టెంట్ కేవలం వాటర్ అండి. వాటర్ మనకు 2.5 to 3 liters కంపల్సరీ తీసుకోవాలి అడల్ట్ అయితే. సో దాంతోపాటుగా కోకోనట్ వాటర్, దాంతోపాటు లిక్విడ్ జ్యూసెస్ కానీ లేకపోతే ఇటువంటివి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే కూరగాయలు అన్ని తీసుకోవచ్చు. కానీ మీకు పొట్టలు అల్సర్స్ ఉన్న వాళ్ళకి, అట్లా సివియర్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డెంగ్యూలో బ్లీడింగ్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అటువంటప్పుడు మనం కారం కానీ స్పైసీ ఫుడ్ కానీ తీసుకోకపోవడం ఉత్తమం. చాలా లైట్గా ఇడ్లీ కానీ ఇటువంటి సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్నవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాన్ వెజ్ కానీ కారం ఎక్కువ ఉన్నది అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్.
1: మసాలాలు
2: కూడా తీసుకోవద్దండి. మెయిన్గా కొబ్బరి వాటర్, ఫ్రెష్ వాటర్ ఇవే చాలా ఇంపార్టెంట్. వీటి ఇవేంటి అంటే బీపీని కూడా పడిపోకుండా చూసుకుంటాయి అన్నమాట.
1: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా చాలా సర్వసాధారణంగా ప్రతి చోట, అంటే గ్రామము, మండలము, పట్టణము అని తేడా లేకుండా అంతటా ఈ దోమల వ్యాప్తి అనేటువంటిది ఉంది. అట్లాగే దోమల వల్ల వచ్చేటువంటి అత్యంత డేంజరస్ వ్యాధి డెంగ్యూ వ్యాధి. ఈ డెంగ్యూ వ్యాధి లక్షణాలేంటి, దీన్ని మనం ఏ విధంగా గుర్తించవచ్చు, ఏ విధంగా దీన్ని నివారించవచ్చు, అట్లాగే దీనికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది మొదలైన విషయాలు మా శ్రోతలకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
2: థ్యాంక్ యూ అండి.
3: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8011999990.
3: శ్రోతలు ఇంతవరకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:45. సినీ రంజని కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. సినీ రంజని కార్యక్రమంలో మొదటి పాటగా విందాం మగధీర చిత్రం కోసం ఎంఎం కీరవాణి నిఖిత గానం చేసిన ఈ పాట.

పాట విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగా హెడ్స్, వింటున్నారు సినీ రంజని. సినీ రంజని వింటున్న శ్రోతలకు ఈ గమనిక. ఈ నెల 20వ తేదీ గురువారం, అంటే రేపు ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైక్రాటిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది రేపు ఉదయం 7:30.

సినీ రంజనీ కార్యక్రమంలో తరువాతి పాట విందాం. వర్షం చిత్రం కోసం టిప్పు ఉషా గానం చేసిన ఈ పాట.

శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు వివరాలు అందిస్తారు. శ్రోతలు ఈ కార్యక్రమాన్ని వినవచ్చు రేపు ఉదయం 8 గంటలకు. గమనిక విన్నారు. సినీ రంజనీ కార్యక్రమంలో ఇప్పుడు విందాం చిత్ర రాకీబ్ గానం చేసిన ఈ పాట ఖడ్గం చిత్రం నుంచి.

సిని రంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 9 గంటలు. హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ పలికేస్తున్నాను స్వాగతం. ఈ కార్యక్రమం కొనసాగుతుంది మీకు నచ్చిన పాటలతో ఈ ఉదయం 10 గంటల వరకు. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినడానికి వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ పంపించాల్సిన మన ఫోన్ నంబర్ 8462450666. ఈ నెంబర్కి మీ పేరు, వివరాలు, అలాగే మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారో ఆ వివరాలు సంక్షిప్తంగా టైప్ చేసి పంపించండి. తప్పకుండా వినిపించేస్తాను మీకు నచ్చిన పాటలు, మన దగ్గర ఉన్న పాటలు. కార్యక్రమానికైతే మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, అడిగిన పాటలే అడగండి, చెప్పిన మాటలే చెప్పకండి. కొత్త శ్రోతలకి అవకాశం ఇద్దాం, మంచి పాటలు విని ప్రయత్నం చేద్దాం. ఈ మెసేజ్ మనకి పంపించారు, మా కోసం లంకేశ్వరుడు చిత్రం నుండి జీవుమణి కొండగాలి అనే పాటను వినిపించండి అంటూ పాంగ్రా రవి, లావణ్య, నవ్య, శ్రీకర్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరి మీ అందరి కోసం వస్తుంది కార్యక్రమంలో మొదటి పాటగా లంకేశ్వరుడు చిత్రం నుండి

0: మీరు ట్యూన్ చేశారు 103.2 మెగా హెడ్స్. వింటున్నారు నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసీ యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: మాతృత్వం ఒక మధురమైన వరం.
8: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
7: సంప్రదించండి
8: డాక్టర్ బండారి సుజాత,
7: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
8: ఖలీల్ వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 08462253344.
9: డాక్టర్ ఏ వనిత,
7: కంటి పైపొర కొలిక మండలి ఆపరేషన్.
9: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
7: మూతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
9: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
7: RP సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
9: సెల్ 9032323258.
10: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
9: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
10: సెల్ 9444004837.
11: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
10: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
9: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ.

0: న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
0: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ మరోసారి స్వాగతం పలికేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే వెంటనే వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ పంపించండి. మీరు రిక్వెస్ట్ పంపించాల్సిన మన ఫోన్ నంబర్ 8462245066. ఈ నెంబర్కి మీ పేరు, వివరాలు, అలాగే మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారు ఆ వివరాలు సంక్షిప్తంగా పంపించండి. కొత్త శ్రోతల కోసం ఫోన్ నంబర్ మరొకసారి 8462245066. కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు. నమస్తే శుభోదయం అంటూ. మీకు కూడా శుభోదయం అండి. 19 ప్రపంచ మానవత్వపు దినోత్సవం, అందరూ మానవతా దృక్పథంతో నడుచుకోవాలని కోరుకుంటున్నాను అంటూ ఈ మెసేజ్ని మనకి పంపించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం NTR నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి మా కోసం కార్యక్రమంలో ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి.

కార్యక్రమానికి మరో మెసేజ్ మనకు పంపించారు. అలనాటి మేటి గీతాలు, సుస్వరాలు పలికిన సుమధురమైన మనస్సును ఉల్లాసపరిచే పాటలు నిన్న రాత్రి 10 గంటలకు విన్నాము. చాలా బాగున్నాయి. పాటకు రచయిత పాటను అల్లిన తీరును వర్ణిస్తూ, దానికి సంగీతం దర్శకులు కూర్చిన అందమైన బాణీలను తెలియచేస్తూ, గాయకుడి గానంతో మన మనసుని హాయిగొలిపిస్తూ వివరిస్తూ పాటలు వినిపించారు. ఆ ప్రోగ్రాం చాలా బాగుంది, అనౌన్సర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ఈ మెసేజ్ని పంపించారు. వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు. అలాగే ఈ పూట మా కోసం ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తోంది ఈ పాట.

హృదయరాగాలు కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ వెరీ గుడ్ మార్నింగ్ అండి, మా కోసం కాటమరాయుడు చిత్రంలోని పాటను వినిపించండి అంటూ ఈ మెసేజ్ మనకి పంపించారు. నర్సాపూర్ జీ నుండి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ వారి కుటుంబ సభ్యులు, మరి వీరందరి కోసం వస్తోంది కాటమరాయుడు చిత్రం నుండి ఈ పాట. వినేద్దాం.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలేగుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఏ, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టీ జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. సిరికొండ మండలంలోని శ్రీ లొంక రామలింగేశ్వర ఆలయ విశేషాలు ప్రసారమవుతాయి ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో.

కార్యక్రమంలో మరో మెసేజ్ మనకి పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మా కోసం హృదయ రాగాలు కార్యక్రమంలో కుదిరితే కప్పు కాఫీ చిత్రంలోని పాటను వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా ఏర్కట్ల మండలం తాళ్ల రాంపూర్ నుండి రాంపల్లి రాజేంద్ర ప్రసాద్, గుండా మోహన్, సురేందర్, జాప భూమేశ్వర్, జనార్దన్, సాయిరాం వారంతా కోరుతున్నారు మా కోసం తప్పకుండా ఈ పాట వినిపించండి, వెయిట్ చేస్తున్నాము వినడానికి అంటూ. తప్పకుండా అండి, మీ అందరి కోసం మీరు అడిగిన పాట వచ్చేస్తోంది.

0: பபலா
1: சைபால்
0: மூடுவல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్
3: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
4: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
3: అయితే సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత విజయలక్ష్మి హాస్పిటల్
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్వాడి నిజామాబాద్.
4: ఫోన్ 08462253344.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై హృదయ రాగాలు కార్యక్రమం. వింటున్న శ్రోతలు మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే వెంటనే వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ పంపించండి. మీరు రిక్వెస్ట్ పంపించాల్సిన మన ఫోన్ నంబర్ 8462245066. ఈ నెంబర్కి మీ పేరు, వివరాలు, అలాగే మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారు ఆ వివరాలు సంక్షిప్తంగా పంపించండి. తప్పకుండా వినిపించేస్తాను ఈ ఉదయం 10 గంటలలోపు మీకు నచ్చిన పాటలు, మన దగ్గర ఉన్న పాటలు. కార్యక్రమాలు వింటున్న శ్రోతలకు ఈ గమనిక. ఈ నెల 21వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ వల్ల వచ్చే కంటి సమస్యల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది శుక్రవారం ఉదయం 7:30. కార్యక్రమానికి ఈ మెసేజ్ మనకి పంపించారు శుభోదయం అంటూ. మీకు కూడా శుభోదయం అండి. నేటి సమాజంలోని వ్యక్తుల తీరుతెన్నుల గురించి ఈరోజు సూక్తి సుధా కార్యక్రమంలో తెలియజెప్పిన తీరు చాలా బాగుంది. హనుమంతప్ప గారికి మా ప్రణామాలు. అలాగే నిన్న రాత్రి మధుర గీతాలు చక్కగా వినిపించారు. మాధురి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రసారం చేసిన ఆత్మీయ ఆకాశవాణి కేంద్రం వారికి నమస్సుమాంజలులు అంటూ ఈ మెసేజ్ మనకి పంపించారు వేముల నరసింహరావు గారు, గోదావరి, వీరంతా విద్యానగర్ కాలనీ దుబ్బా నిజామాబాద్ నుండి. అలాగే కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాట కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. ఇక మరో మెసేజ్ మనకి పంపించారు రేడియో నాగేశ్వరరావు గారు. ఏనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, వేదాంశ్, కార్తీక్, మోహిత్, సిద్ధార్థ్, వీరంతా భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి మా యొక్క నమస్కారాలు. కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను వినిపించండి. అలాగే నిన్న రాత్రి వినిపించిన మధుర గీతాలు చాలా చాలా నచ్చాయి. ఇలాంటి కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ఉండండి అంటూ ఈ మెసేజ్ని పంపించారు. అలాగే కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు గుమస్తా కాలనీ నుండి సంఘవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక. మా కోసం హృదయరాగాలు కార్యక్రమంలో లక్కీ భాస్కర్ చిత్రంలోని పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. మీ అందరి కోసం వస్తోంది ఈ పాట. విశాల్ అండ్ శ్వేతామోహన్ గానం చేశారు. మరి వినిద్దామా?

హృదయ రాగాలు కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ, వెరీ గుడ్ మార్నింగ్ అండి. నారీ నారీ నడుమ మురారి ఈ చిత్రంలోని పాటను మాకోసం వినిపించండి అంటూ గణేష్, రాజు, శ్రీవాత్సవ్, గణిత, మహేష్, రంజిత్ కుమార్, సత్య వీరంతా కమర్పల్లి మండలం కోనాపూర్ నిజామాబాద్ జిల్లా నుండి ప్లీజ్ ప్లీజ్ మాకోసం పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా వస్తుంది, మీకు నచ్చిన పాట వింటూనే ఉండండి. తర్వాత ఈ మెసేజ్ మనకి పంపించారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం డైరెక్టర్ గారికి మరియు సిబ్బందికి నమస్కారాలు. నిన్న రాత్రి 10 గంటలకు మేము మన కేంద్రం నుండి ప్రసారమైన అలనాటి మధుర గీతాలు విన్నాము. ఆర్జే గారు తనదైన శైలిలో చక్కటి మధుర గీతాలు వినిపించి మైమరిపించారు. ఇలాంటి మధుర గీతాలు వింటూ ఉంటే ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొచ్చింది. ప్రతి మధుర గీతం ఆణిముత్యంలాగా అలరించింది. సమర్పించిన తీరు అద్భుతంగా ఉంది. నిన్న కార్యక్రమాన్ని వినిపించిన మాధురి గారికి మా ధన్యవాదాలు తెలియచేయండి. అలాగే ఈరోజు ఉదయం భక్తిరంజనిలో చక్కటి భక్తి గీతాలు వినిపించి ఆనందపరిచారు. అనంతరం ప్రభాతలహరి కార్యక్రమంలో చక్కటి ప్రబోధ గీతం విన్నాము. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా 7:45 ఈరోజు వ్యాఖ్యాతగా ఉన్న ఆర్జే గారు చక్కటి విషయాలు వివరించారు. అనంతరం అమర మూవీలోని రంగులే రంగులే అన్న పాట రేడియోలో వస్తూ ఉంటే మా పిల్లలు ఎంతో ఆనందపడ్డారు. ఈరోజు విధి నిర్వహణలో ఉన్న వ్యాఖ్యాత గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే డాక్టర్ సలహాలు కూడా చాలా బాగున్నాయి. డాక్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియచేయండి. ఇంతటి చక్కటి కార్యక్రమాలు అందిస్తున్న ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గారికి అలాగే సిబ్బందికి ధన్యవాదాలు అంటున్నారు నాగ్నాథ్ గుప్తా, న్యూ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కార్యక్రమాలు అన్నీ వింటూ మీ అభిప్రాయాలు చక్కగా తెలియజేసినందుకు. అలాగే మీ అందరి కోసం కార్యక్రమంలో వస్తోంది ఈ పాట, వినిద్దాం.

0: Hey, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వింటున్న శ్రోతలు. మీరు కూడా మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే వెంటనే వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ పంపించండి. మీరు రిక్వెస్ట్ పంపించాల్సిన మన ఫోన్ నంబర్ 8462-45066. ఈ నెంబర్కి మీ పేరు, వివరాలు, అలాగే మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారో ఆ వివరాలు సంక్షిప్తంగా టైప్ చేసి పంపించండి. తప్పకుండా వినిపించేస్తాను. మీకు నచ్చిన పాటలు, మన దగ్గర ఉన్న పాటలు ఈ ఉదయం 10 గంటల లోపు. కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు శుభోదయం అంటూ. మీకు కూడా శుభోదయం అండి. నిన్న రాత్రి 10 గంటలకు మధుర గీతల కార్యక్రమం చాలా చాలా బాగుంది. సూపర్ హిట్ సాంగ్స్ వినిపించారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతిరోజు ఇదే విధంగా వ్యాఖ్యానంతో కూడిన పాటలు వినిపించండి దయచేసి అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయా మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే హృదయ రాగాలు కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తుంది ఈ పాట, వినేయండి. అలాగే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సంక్షిప్తంగా ఇలాగే తెలియజేస్తూ ఉండండి.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలకు మరోసారి స్వాగతం పలికిస్తున్నాను. మెసేజ్లు అయితే వస్తూనే ఉన్నాయి, వీలైనంత మట్టుకు అందరి పేర్లు చదవడానికి ప్రయత్నిస్తాను. ఈ మెసేజ్ మనకి పంపించారు ఎఫ్ఎం సిబ్బందికి శుభోదయం అంటూ. మీకు కూడా శుభోదయం అండి. నిన్న ఉదయం ప్రసారం చేసిన సినీ రంజనిలో సినీ గీతాలు చాలా బాగున్నాయి. వ్యాఖ్యాత సరిత గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అందించండి. అలాగే ఈరోజు ఉదయం భక్తి రంజనిలో భక్తి గీతాలు విని తరించాము. సినీ రంజని పాటలు కూడా మమ్మల్ని ఎంతగానో అలరించాయి. మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ ఈ మెసేజ్ని మనకి పంపించారు మేకల భూమయ్య, లక్ష్మీ, సురేష్, సత్యం, సౌమ్య, రేవంత్, సాంబాపూర్ గ్రామం బీర్కూర్ మండలం నుండి. తప్పకుండా అండి, కార్యక్రమాలు నచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే మీకోసం తప్పకుండా ఒక మంచి పాట అయితే వస్తుంది, వింటూ ఉండండి. కార్యక్రమానికి మరో మెసేజ్ పంపించారు గాంధీవం చిత్రం నుండి మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల గ్రామం నుండి జంపాల గంగాధర్ మరియు శ్రీకర్, శ్రీశాంత్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీకోసం తప్పకుండా ఈ పాట వస్తుంది, వింటూనే ఉండండి. ఈ మెసేజ్ మనకి పంపించారు శుభోదయం మేడం అంటూ. మీకు కూడా శుభోదయం అండి. కార్యక్రమంలో మాకోసం ఏదైనా ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటున్నారు మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి. తప్పకుండా మీ పేర్లు అయితే వినిపించేశాను, అలాగే మీకోసం ఒక మంచి పాట కూడా వస్తుంది, వినండి. శుభోదయం మేడం అంటూ ఈ మెసేజ్ మనకి పంపించారు. మీకు కూడా శుభోదయం అండి. రాత్రి ప్రసారం చేసిన మధురి గీతల కార్యక్రమం చాలా వైవిధ్యంగా ఉంది, మాకెంతగానో నచ్చింది. సమర్పించిన మాధురి మేడం గారికి, అలాగే స్టేషన్ డైరెక్టర్ గారికి మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు హృదయ రాగాలు కార్యక్రమంలో మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరంతా కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ్ నగర్, నిజామాబాద్ నుండి. ధన్యవాదాలండి మీకు కార్యక్రమాలు నచ్చినందుకు, అలాగే ఓపికతో మీ అభిప్రాయాలు మాకు తెలియజేసినందుకు. తరువాత ఈ మెసేజ్ మనకి పంపించారు రాకేష్, శ్వేత వీరంతా నందిపేట నుండి. గుడ్ మార్నింగ్ మేడం, హృదయ రాగాలు కార్యక్రమంలో ఒక మంచి పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తుంది కార్యక్రమంలో ఒక మంచి పాట, వినేద్దాం.

మీరు వింటున్న ఈ పాటతో హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 10 గంటలకు వస్తుంది. ప్రకటించిన కార్యక్రమాన్ని వింటారు మరికొద్ది క్షణాల్లో. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్స్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం 2 రోజుల పర్యటన నిమిత్తం చెన్నైకి చేరుకుంటారు. రేపు చెన్నై సమీపంలోని కోవలంలో జరగనున్న దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరవుతారు. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989 సవరణకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నేషనల్ పర్మిట్ వ్యవస్థ కింద నడిచే బ్యాటరీ, హైడ్రోజన్ ఫ్యూయల్, సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల ఫిట్నెస్ కాల పరిమితిని మరో 5 ఏళ్లు పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో పల్లె పల్లెకు పొన్నం అన్న పల్లె పల్లెల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు ప్రారంభించనున్నారు. ప్రజల మధ్యకు వెళ్లే ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు సైదాపూర్ మండలంలో పర్యటిస్తారు. బదిలీలపై ఇతర రాష్ట్రాల్లో పనిచేసే తెలంగాణకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్, బీడీఎస్లలో స్థానిక కోటా కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. జీవో 150కి సవరణ చేసే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఎంబీబీఎస్, బీడీఎస్ ఏ కేటగిరీ ప్రవేశాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు కాలోజీ వర్సిటీ మరో అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 20వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. హైదరాబాదులో ప్రజాయుద్ద నౌక గద్దర్ డాక్యుమెంటరీ పోస్టర్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విడుదల చేశారు. గద్దర్ ప్రజాక ఉద్యమాలకు చిరునామా అని కొనియాడిన ఆయన గద్దర్ ఆశయాలను, పోరాట స్ఫూర్తిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ దేవులపల్లి రామానుజరావు పేరిట నెలకొల్పిన ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారం ఈ ఏడాది ప్రముఖ కవి, రచయిత, అనువాదకుడు డాక్టర్ నలిమల భాస్కర్కు అందజేస్తున్నట్లు పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, కార్యదర్శి జుర్రు చెన్నయ్య ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ డోన్ సెక్షన్లోని దూపాడు రైల్వే స్టేషన్లో అదనపు లూప్ లైన్ ఏర్పాటు కోసం నాన్ ఇంటర్లాకింగ్ పనుల్ని చేపడుతున్న నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుందని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. మహిళల హాకీ ప్రపంచకప్లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. తొలి మ్యాచ్లో చైనాను అడ్డుకున్న సలీమాసేన మంగళవారం జరిగిన పూల్ డి పోరులో దక్షిణాఫ్రికాను 6-1 తేడాతో చిత్తు చేసి టోర్నీలో మొదటి గెలుపును నమోదు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @EIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 10:04 దాటి 50 సెకండ్లు ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన

పాట వినాలి అంటే 0402324085 టూ నెంబర్కి బాగా పాపులర్ అయినటువంటి పాటని కోరుకోండి. వాట్సాప్ ద్వారా పాటను వినిపించే ప్రయత్నం చేస్తాము. వింటూనే ఉండాలి ఆకాశవాణి ప్రగతి భారతి.

0: హృదయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. రాజశ్రీ సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

సుబ్రహ్మణ్యం చిత్రపాడింది. ఆత్రేయ సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ పాటను వినిపించాం పార్సీగుట్ట సికింద్రాబాద్ శ్రోతలు నోముల భాగ్యమ్మ, వెంకటేష్ వారి కుటుంబ సభ్యుల కోసం. కూలి నంబర్ వన్ చిత్రం నుండి కొత్త కొత్తగా ఉన్నది అనే పాట మా కోసం వినిపించండి. ఈ పాట అంటే మాకెంతో ఇష్టం అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట, శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి రచన, ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటను కోరుతున్నారు అల్మాస్ గూడ శ్రోతలు దమ్మోజు మధుసూదనాచారి వారి కుటుంబ సభ్యులు. గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్ వీరందరి కోసం ఈ పాట.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వేణుల విందు ఈ మధురిమ.

0: Prima.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. జనరంజన్లో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. లేఖలు పంపవలసినటువంటి అడ్రస్ వినిత్ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 500004. ఇకపై జనరంజన్లో మీరు కోరిన పాటలు కానీ మీరేదైనా మాట్లాడాలనుకున్నా, మీరేదైనా మాతో పంచుకోవాలనుకున్నా మీ అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా కాకుండా లేఖల ద్వారా లేదంటే ఈమెయిల్ ద్వారా పంపొచ్చు. అడ్రస్ మరొకసారి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 500004. ఈమెయిల్ అడ్రస్ హలో వివిధ భారతి హైదరాబాద్ HELLOVIVIDHBHARATIHYD హలో వివిధ భారతి hyderabad@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి.

క్షణక్షణం చిత్రం కోసం ఎస్టీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యానికి ఎంఎం కీలవాణి సంగీతం అందించారు. ఈ పాటను వినిపించాం. వరంగల్ కాశీభూగ శ్రోతలు దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ కోసం.

0: ఆనంద్ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట అది. వేటూరి సాహిత్యానికి కెఎం రాధాకృష్ణన్ సంగీతం అందించిన ఈ పాటను వినిపించాం ధర్మవరం పార్థసారథి నగర్ శ్రోతలు సంకారపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత వారి కుటుంబ సభ్యుల కోసం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ముద్దుల ప్రియుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను మాకోసం వినిపించండి అంటూ లక్ష్మి, ప్రియ, ప్రతీక్ష, కీర్తి, రాజ్ కుమార్, సంతోష్ వీరందరూ ఈ పాటను కోరుతున్నారు వీరికోసం. ముద్దుల ప్రియుడు చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్గ్రీన్ హిట్స్ లో ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి వారి కుటుంబ సభ్యుల కోసం ఈ పాట వినిపిస్తున్నాం. కృష్ణా జిల్లా పెడన శ్రోత కనకారావు, పార్వతి వారి కోసం, ఇంకా భోగ మార్కండయ్య, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ.

నిఖిల్, తన్విక, శ్రీ, హర్ష, తేజ్ వీరందరూ భూదాన్ పోచంపల్లి శ్రోతల కోసం వినిపిస్తున్నాం. గోవింద గోవింద చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట సీతారామ శాస్త్రి రచనకు రాజ్కోటి సంగీతం.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: Edition.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో నిర్ణయం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఈ పాటను కోరిన శ్రోతలు ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమా, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర వీరికోసం ఆ పాటను వినిపించాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం 2 రోజుల పర్యటన నిమిత్తం చెన్నైకి చేరుకుంటారు. రేపు చెన్నై సమీపంలోని కోవలంలో జరగనున్న దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరవుతారు. దేశంలో అర్హులైన లబ్దిదారులకు స్వచ్ఛమైన, సురక్షితమైన, అందుబాటు ధరలో పైప్డ్ వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పీఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం వచ్చే నెల 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుంది. ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో పటిష్టమైన వృద్ధిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికాల్లో పర్యటించనున్నారు. లండన్, బోస్టన్లలో హార్వర్డ్, ఎంఐటి, కేంబ్రిడ్జ్ సహా ప్రముఖ వర్సిటీలను సందర్శించి పలు బృందాలతో సమావేశమవుతారు. ఈ పర్యటన ముగించుకుని ఈ నెల 30న తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పల్లె పల్లెకు పొన్నం అన్న పల్లె పల్లెల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు ప్రారంభించనున్నారు. ప్రజల మధ్యకు వెళ్లే ఈ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు సైదాపూర్ మండలంలో పర్యటిస్తారు. ఎంబీబీఎస్, బీడీఎస్ ఏ కేటగిరీ ప్రవేశాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు కాలేజీ వర్సిటీ మరో అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 20వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. సికింద్రాబాద్ డోన్ సెక్షన్లోని దూపాడు రైల్వే స్టేషన్లో అదనపు లూప్ లైన్ ఏర్పాటు కోసం నాన్ ఇంటర్లాకింగ్ పనులను చేపడుతున్న నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుందని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. నేడు పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశముందని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:03 గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం గుర్తు చేసుకుందాం ఆయనది ప్రత్యేకమైన బాణి. ఆయన ఎప్పుడు ఇంకొకరిని అనుకరించలేదు. ఆయనలా తర్వాత మరొకరు బాణీలు కట్టలేదు. అందుకే ఆయన పాటను సునాయాసంగా గుర్తుపట్టచ్చు. తెలుగు సినీ సంగీతానికి ఆయన ఒక వరం. ఆయన ఎవరో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆయనే ప్రముఖ సంగీత దర్శకులు ఎస్పి కోదండపాణి. తెలుగు పాటను స్పీడ్ వైపు మళ్లించింది కోదండపాణి గారే. అలాగని మెలడీకి ఎప్పుడు దూరం కాలేదు. హుషారు గీతాలు, శృంగార గీతాలు, విషాద గీతాలు, భక్తి గీతాలు అన్నీ చేశారు. అన్నిటిలోనూ ప్రత్యేకమైన ముద్రణ వేశారు ఎస్పి కోదండపాణి. ఆయన గురించి ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. సమయం 11:18. ఇక 1961లో వచ్చిన కన్నెకొడుకు చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు ఎస్పి కోదండపాణి. అయితే 2 ఏళ్ల తర్వాత వచ్చిన గురువుని మించిన శిష్యుడు సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఆయన. ఈ సినిమాలోని 7 జన్మల నుంచి పడి ఉండే బ్రహ్మముడి, బలెబలి అరణ్య కసుపుడా, నిన్ను ఇరుచుకు తింటారా, వెన్నెల్లో కనిగీటే తారక పాటలను ప్రేక్షకులు మరీ మరీ విన్నారు, విని ఆనందపడ్డారు. కాకపోతే ఒకసారి ఒక ఇమేజ్ వచ్చాక దాని నుంచి బయటపడ్డా ఒకంత కష్టమే. కోదండపాణి గారి కూడా ఇది తప్పలేదు. మరి అదేంటో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ పిఎన్జి ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324 0852 2324 0853 2955 0923 నంబర్లకు కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయిలో మనం గుర్తు చేసుకుంటున్నాం ప్రముఖ సంగీత దర్శకులు ఎస్పీ

కోదండ పాణి గారిని. గురువును మించిన శిష్యుడు తర్వాత జానపద చిత్రాల సంగీత దర్శకుడుగానే గుర్తింపు వచ్చింది ఎస్పీ కోదండపాణి గారికి. అయితే వాటిల్లో కూడా తనదైన మార్కు చూపించారాయన. ఇక బంగారు తిమ్మరాజు, జ్వాలాదీప రహస్యం, తోటలో పిల్ల, కోటలో రాణి, ఆకాశరామన్న, భూలోకంలో యమలోకం, ఇద్దరు మునగాళ్లు, గోపాలుడు భూపాలుడు లాంటి జానపద చిత్రాలు వరుస పెట్టి వచ్చాయి. వాటికి అందమైన వరుసలతో బాణీలు కట్టి వారెవ్వా కోదండపాణి అనిపించుకున్నారాయన.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఇక సాంఘిక చిత్రాల్లో కూడా కోదండపాణి గారిది స్పెషల్ స్టైల్. ప్రతి పాటలో ఆయన మార్క్ కొట్టొచ్చినట్టు కనపడేది, చెవులకు ఇంపుగా వినపడేది. ఇక దేవత సినిమాని తీసుకుంటే ఎంతో చక్కటి పాటలు కదా. సుఖదుఖాలు, ఇంటి గౌరవం, మంచి కుటుంబం, మా మంచి అక్కయ్య, మంచి మిత్రులు, కీలుబొమ్మలు, మంచి మిత్రులు, ఒకే కుటుంబం, శాంతి నిలయం, పన్నెంటి కాపురం, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని సినిమాలు ఆయన ఖాతాలో.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. సమయం 11:35. ఎస్పీ కోదండపాణి గారు చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్ని కావు. విషాద గీతాలకే తప్ప శృంగార గీతాలకు అంతగా ఉపయోగించిన శివరంజని రాగ ఛాయలలో నేనంటే నేనులోని చాలదా ఈ చోటు పాటను. ఆస్తులు అంతస్తులు సినిమాలోని ఒకటై పోదామా ఊహల వాహినిలో పాటను స్వరపరిచి ఔరా అనిపించుకున్నారు. ఇక ఎవ్వరూ అంతగా ముట్టుకుని సరస్వతి రాగాన్ని శ్రీరామకథ సినిమాలోని సర్వకళాసారము పాటకు ఉపయోగించి శాస్త్రీయ సంగీతంలో తనకున్న పట్టును నిరూపించుకున్నారు ఆయన.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఎస్పీ కోదండపాణి గారిని గుర్తు చేసుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. ఇక శ్రీ శ్రీ శ్రీ మర్యాద

సినిమాలో ఏమీ వింత మోహము అన్న పాటలో వచ్చే నాహృది పై నుంచి శృంగార రాగము అన్న చరణానికి కామవర్ధని రాగాన్ని వాడారాయన. భాగేశ్వరి కళ్యాణి రాగాల్ని కలిపి కథానాయక మల్లలోని దొరవో ఎవరవో పాటను స్వరపరిచి ఆశ్చర్యచకితుల్ని చేశారు అందరినీ. ఇక దేశం గర్వించదగ్గ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనే గొప్ప గాయకుడిని మనకు బహుమతిగా అందించి ఎంతో మేలు చేశారు.

ఇక కేజీఎస్ దాస్ అనే మరో అద్భుత గాయకుడి చేత తెలుగులో బంగారు తిమ్మరాజు సినిమాలో మొదటి పాట పాడించింది కూడా కోదండపాణి గారి. దేవత సినిమాలో నటులు పద్మనాభంతో నా పేరు రామదాసు పాటను పాడించారు. ఇక కొన్ని సంవత్సరాల విరామం తర్వాత రేలంగితో మళ్లీ పాటను పాడించిన ఘనత కూడా ఆయనదే. ఏలపాట రఘురామయ్యతో మొదటిసారిగా వేరే నటుడికి పాట పాడించారు. అది హీరో కృష్ణ కావడం ఇంకా గొప్ప విశేషం. కోదండ పని స్వరపరిచిన పాటలన్నీ ఆణిముచ్చాలే, వీణుల విందు చేసే స్వరలహరులే. మరి ఆ పాటల తోటలో విహరించారు కదా,

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి చైతన్య స్ఫూర్తి వింటున్నారు. సమయం 12:10. ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన వ్యక్తి గోపాల్ కుమార్. అయితే ప్రజలు ఆయన్ని ఆక్సిజన్ బాబా అని పిలుస్తారు. ఒకసారి

సాధారణ కుమ్మరి గోపాల్. జీవనోపాధి కోసం మట్టి కుండలు తయారు చేస్తారు. అలాగే గత 12 సంవత్సరాలుగా రోడ్ల పక్కన నాటిన వేలాది మొక్కల్ని ప్రతిరోజు నీళ్లు పోసి కాపాడుతున్నారు. అందుకే ఆయన నేడు పర్యావరణ ప్రేమికులకి ఆదర్శంగా నిలిచారు. దాదాపు 12 సంవత్సరాల క్రితం గోపాల్ ఒక విషయం గమనించారు. కొంతమంది ప్రకృతి ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు ఎంతో ఉత్సాహంగా రోడ్ల పక్కన చెట్లు నాటడం, కొన్ని రోజుల తర్వాత పట్టించుకునేవారు లేక అవి ఎండిపోయి చనిపోవడం, ఇది గోపాల్ మనసుకి బాధ కలిగించింది. అప్పుడేం చేశారు ఆయన తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన గోపాల్ కుమార్ అనే వ్యక్తి గురించి చెప్పుకుంటున్నాం కదా. మొదట్లో బకెట్లో నీళ్లు తీసుకెళ్లి మొక్కలకు పోసేవారు గోపాల్. కానీ అది సరిపోకపోవడంతో ఒక ట్రాలీ తయారు చేసుకుని దానికి 500 లీటర్ల సామర్థ్యం ఉన్న నీటి ట్యాంక్ అమర్చి ప్రతిరోజు రోడ్ల వెంట తిరుగుతూ నీళ్లు పోసేవారు పోస్తున్నారు ఇప్పటికీ మొక్కలకి. వర్షమైనా ఎండైనా చలి అయినా ఆయన సేవ ఆగదు. ఈ సేవ కోసం ఎవరిని విరాళాలు కూడా అడగరు గోపాల్. తన కష్టార్జితంతోనే కుండల అమ్మకం నుంచి వచ్చే సంపాదనతోనే నీటి ఖర్చు రవాణా ఖర్చు భరిస్తున్నారు. కుటుంబ బాధ్యతలు మొక్కల బాధ్యత రెండు నిర్వర్తిస్తున్నారు ఆయన. మొదట్లో కొంతమంది ఆయన హేళన చేశారు, కొందరు నీరు తీసుకోకుండా అడ్డుకున్నారు కూడా. ఆయన తన పని ఒక్కరోజు కూడా ఆపలేదు. ఈ మొక్కలు పెద్దయి, అందరికీ నీడనిస్తాయి, పర్యావరణం బాగుంటుంది అని చెప్పేవారు. కాలక్రమేణా అందరూ ఆయన్ని గుర్తించారు. మొక్కల్ని కాపాడుతూ భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ అందించే చెట్లను సంరక్షిస్తున్నందుకు ప్రేమతో ఆయన్ని ఆక్సిజన్ బాబా అని పిలవడం ప్రారంభించారు ప్రజలు. ఆయన సేవకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. వారణాసి ప్రభుత్వం ఒక రిక్షా కూడా ఆయనకి బహుకరించింది. దాంతో ఆయన మరింత సులభంగా మొక్కలకు నీరు అందిస్తున్నారు. మొక్కలు నాటడం కాదు, వాటిని జాగ్రత్తగా పరిరక్షించండి అని సందేశం ఇస్తున్నారు గోపాల్.

0: శ్రోతలకొక గమనిక. జనరంజనిలో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా గాని ఈమెయిల్ ద్వారా గాని పంపవచ్చు. లేఖలు పంపవలసిన అడ్రస్ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 500004. ఇక ఈమెయిల్ అడ్రస్ hellovibidhbharatiahtihtihyd@gmail.com. హలో విత్ భారతి @gmail.com. ఈమెయిల్ అడ్రస్ కి మీకు నచ్చిన పాటల కోసం మెయిల్ చేయండి. ఇక నుంచి లేఖల ద్వారా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: సమయం 12:30 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశం సాధిస్తున్న ఆర్థిక వృద్ధి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, 6 నుంచి 8% వృద్ది రేటుతో పురోగమిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ మిక్స్డ్ డబుల్స్లో భారత్కు చెందిన ధ్రువ్ కపిలా తనీషా క్రాస్టో జోడీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. దేశ ఆర్థిక వృద్ధి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది 6 నుంచి 8% వృద్ధి రేటుతో పురోగమిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సామాజిక, డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, సమగ్ర వృద్ధి, తయారీ రంగంపై బలమైన దృష్టి అనే 4 ప్రధాన మూల స్తంభాల ఆధారంగా ఈ వృద్ధి నడుస్తోందని మంత్రి చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉత్తరప్రదేశ్ జపాన్ పెట్టుబడుల సదస్సు 2026ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, భారత్ ప్రతి సంవత్సరం సుమారు 130 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెడుతోందని, దేశ

0: ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు కీలకమైన భాగమని అన్నారు.
1: We have been growing at a very sustained pace of 6-8% growth band with moderate under control inflation with very good balance sheet and making sure that the entire country grows together. This is possible because of the four pillars of our growth story: investment in social, digital and physical infrastructure.
0: దేశంలోని రైల్వే నెట్వర్క్ లో ఈనాడు 99.6% విద్యుదీకరణ పూర్తయిందని మంత్రి వెల్లడించారు. గత దశాబ్ద కాలంలో సుమారు 38,000 కిలోమీటర్ల రైల్వే లైన్లు అదనంగా నిర్మించామని, అలాగే 162 సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టామని తెలిపారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ ను కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, భారత్ జపాన్ దేశాల భాగస్వామ్యం ఉమ్మడి వృద్ది సాంకేతికతలపై ఆధారపడి ఉందన్నారు. రాష్ట్రం ఇప్పుడు దేశంలోని మొదటి 3 అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 96 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈ యూనిట్లు, 35,000కు పైగా భారీ పరిశ్రమలు, 22,000కు పైగా స్టార్టప్లు రాష్ట ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడుతున్నాయని వెల్లడించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు. ఈ ప్రతినిధి బృందంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఉన్నారు. 2022లో స్థాపించిన ఐఎస్ఎంఆర్ భారత్ సింగపూర్ మధ్య ఒక కీలకమైన ఉన్నత స్థాయి ఆర్థిక వేదిక. ఇది అధునాతన తయారీ, కనెక్టివిటీ, డిజిటలైజేషన్, ఆరోగ్య సంరక్షణ, వైద్యం, నైపుణ్యాభివృద్ది, సుస్థిరత అనే 6 ప్రధాన విభాగాల కింద పురోగతిని సమీక్షించడానికి, కొత్త సహకార రంగాలను అన్వేషించడానికి ఉపయోగపడుతుంది. ఈ విభాగాల కింద సాధించిన పురోగతి ఆధారంగా ముందుకు సాగడానికి, భారత్ సింగపూర్ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి 4వ ఐఎస్ఎంఆర్ దోహదపడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అర్హులైన లబ్దిదారులకు స్వచ్ఛమైన, సురక్షితమైన, అందుబాటు ధరల్లో పైపుడు వంట గ్యాస్ ను అందించే లక్ష్యంతో దేశీయ పీఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పైపుడు నేచురల్ గ్యాస్ ను త్వరగా వినియోగించడం ప్రారంభించేలా పీఎన్జీ కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయడానికి ఈ పథకాన్ని రూపొందించినట్టు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.74 కోట్ల దేశీయ పీఎన్జీ కనెక్షన్లున్నాయి. ఎల్పీజీ సిలిండర్లు సాంప్రదాయ వంట ఇంధనాలతో పోలిస్తే పీఎన్జీ గృహాలకు సురక్షితమైన, స్వచ్ఛమైన, సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం 6 నెలల కాలపరిమితితో 2 విడతలుగా అమలు చేయబడుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో బలమైన వృద్దిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యతారంగ రుణాల ప్రణాళిక కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పనితీరు ఈ ఏడాది సమర్థవంతంగా సాగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5,24,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఆర్ఆర్బీల మొత్తం బకాయి రుణాలు 2025-26 నాటికి 10.3% పెరిగి 5,78,000 కోట్ల రూపాయలకు పైగా చేరుకున్నాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. డెహ్రాడూన్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2025-27 బ్యాచ్ ట్రైనీ అధికారులనుద్దేశించి ప్రసంగిస్తారు. ముస్సౌరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో రేపు జరగనున్న 2024 బ్యాచ్ ఐఏఎస్ అధికారుల ప్రొఫెషనల్

0: ఫిజికల్ కోర్స్ రెండవ విడత ముగింపు వేడుకలకు కూడా ఆయన హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం 2 రోజుల పర్యటన నిమిత్తం చెన్నైకి చేరుకుంటారు. ఆయన రేపు చెన్నై సమీపంలోని కోవలంలో జరగనున్న దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సుకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఒక హోటల్లో ఈ తెల్లవారుజామున సంభవించిన అగ్ని ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా మరో 6 గాయపడ్డారు. ఫైర్ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న ఈ 5 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయని, 3వ అంతస్తు నుండి దట్టమైన పొగలు కమ్ముకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడంపై ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాధాకృష్ణన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దుర్ఘటనలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో భాగంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మిక్స్డ్ డబుల్స్ లో భారత్ కు చెందిన ధ్రువ్ కపిలా, తనీషా క్రాస్టో జోడీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. వీరు మకావుకు చెందిన లియాంగ్ వెంగ్చి జోడీపై 21-11, 21-11 తేడాతో ఘన విజయం సాధించారు. ఈ జోడీ తదుపరి రౌండ్లో చైనాకు చెందిన చెన్ఫాంగ్ గువో జిన్వా జంటతో తలపడుతుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశం సాధిస్తున్న ఆర్థిక వృద్ది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, 6-8% వృద్ది రేటుతో పురోగమిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ మిక్స్డ్ డబుల్స్లో భారత్కు చెందిన ధ్రువ్ కపిలా, తనీషా క్రాస్టో జోడీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40.
2: మీరు వింటున్నారు ఈట్ ఫిట్, నేను ఆర్జే రేణు. మొన్న ఓ ఫోన్ వచ్చింది. ఎలా ఉన్నావు అని అడిగితే ఎలా ఉన్నానని చెప్పను, బాగున్నానని చెప్పనా, బాగోలేనని చెప్పనా అని అనింది నా ఫ్రెండ్. ఏమైందే, ఏంటి ప్రాబ్లం అంటే, ఏం తిన్నా అరగట్లేదు, ఏం తినాలనిపించట్లేదు, ఇలా రకరకాలుగా చెప్తుంటే ఆగాగు, అసలు హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నావా లేదా, హెల్దీ ఫుడ్ తింటున్నావా లేదా అని అడిగితే తెల్లమొహం వేసింది నా ఫ్రెండ్. నిజమే కదా, మనలో చాలా మంది ఏదో తినేస్తున్నాం, ఏదో పరిగెడుతున్నాం అనుకుంటాం. కానీ ఈట్ ఫిట్ చెప్తుంది ఏంటి అంటే, ఫిట్గా ఉండాలి అంటే కొంచెం పాతకాలానికి వెళ్ళాలి. కొంచెం పాతకాలానికి వెళ్ళి అక్కడే ఉండిపోవటానికి కాదు, పాతకాలం పద్ధతుల్ని ఇక మీదట పాటించాలి అని. ఒక విషయం చెప్పనా, మన అమ్మమ్మలు, తాతయ్యలు ఎంత హెల్దీగా ఉండేవాళ్ళు, ఇప్పటికీ వాళ్ళు చకచకా నడుస్తుంటారు. మనమేమో 4 అడుగులు వేయంగానే ఆయాసపడిపోతూ ఉంటాం. అంటే వాళ్ళు తిన్న తిండి అంత గట్టిదన్నమాట. ఇప్పుడు మనం తింటున్న తిండి జస్ట్ కడుపు నింపుకోవడానికి మాత్రమే. సరే, ఇవాళ మనం మాట్లాడుకునే విషయం గురించి ముందు చెప్తాను. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే జొన్నల్ని

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

ఈట్ ఫిట్ విత్ జొన్నలు వింటున్నారు. జొన్నలు అనేవి ఆఫ్రికా, ఆసియా దేశాల ప్రజల ప్రధాన ఆహారం. అప్పట్లో ధనికులు మాత్రమే తినేవాళ్ళు ఈ జొన్నల్ని. అనాది నుంచి ఈనాటి వరకు ఇదే పరిస్థితి ఉందనుకోండి. అంతేకాదు, శ్రీనాథుడు కూడా తన కవితల్లో, పద్యాల్లో అక్కడక్కడ ఈ జొన్నల గురించి ప్రస్తావించాడు. అది తర్వాత చెప్తాను. అంటే వరి పండే అవకాశం లేని చోట జొన్నలే గతి కదా. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది, అన్నీ మనకి ఫింగర్ టిప్స్లో దొరుకుతూ ఉన్నాయి. జొన్నల్లో ఉన్నటువంటి ఔషధ గుణాల గురించి తెలుసుకోవటం, అలాగే రాగులు, సజ్జలు ఇలాంటి ధాన్యాల గురించి కొత్త రుచుల్ని తెలుసుకోవటం అనేది మన ఈట్ ఫిట్లో కొత్తేం కాదు. ఇవాళ సమయం వచ్చింది కాబట్టి జొన్నలతో ఉన్న రుచులు మీకు పరిచయం చేస్తూ ఇంతకీ జొన్నల్లో ఉన్న ఆరోగ్యకరమైన విషయాలు ఏంటో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. జొన్నలతో మన అందరికీ తెలుసు, ముందుగా గుర్తొచ్చేది జొన్న రొట్టే కదా. కానీ ఆ తర్వాత జొన్నలతో చేసే జావా, జొన్న కిచిడీ, జొన్న రొట్టె, జొన్నలతో సలాడు, జొన్నలతో పలావు, ఇలా రకరకాలు చేస్తున్నారు. అంతెందుకు, జొన్నలతో సలాడ్ కూడా చేస్తున్నారు. అదొక బిజినెస్ కూడా అయిపోయింది. ఆధునిక జీవన విధానంలో జొన్నల్ని మన లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకున్నాక ఎన్నో చేంజెస్ చూస్తున్నారు చాలామంది. ఎన్నో రెసిపీస్ కూడా వస్తూ ఉన్నాయి. ఫిట్గా ఉండాలి అంటే, డయాబెటిక్ లాంటి వాటి బారిన పడకుండా ఉండాలి అంటే మనం జొన్నల్ని ఆహారంలో చేర్చుకోవటం చాలా మంచి విషయం.

జొన్నలతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం అనేది ఆహారంలో ప్రోటీన్, పీచు పదార్థం అలాగే గ్లూటెన్ రహిత పోషకాలను చేర్చుకోవటం ఒక అద్భుతమైన మార్గం అనే చెప్తాను. దీనికి తక్కువ గ్లైకమిక్ ఇండెక్స్ ఉన్నందున రక్తంలో చక్కెరను నియంత్రించడానికి అలాగే బరువు నిర్వహణకు కూడా సహాయపడుతుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. జొన్నలతో మనం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉన్నాం. మీకు తెలుసా, క్యాన్సర్ లాంటి వాటి బారిన పడిన వాళ్ళు కూడా జొన్నలు తీసుకుంటూ ఉంటే వాళ్ళలో ఎన్నో చేంజెస్ కూడా కనిపించాయట. అలాగే షుగర్ వ్యాధితో ఉన్న వాళ్ళు, ఇంకా రకరకాల డిసీజ్తో బాధపడుతున్న వాళ్ళు జొన్నల్లో ఉన్న పోషక ప్రయోజనాలని పొంది వాటి నుండి బయటపడ్డారట. ఇవన్నీ నేను చెప్తున్న విషయం కాదు, జొన్నల్లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఎక్కువ పిండి పదార్థాలు ఉన్నాయి కాబట్టే వైద్యులు మనకు తరచూ చెప్తూ ఉంటారు జొన్నల్ని తీసుకోవాలి అని. మామూలుగా మనకు అన్నం అనగానే గుర్తొచ్చేది వరి అన్నమే. అందులో 6% ప్రోటీన్ ఉంటే జొన్నల్లో 10.4 grams ఆఫ్ ప్రోటీన్ ఉందని చెప్తున్నారు నిపుణులు. అందుకే ఎప్పుడు కూడా జొన్నలు బలాన్ని ఇస్తాయి, జొన్న గట్క తినాలి అని అమ్మమ్మ అంటూ ఉండేది అప్పట్లో. మీ పెద్దవాళ్ళు కూడా ఈ విషయం మీకు చెప్పింటారు కదా. అయితే జొన్నల్ని తీసుకోవటం వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో పచ్చజొన్నలు ఉంటాయి, తెల్లజొన్నలు ఉంటాయి, ఆ రెండు కూడా మనకి ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తాయి. స్త్రీలకు కూడా గర్భాశయం గట్టిపడడానికి ఇవి ఎంతో ఉపయోగకరం.

జొన్నల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, జొన్నల్ని హిందీలో జువారి అంటారు, పరేనా అని కన్నడలో అంటారు. ఇక జపాన్, చైనా లాంటి కంట్రీస్ లో సెటారియా అని పిలుస్తారట. అయితే నక్క పోలినటువంటి ఆకారంలో కంకులు అక్కడ ఉండడం కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అని చెప్తున్నారు సైంటిస్టులు. ఇక్కడ జపాన్ అలాగే చైనా లాంటి కంట్రీస్ లో అంటే ఈ జొన్న కంకులు పెరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క షేప్ లో ఉంటాయని చెప్తున్నారు వ్యవసాయ నిపుణులు. ఎంతో మంది కవులు కూడా మన జొన్నల గురించి, జొన్నల అంబల్ గురించి చెప్పుకొచ్చారు. అంతెందుకు, శ్రీనాథుడు పల్నాడులోనే కాదు కర్ణాటకలో కూడా ఆయనకు ఒక చేదు అనుభవం ఎదురైంది అని చెప్పుకొచ్చారు. అదేంటి అంటే, జొన్న అన్నం జొన్న అంబలి దొరకక పాయనే అని. శ్రీనాథుడు ఒక పద్యం కూడా రాశాడుట, తెల్లబియ్యంతో వండిన సన్నాన్నం తినే వాళ్ళకి జొన్న అన్నం తినాలంటే శ్రీనాథుడు పడ్డ అవస్థ అంతా అనుభవంలోకి వస్తుందట. స్థూలకాయం, షుగర్ వ్యాధి, రక్తపోటు ఒకటేమిటి, వీటన్నింటికి చెక్ పెట్టాలంటే ఒక్క జొన్నలకే సాధ్యం.

ఈ ట్వీట్ వింటున్నారు. జొన్న అన్నం ఎప్పుడైనా తిన్నారా? పోనీ జొన్న అంబలి ఎప్పుడైనా తాగారా? ఆ అంటే గుర్తొచ్చింది కదా, రాగితో చేసే అంబలి మనందరికి చిన్నతనంలో పరిచయమే. కానీ జొన్నతో చేసే అంబలి వేసవి కాలంలో మీరెప్పుడైనా అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్ళినప్పుడు తాగే ఉండింటారు కదా, చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో క్రియేటివిటీని ఉపయోగించి సూప్స్ లాగా ఈ జావల్ని తయారు చేస్తూ ఉన్నారు. వీటికే బయట హోటల్స్లో కూడా చాలా డిమాండ్ ఉంటుంది. మనం రాగి జావతో చేసినట్టుగానే జొన్న జావ కూడా చేసుకుని అందులోనే రకరకాల వెజిటేబుల్స్ వేసుకుని తాగితే గనక చాలా ఈజీగా మనకి ఎన్నో బెనిఫిట్స్ అందుతాయి. రకరకాల వ్యాధులతో బాధపడే వాళ్ళు కూడా జొన్న పేలాలు తింటే మంచిది అని, జొన్నలు తింటూ ఉంటే మనం పరమాన్నాన్ని కూడా మర్చిపోతామని, జొన్న పేలాలని పాలలో కలుపుకుని పరమాన్నంలాగా తింటూ ఉంటారు కొంతమంది. పెద్దవాళ్ళు చెప్పిన ఏ రెసిపీ అయినా ఎంతో కొంత లాభాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది మనకి. ఇక జొన్న పేలాలను కొద్దిగా వాము కలిపి మెత్తగా నూరి అది మునిగే వరకు పాలు పోసి 4 మజ్జిగ చుక్కలు వేసేయండి. నెక్స్ట్ డేకి అది తోడుకుని కమ్మని దద్దోజనం అవుతుంది. ఎంతో రుచిగా కూడా ఉంటుంది, బలం కూడా. చిన్నపిల్లల్లో వచ్చే జువెనల్ డయాబెటీస్లో ఇవ్వదగినటువంటి ఆహారం కూడా. జొన్నల మీద ఉన్న భ్రమలు, తెల్లబియ్యం మీద ఉన్న వ్యామోహం తగ్గాలంటే జొన్నలతో రకరకాల రుచికరమైన వంటలు చేసుకుని తినాల్సిందే. కొత్తగా ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనతో మీరు జొన్నలతో రెసిపీస్ స్టార్ట్ చేసేయండి. ఇందాక నేను చెప్పినట్లుగా జొన్నలతో మీరు అంబలి చేయొచ్చు, సూప్ చేయొచ్చు, రకరకాల పరాటాస్ లాగా చేయొచ్చు, జొన్నలతో కిచడీ కూడా పిల్లలకి చేసి పెట్టచ్చండోయ్. కొత్తగా ఏదైనా సరే క్రియేటివిటీని యాడ్ చేసి రెసిపీస్ అనేవి మీ చేతుల్లోనే ఉంటాయి, అప్పుడే మీ లైఫ్ స్టైల్ కూడా హెల్తీగా మారుతుంది.

మిమ్మల్ని నేను రెసిపీస్ అడిగాను కదా, మరి నేను కూడా కొన్ని రెసిపీస్ చెప్పే ప్రయత్నం చేస్తాను. జొన్నలతో సలాడ్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం, కానీ ఎలా చేయాలనేది ఇందాక చెప్పలేదు కదా. డైరెక్ట్గా జొన్నల్ని మనం చూడంగానే మన చిన్నతనంలో పచ్చజొన్నలైనా తెల్లజొన్నలైనా అలా గుప్పెట్లో తీసుకొని గటక్కన నమిలి మింగేసేవాళ్ళం. కానీ ఇప్పుడు చాలామందికి డౌట్స్ ఏంటంటే జొన్నల్ని అలా పచ్చిగా తినేసేయొచ్చా అని. సలాడ్ గురించి చెప్తున్నాను కదా, ఇక్కడే అందరికీ ఒక విషయం చెప్పాలి. అప్పుడంటే ఎక్కువగా ఫెర్టిలైజర్స్ లేకుండా పంటలు ఉండేవి, కానీ ఇప్పుడు ఎటువంటి పంట నుంచి మనకు జొన్నలు వస్తున్నాయో తెలియదు కదా. అందుకనే జొన్నల్ని ముందుగా మీరు 4 గంటలు నానబెట్టండి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 2-3 విజిల్స్ ఉడికిన తర్వాత నీళ్ళంతా వార్చేసి అందులో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఉడకబెట్టిన పల్లీలు, శనగలు, నువ్వులు, తురిమిన కాయగూరలు లైక్ బీట్రూట్, బీన్స్, క్యారెట్, ఆనియన్, టమాటో, ఇక్కడ కూడా మీ క్రియేటివిటీని యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి, కాస్త నిమ్మరసం పిండేయండి, చివర్లో చిటికెడు మిరియాల పొడి, చిటికెడు ఉప్పు, అంతే. అలా కలిపేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది, నోరు ఊరిపోతుంది అంతే.

మీరు వింటున్నారు ఈట్ ఫిట్. అసలు ఈ జొన్నల్ని డైరెక్ట్ గా తినొచ్చా? జొన్నలు తింటే అజీర్తి చేస్తుందా? జొన్నల్ని నానబెట్టే తినాలా? జొన్నలు తింటే బరువు తగ్గుతామా? జొన్నలు తింటే షుగర్ తగ్గుతుందా లేదా? అబ్బో, ఇలా రకరకాల ప్రశ్నలు. అయితే నాకు వీటన్నింటికి సమాధానం ఒక్కటే అని చెప్పాలనుంది. ఏంటో తెలుసా? జొన్నల్లో ఉన్న పోషక విలువలు ఏంటో ముందుగా మనం తెలుసుకున్నాం కదా, అవన్నీ ఒకసారి మననం చేసుకోండి. జొన్నలు తింటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, జొన్నలు తింటే మన లైఫ్ స్టైల్ ఎలా మారుతుంది, ఆ హెల్త్ బెనిఫిట్స్తో మన లైఫ్ ఎలా టర్న్అవుట్ అవుతుంది అనేది తెలుసుకొని, ఎలా వండుకోవాలో తెలుసుకొని జొన్నల్ని మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోండి. ప్రయోజనాలు తెలుసుకున్నాం. రకరకాలుగా మనం ప్రతిరోజు సామాజిక మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాం కాబట్టి జొన్నల్ని మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకుందాము, బాగుంటుంది. మన గట్ హెల్త్ బాగుంటే మనం కూడా బాగుంటాం. మనం తినే తిండికి మనం చేసే పనికి సంబంధం ఉంటుంది. సంబంధం కొన్నిసార్లు ఉండకపోవచ్చు, కానీ మనం ఎంచుకునే ఫుడ్కి, మనం ఎంచుకునే హెల్త్ ఇష్యూస్కి మనమే కారణమవుతాం. అంటే మనం ఏదైతే తింటామో దాంతో అదే వస్తుంది. కాబట్టి నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని మీరు చెప్పడం మానేసి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, ఈ ప్రాబ్లం వస్తే మనం ఏం తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి అనేది ఆలోచించండి. అండ్ ఒక ఎక్స్పర్ట్ని కలిసి సరైన మోతాదులో తీసుకోండి.

0: ప్రతి వారం ఎపిసోడ్లో మనం చివరిలో ఒక మంచి చిట్కా వింటుంటాం కదా, ఇవాల్టి చిట్కా ఏంటి అంటే, దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ వాటర్ అనేది ప్రాచీన కాలం నాటి సామెత. ఇప్పటికీ నిజమే. అది నీటికి బదులుగా తీసుకోగలిగినవి ఇంకొకటి లేవు కదా. మనిషికి, సృష్టికి, ప్రకృతికి వీటన్నింటికి నీళ్లు కావాలి. నీటికి ప్రత్యామ్నాయమని మాత్రం మనం సృష్టించలేదు ఇప్పటి వరకు. కానీ మనం తాగే నీరు మంచినీరై ఉండాలి. గోరువెచ్చని నీరు, అందులో అప్పుడప్పుడు కాస్త నిమ్మరసం పిండుకోవటం, చిటికెడు పసుపు వేసుకుని తాగటం, గోరువెచ్చని నీరు తాగుతూ ఉండడం, వేసవి కాలంలోనే కాదు వర్షాకాలంలో కూడా సబ్జా గింజలు వేసుకుని తాగటం మంచిదని చెప్తున్నారు నిపుణులు. ఏదేమైనా ఈట్ ఫిట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే విషయాలు ఖచ్చితంగా మనకు మంచి విషయాల్ని తెలియజేస్తూ ఉంటాయి. మంచి విషయం కాబట్టి మైక్లో చెప్తున్నాను. మరి మీకు తప్పకుండా విషయాలన్నీ, అంటే జొన్నల్ని మీ ఆహారంలో చేర్చుకొని ఫిట్గా ఉంటారని కోరుకుంటూ మరోసారి కలుద్దాం. నమస్తే.
1: ఆకాశవాణి విద్యార్థి కేంద్రం, సమయం 1:10 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తెలుగు ఉషారమణి. వచ్చే ఎన్నికల్లో బహుజనుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిషేధిత 22A ప్రైవేట్ భూములను పరిశీలించి 2 రోజుల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బయలుదేరిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హుస్నాబాద్ లోని దుద్దినపల్లిలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన పల్లె దవాఖానను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. బహుజనుల అండదండలతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. పాపన్న పోరాట స్ఫూర్తిని అందరికీ చాటేందుకే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే ప్రతి ఏటా అక్టోబర్ 22వ తేదీన పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించారు. ప్రతిపక్షాలు అబద్దపు ప్రచారాలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విమర్శించారు. 22A నిషేధిత భూముల రిజిస్టేషన్ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న భూములు ప్రైవేటు అయితే రెవెన్యూ అధికారులు 2 రోజుల్లో పరిశీలించి వెంటనే రిజిస్టేషన్ చేయాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు ఈ భూములను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేని జాబితా రూపొందించాలని ఆదేశించారు. ప్రజలు దళారులను ఆశ్రయించవద్దని, ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. నారాయణపేట జిల్లా మక్కల్

నియోజకవర్గంలోని ఉట్కూరు మండలం చింపపూర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, మౌలిక వసతులు, పాఠశాల పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి నేరుగా మాట్లాడి వారి చదువు, విద్యా ప్రగతికి సంబంధించిన వివరాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడిన మంత్రి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించి విద్యా ప్రమాణాలను మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కూడా వాకిటి శ్రీహరి చెప్పారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేలాగా అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో చింపపూర్ల, పెద్దపూర్ల గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని ప్రస్తావించిన మంత్రి ఇరు గ్రామాల మధ్య వంతెన నిర్మాణం చేపట్టినట్లు విద్యార్థులకు చెప్పారు. తెలంగాణలో జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు పెట్టాలని రాష్ట బీజేపీ డిమాండ్ చేసింది. ఆయన జయంతి సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ నేతలు ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, కిలాషపురంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని వారు కోరారు. అలాగే వందే మాతరం గీతం పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరును వారు తీవ్రంగా ఖండించారు. ఓటు బ్యాంక్ రాజకీయాలను పక్కన పెట్టి దేశభక్తిని గౌరవించాలని హితో పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలకు R&R ప్యాకేజ్ భూసేకరణ కోసం 206 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేయడంతో గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న నిర్వాసితులకు ఊరట లభించనుందని పేర్కొన్నారు. బస్వాపురం రిజర్వాయర్ పూర్తయితే సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు భువనగిరి, వలిగొండ, నకరేకల్, రామన్నపేట మండలాల రైతులకు సాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడుతుందని అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు. ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అవుతుంది. సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరవుతారు. విద్యార్థుల ఆందోళనల అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది. అయోధ్య రామాలయం విరాళాల చోరీ అంశంపై పోరాట కార్యాచరణ రూపకల్పనపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. దీంతోపాటు వచ్చే ఏడాది జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల సన్నద్ధతపై కూడా సీడబ్ల్యూసీ చర్చించే అవకాశం ఉంది. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఆ పార్టీ నేతలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్రమైన తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రుల్లోని డొల్లతనం, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే నెపంతోనే తమను అడ్డుకుంటున్నారని హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. ప్రతిపక్షాల గొంతుకు నొక్కేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తోందని ఆయన ఆరోపించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని దుద్దినపల్లిలో నిర్వహించిన పల్లె పల్లెకు పొన్నమన్న అనే కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని 20 లక్షల రూపాయలతో నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రుణమాఫీ వంటి పలు సంక్షేమ పథకాల పురోగతిని వివరించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తామని, నీటి సంరక్షణతో పాటు 6 తొడి పంటలు, ఆయిల్ పంప్ సాగుపై రైతులు దృష్టి సారించాలని మంత్రి సూచించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి పూట తొలగించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి మెప్పు కోసం పోలీసులు అక్రమంగా వ్యవహరించవద్దని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని హెచ్చరించారు. విగ్రహం తొలగింపు నిరసిస్తూ ఆందోళన బాట పెట్టిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ముందస్తు అరెస్టులను తప్పుబట్టారు. అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేయాలని, అక్రమ కేసులు పెడితే సహించేది లేదని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో సింగరేణి సీఎస్ఆర్ నిధులతో చేపట్టనున్న అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు 50,000 మంది ఉపాధ్యాయులను నియమించిందని ఆయన చెప్పారు. చెన్నూరు ఆసుపత్రిలో 100 పడకల నూతన భవనాన్ని సెప్టెంబర్ 4వ తేదీన ప్రారంభించనున్నట్లు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దిశ కమిటీ సర్వసభ్య సమావేశం, ఖమ్మం ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ రామసహాయం రఘురామరెడ్డి అధ్యక్షతన నిన్న సాయంత్రం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీ అధికారులను ఆదేశించారు.
ఆసుపత్రులకు అవసరమైన సిటీ స్కాన్ వంటి వైద్య పరికరాలకు

0: స్థాయిలో పరిశీలించి అధ్యయనం చేశారు. తెలంగాణ ప్రభుత్వ వారసత్వ శాఖ సంరక్షణలో ఉన్న మూడుమాల్ మెగాలిథిక్ ప్రాంతం ఇప్పటికే యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించిందని ఆర్కియాలజిస్ట్ డాక్టర్ రోహిణి పాండే తెలియజేశారు.
1: I feel that many tourists should come here and many enthusiasts of heritage should come here to understand how naturally the site can be preserved without giving much of the plastic amenities like walking tracks, and people will be having a hotel nearby and all that, but they should come here and experience this nature and enjoy the beauty of the site very well.
0: మరణానంతరం కూడా జీవిస్తూ ఎదుటివారి జీవితాల్లో వెలుగులు నింపేలాగా అవయవదానం చేసేందుకు ముందుకు రావాలని వనపర్తి వైద్య ఆరోగ్య శాఖ జిల్లాధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ కోరారు. వనపర్తి జిల్లాలో అవయవదానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని డాక్టర్ భాస్కర్ నాయక్ చెప్పారు.
2: అవయవదానం చేస్తే అనారోగ్య పాలవుతామను ఇట్లాంటి అపోహల నుంచి కూడా దూరం కావడానికి మేము అనేకమైన అవగాహన సదస్సులు మరి ఏర్పరచడం జరిగింది. జుగ్ జుగ్ జియో అభియాన్ అనే నేషనల్ ప్రోగ్రామ్ ద్వారా మరి అవగాహన కల్పించడమే కాదు, ఆన్లైన్ లో ఎన్రోల్మెంట్ చేస్తూ అనేక మందిని మరి ప్రేరేపించగలుగుతామనే ఉద్దేశంతో అనేకమైన కుటుంబాల్లో కొత్త ఆశ కలిగించాలి.
0: ఈ రోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ఉరుములు, మెరుపులు, ఎదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. గోస్వామి తులసీదాస్ 529వ జయంతి సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆయనకు నివాళులర్పించారు. శ్రీరామచరిత మానస్ వంటి రచనతో భారతీయ సంస్కృతి భక్తి భావనలు చాటిన తులసీదాస్ సాహిత్యం తరతరాలకు స్ఫూర్తిదాయకమని గవర్నర్ పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఆవరణలో మెట్ ప్లస్ గ్రూప్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తారు. దీని ద్వారా 100 ఫార్మసిస్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆ సంస్థ చీఫ్ టీరాము చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బహుజనుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని టైమ్ మెన్ పై సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 22A ప్రైవేట్ భూములను పరిశీలించి 2 రోజుల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బయలుదేరిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హుస్నాబాద్ లోని దుద్దనపల్లిలో 20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానాను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:20 షో టైం కి స్వాగతం. ఇంట్రెస్టింగ్ గేమ్ షో షో టైం లో మీరు కూడా పాల్గొని నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు పంపించాలి అనుకుంటే 0402324 0852 ఈ నెంబర్ని నోట్ చేసుకోండి, ఈ నెంబర్కే వాట్సాప్ చేయండి. ఇక మరి నాటి మొదటి ప్రశ్న. అక్కినేని నాగేశ్వరరావు జమున నాయికా నాయకులుగా చాలా సినిమాల్లో నటించారు. అయితే నాగేశ్వరరావు జమున అన్నా చెల్లెలుగా ఒక సినిమాలో నటించారు, ఆ సినిమా పేరేంటి? అక్కినేని నాగేశ్వరరావుకి జమున ఒక సినిమాలో చెల్లెలుగా నటించారు, ఆ సినిమా పేరు. ఆన్సర్ తెలిస్తే 0402324 0852 నెంబర్కి వాట్సాప్ చేయండి.
1: భాయ్యో ఔర్ బెహనో సత్రియా కా, సత్రియా కా, కమ్ అండ్ జాయిన్.

మొదటి ప్రశ్నకి సమాధానాలు పంపించారు. డోమాల బాలాజీ హైదరాబాద్ వనస్థలపురం నుంచి, శ్రీనివాసరావు ఖైరతాబాద్ నుంచి, గజ్వేల్ నుంచి సైడ్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, రామ్ చరణ్, కొండ రాజేశం, రాకేష్, రమ్య, పవన్, బద్దెనపల్లి రాజన్న గారు, అడేపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి, అంకుసాపురం నుంచి డోనాల్ సుదర్శన్, పోలపల్లి శ్రీనివాస్, రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి, నిజామాబాద్ నుంచి చంద్రశేఖర్ శర్మ గారు, బుధన్ కొజంపల్లి నుంచి భోగమార్కండే అనిత, అప్పలరాజు గారు పడన నుంచి, నెక్స్ట్ నందిపేట నుంచి వెంకటేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి సోదా జానకిరాజు, బొమ్మిదేవి లక్ష్మీనారాయణ అమ్మనకొత్తు నుంచి, తాళ గీత, రాజలింగం, విశాలి, కృష్ణ శ్రీకొండ నుంచి, శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, చింతా శ్రీనివాస్ గారు షాపల్లి నుంచి, మాధవి ఆంజనేయులు బుధాన్పు చెప్పుల నుంచి, పద్మావతి, శిల్ప, ప్రసాద్ వీరి కుటుంబ సభ్యులు, జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి, దొంగరాముడు అని పంపించారు కరెక్ట్ ఆన్సర్, బ్రూస్లీ సూరారం కాలనీ నుంచి. నెక్స్ట్ ఇంకా ఎవరెవరు పంపించారు, రాకేష్ ఫరీద్ ఫ్రమ్ నందిపేట్, చోడవరపు నాగేశ్వరరావు గీతా నగర్ హైదరాబాద్ నుంచి, మోండి రంగా సార్, సత్యనారాయణ గారు ఫ్రమ్ వరంగల్ ఇంకా పంపిస్తూనే ఉన్నారు. దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, మహమ్మద్ జయవర్ధన్ ఉమ్మడి నుంచి, ఇంకా చాలా మంది పంపిస్తూనే ఉన్నారు. ఇంకా స్టాప్ చేసేయచ్చు ప్లీజ్. బుధన్ పొచ్చంపల్లి నుంచి ఎలగొండ మార్కండేయులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోడు వెంకటాచారి,

పులిపాటి వెంకటేష్ గారు మహబూబ్నగర్ నుంచి, ముసాపేట నుంచి నరేష్ రోజా, హనుమాన్ డేమకొండ విజయ్ కుమార్ గారు ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ భూతాన్ పోచంపల్లి నుంచి మళ్ళీ మళ్ళీ పంపిస్తున్నారు. అరుణ రాజేందర్ జక్రన్పల్లి నుంచి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి దొంగల మూడు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారికి జమున చెల్లెలుగా నటించారు.

శ్రోతలకు ఒక గమనిక. జనరంజని మీరు కొనిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక ఏ ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా గానీ ఈమెయిల్ ద్వారా గానీ

లేఖలు పంపవలసిన అడ్రస్ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 500004. ఇక ఇమెయిల్ అడ్రస్ HELLOBIVIDHBHLRATHL@gmail.com. మెయిల్ ఐడి మరొకసారి HELLOBIVIDHBHLRATHL@gmail.com. ఇక నుంచి లేఖల ద్వారా ఇమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి మీకు నచ్చిన పాటల కోసం.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఇక శ్రోతలకు మరొక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం అంటే రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైపు నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 నంబర్లకు కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు. ఇక షో టైంలో తర్వాతి ప్రశ్న. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తొలిసారిగా 100 రోజులు ఆడిన సినిమా, ఈ సినిమా పేరు తెలిస్తే 0402324 0852 నెంబర్కి వాట్సాప్ చేయండి. మరొక ప్రశ్న మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తొలిసారిగా 100 రోజులు ఆడిన సినిమా, ఆన్సర్ తెలిస్తే 0402324 0852 నెంబర్కి వాట్సాప్ చేయండి.

పరశోటంలో నేను అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ కరెక్ట్ ఆన్సర్, నెమ్మాని గ్రామం నుంచి వెంకటేశ్ హేమలత, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, మామూలు జయనిద్దం నిమ్మడి నుంచి, ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, గజ్వేల్ నుంచి సైర్లు వెంకటేష్ సుగుణారాం ప్రసాద్ రామ్ చరణ్, ఏదైతే కరెక్ట్ ఆన్సర్స్ పంపించారో మిగిలిన వాళ్ళందరూ రాంగ్ ఆన్సర్స్ పంపించారు. మన సినిమా పేరు మంచి మనసులు. తాడేపల్లిగూడెం ప్రభాత్ టాకీస్లో 100 రోజులు ఆడింది ఈ సినిమా. మన ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఇక మరి సమయం 1 గంట 40 నిమిషాలు. ఇప్పుడు ఒక మ్యూజిక్ వినిపిస్తాను. ఆ మ్యూజిక్ విని ఆ సినిమా ఆ పాట ఏ సినిమాలో ఉంది చెప్పాలి. ఆన్సర్ తెలిస్తే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు

గారు నేను వినిపించిన మ్యూజిక్ చాలా ఈజీగా ఉంది అనుకుంటా. అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. ముసాపేట్ నుంచి నరేష్, రోజా, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ, జక్రంపల్లి నుంచి అరుణ, రాజేందర్ కరెక్ట్ ఆన్సర్. ఈమెయిల్ ఐడి చెప్తానండి మళ్ళీ. గణేష్ వేదవతి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ న్యూస్ టైలా నో అండి రంగన్ సార్. కనకారావు గారు పెడల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సేమ్ రాపూర్ నుంచి జ్యోతి, మలక్పేట నుంచి బ్రహ్మయ్య, కర్నూలు నుంచి కొలి నెంబర్ 1 పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి రాజు గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. జాప భువనేశ్వర్ వెల్లూరు నుంచి. నెక్స్ట్ పాలంపల్లి ఆళ్ళగడ్డ నుంచి ప్రేమకు వేలాయరా సినిమా నుంచి కరెక్ట్ అండి. చిత్రాల గ్రామం నుంచి దమ్మోదర వెంకటాచార్య వరలక్ష్మి, అప్పలరాజు గారు పెడల నుంచి బొమ్మిడి లక్ష్మీనారాయణ గారు కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి, సులోచన కరీంనగర్ నుంచి, గజ్వేల్ నుంచి శైల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్, కీసర నుంచి కాంచన కిట్టు, దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకొకళ్ళు ఎవరో మిస్ అయ్యారు ఒకసారి చూద్దాం. రాము వావిలాల పాలకుర్తి నుంచి దమ్మోజ్ వెంకటాచార్య వరలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా చాలామంది ఉన్నారా. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కళ్యాణ్చారి గారు, భూదాన్ పోచంపల్ నుంచి ఎలగందుల మార్కండేయ మీరు కుటుంబ సభ్యులు, భూదాన్ పోచంపల్ నుంచి భోగ మార్కండేయ గారు, పానుమంటి రవిగౌడ్ వీరి కుటుంబ సభ్యులు, సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి నో అండి రంగన్ సార్, అరుణ ఇబ్రహీంపట్నం నుంచి, వెంకటేష్ గారు నందిపేట నుంచి, ఇంకా ఎవరున్నారు ఒక్క నిమిషం లైన్లోనే ఉన్నాను. గణేష్ వేదవతి గారు హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు. ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఒకసారి చూద్దాం. డోర్నాల బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, రాకేష్ పరిధి ఫ్రమ్ నందిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆ పాట ఏంటి, ఏ సినిమాది, ఇప్పుడు మీరు వినండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతర తరగని ఆనందం అనుభవించే సంపూర్ణ వినోదం.

శ్రోతలకు ఒక గమనిక. జనరంజనిని మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా గాని ఈమెయిల్ ద్వారా గాని పంపవచ్చు. లేఖలు పంపవలసిన అడ్రస్: వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 500004. ఇక ఈమెయిల్ అడ్రస్ హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. hellovivi@gmail.com. ఇక్కడ నుంచి లేఖల ద్వారా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి మీకు నచ్చిన పాటల కోసం. సమయం 2 గంటలకు వస్తుంది వార్తలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15 శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. 13 ఏళ్ల వయసులోనే తన ప్రసంగంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఆ చిన్న పాప. తండ్రి చెప్పాడు, బిడ్డ భవిష్యత్తులో నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది అని ఆ రోజే చెప్పాడు. మరి ఇక కట్ చేస్తే 150 ఏళ్ల తర్వాత ఒక దేశాన్ని పరిపాలించబోయే తొలి మహారాణిగా చరిత్ర పుటల్లో నిలవనుంది ఆమె. ఆమె ఎవరో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. నిలయంలో సమయం 2:21. ఇక 13 వయసులోనే తన ప్రసంగంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అమ్మాయి పేరు లియోనార్. స్పెయిన్ రాజు ఫిలిప్, రాణి లెటిజియాల పెద్ద కుమార్తె లియోనార్. స్పెయిన్ రాజ్యాంగ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆ అమ్మాయి చేసిన ప్రసంగం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అప్పుడు అమ్మాయి వయసు 13 మాత్రమే. ప్రసంగిస్తున్నంతసేపు లియోనార్ ఎక్కడా భయపడినట్టు కనిపించలేదు. చాలా సహజంగా ఆత్మవిశ్వాసంతో ప్రసంగించింది. ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి శక్తి శైలి వింటున్నారు. సమయం 2:31. ఇక లియోనార్ ప్రసంగం ముగిసిన తర్వాత తండ్రి ఫిలిప్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నారు. లియోనార్ మొట్టమొదటి ప్రసంగం మహా అద్భుతం అని సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. 12 ఏళ్ల వయసులోనే స్పెయిన్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవ పురస్కారాల్లో ఒకటైన ఆర్డర్ ఆఫ్ గోల్డెన్ స్లీప్ ప్లీస్ను అందుకుంది లియోనార్. 7 ఏళ్ల తర్వాత ప్రత్యేక ప్రసంగం చేసింది. రాణిగా బాధ్యతలు చేపట్టే దిశగా రాకుమార్తె సాగిస్తున్న ప్రయాణంలో ఇది ఒక ప్రతీకాత్మక ఘట్టంగా నిలిచింది. ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి శక్తిశీలి వింటున్నారు. ఇక 150 ఏళ్ల తర్వాత స్పెయిన్ పరిపాలించబోయే మొదటి రాణిగా చరిత్ర సృష్టించనున్నారు లియోనార్. త్రివిధ దళాల్లో 3 సంవత్సరాలు శిక్షణ పొందారు లియోనార్. స్పెయిన్ సాయుధ దళాలకు మొదటి మహిళా సుప్రీం కమాండర్గా బాధ్యతలు చేపడతారు. ఫ్రెంచ్, అరబిక్, ఇంగ్లీష్, స్పానిష్, మాండరిన్ లాంటి భాషలు ఎన్నో అనర్గళంగా మాట్లాడగారు. ఇక తండ్రి ప్రతిష్టాత్మకమైన గౌరవ పురస్కారాన్ని కూతురుకు అందిస్తూ తండ్రిలా అన్నారు, నువ్వు ఎదుర్కోవాల్సిన సమస్యలు, సవాళ్లు, భుజాలకెత్తుకోవాల్సిన బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. అవి చాలా ముఖ్యమైనవి. నీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ స్పెయిన్లో నీ శ్రేయస్సును కోరుకునే ఎంతోమంది నీ వెనక ఉన్నారనే విషయం మర్చిపోవద్దు అన్నారు. మరి ఇక ఆ రోజు రానే వచ్చింది. ఇంకా మాట్లాడుకుందాం. ఇంటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324 0852 2324 0853 2955093 ఈ నెంబర్లకు కాల్ చేసి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు.

0: శక్తిశీలి వింటున్నారు స్టూడియో క్లాక్ లో సమయం 2:53. ఇక 150 ఏళ్ల తర్వాత స్పెయిన్ ని పరిపాలించబోయే మొట్టమొదటి రాణిగా చరిత్ర సృష్టించిన లియోనార్ మాటల్లో ఏమంటారంటే, నా రోల్ మోడల్స్ ప్రసిద్ధ వ్యక్తులు కాదు, ఆకర్షణీయమైన వ్యక్తులు కూడా కాదు, తమలోని నైతిక విలువలు కష్టపడే తత్వం ద్వారా స్ఫూర్తినిచ్చే వ్యక్తులు మాత్రమే నా రోల్ మోడల్స్. తమ ప్రతిభా సామర్థ్యాలతో లోకానికి కొత్త విషయాలు తెలియజేసే వ్యక్తులు, సమస్యలకు భయపడకుండా ముందుకు వెళ్లే ధైర్యవంతులే నా రోల్ మోడల్స్ అని చెప్తున్న లియోనార్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:20. శ్రోతలు వింటున్నారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై ఎఫ్ఎం కార్యక్రమాలు. శ్రోతలు ఇప్పుడు వింటారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట పాటను కోరుతున్న శ్రోతలు ఎవరో చూద్దామండి. ముందుగా వినబోతున్న పాట చండీగఢ్ సినిమా నుండి. చరణ్ ఉషా పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి. కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరంతా కోరుతున్నారు చండీగఢ్ సినిమా నుండి. వీరందరి కోరికపై ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు తరాల ద్వారా కూర్న పాటల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట,
0: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టీ జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.

శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట దొంగ దొంగ సినిమా నుండి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, లత, అనన్య వీరంతా కోరుతున్నారు దొంగ దొంగ సినిమా నుండి. వీరందరి కోరికపై ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
5: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
4: అరే ఆకాశాన్ని నిజామాబాద్లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
5: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
4: దాందే ఉంది, 9490407880కి కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
5: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
6: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800420223.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు వింటున్నారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి. కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు అనిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేశారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, రేపు ఉదయం 8:00 వేదాంశ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్షా దివ్య తేజ గారు తెలియజేశారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు 103.8 MHz ఫైవర్ న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై ఎఫ్ఎం కార్యక్రమాలు. వింటున్న కార్యక్రమం శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట జోడీ సినిమా నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటలు మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ అద్వైత్ దాస రాజేశ్వర్ లలిత అక్షర శివాజీ చంద్రకళ సహస్ర నర్సయ్య పద్మ శ్రీహర్షిణి నరీందర్ శ్యామల భారతి ఆనంద్ సరోజిని శ్రీనిక కిషోర్ హరిప్రియ వీరంతా పొందుతున్నారు జోడీ సినిమా నుండి. వీరందరి కోరికపై ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 21వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ వల్ల వచ్చే కంటి సమస్యల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట ఆయుధం సినిమా నుండి మాకోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు మెట్పల్లి డివిజన్ నుంచి వెల్లులా శివాజీనగర్ నుండి బండి కిషోర్, హరిప్రియ, భీముల రాజేశ్వర్, రాధ, రమేష్, మమత, పెద్దరాజన్న, చిన్నరాజన్న వీరంతా కోరుతున్నారు ఆయుధం సినిమా నుండి వీరందరి కోరికపై.

సినీ గీతాల కార్యక్రమం అభిరుచి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30 కావస్తుంది. ఇప్పుడు వింటారు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు.

0: శ్రోతలు వింటున్నారు జానపద గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
7: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
8: ఏ ఇదేంటి, కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
9: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
8: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
9: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
8: బంగారం ధర తగ్గితే?
9: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
10: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.

0: శ్రోతలు వింటున్నారు జానపద గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
5: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
7: ముఖాన మొటిమల
8: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

శ్రోతలు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 5:45 కావస్తుంది. ఇప్పుడు వింటారు సినీ గీతాల కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో ముందుగా పెళ్లిపీటలు సినిమా నుండి చిత్ర పాడిన పాట విందాం.

0: శ్రోతలు వింటున్నారు సినీ గీతాల కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
5: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
7: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
0: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం శ్రోతలు సినీ గీతాల కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చందమామ సినిమా నుండి ఆశా భోంస్లే, కెఎం రాధాకృష్ణన్ పాడిన పాట.
8: ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్

0: శ్రోతలు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు అవస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. రైతుల వద్దకే బ్యాంకుల సిబ్బంది వెళ్లి సకాలంలో రుణాలు అందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. రహదారుల అభివృద్దితో పరిశ్రమలు వ్యాపారాలు విస్తరించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో 22A బాధితులకు ఉచిత న్యాయ సహాయం కోసం 10 మంది న్యాయవాదులతో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ప్రకటించారు. హైదరాబాద్ సహా 24 జిల్లాల్లో ఈరోజు ఎదురుగాలులతో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రైతుల వద్దకే బ్యాంకుల సిబ్బంది వెళ్లి సకాలంలో రుణాలు అందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు ప్రజాభవన్లో జరిగిన 50వ రాష్ట స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు బ్యాంకింగ్ ఆర్థిక రంగం కీలక భాగస్వాములుగా మారాలని పిలుపునిచ్చారు. రుణంతో పాటు రైతాదాయం పెరగాలని, క్యూర్ ప్యూర్ రేర్ ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక బ్యాంకింగ్ వ్యూహాలు రూపొందించాలని సూచించారు. అర్హత గల రైతుల రుణం కోసం బ్యాంకులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. రహదారుల అభివృద్దితో పరిశ్రమలు వ్యాపారాలు విస్తరించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా గర్రేపల్లిలో ఈరోజు 219 కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో నిర్మిస్తున్న హెచ్ఏఎం నాన్ ప్లాన్ రహదారి పనులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబుతో కలిసి శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడుతూ
1: పెద్దపల్లి బైపాస్ రావాలని 350 కోట్లతో శాంక్షన్ చేసుకుని ఇవాళ మరొక 250 కోట్లు హైబ్రిడ్ ఆమెటి మోడల్ అని రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని చూస్తారు. రోడ్లు అనేవి ముఖ్యం, దాంతో పాటు మారుమూల ప్రాంతాల్లో కూడా డబుల్ రోడ్లు ఉంటే పట్టణాలకే పరిమితం దగ్గర కాకుండా తక్కువ ధరకు భూములు వస్తే, కొన్ని ఇండస్ట్రీస్ వస్తే, యువకులకు ఉద్యోగాలు వస్తాయి.
0: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు చెప్పారు. ఈరోజు ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ ఎస్ఎండ్ భూములను గ్రామంలోని అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించనున్నట్లు శ్రీనివాసరెడ్డి చెప్పారు. మంత్రి సీతక్క రేపు నారాయణపేట జిల్లా మక్తం నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనున్న నేపథ్యంలో మంత్రి వాకిటి శ్రీహరి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి సీతక్క మక్తం నియోజకవర్గంలో పర్యటిస్తారని తెలియజేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. హైదరాబాద్ లోని గాంధీభవన్లో ఈరోజు నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో వినతులను సంబంధిత అధికారులకు పంపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. సమస్య పరిష్కారమే వరకు పర్యవేక్షిస్తామని, ప్రజల వద్దకే పాలన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన సుమారు 15 లక్షల మంది కార్మికుల సంక్షేమం కోసం మెరుగైన వలస విధానాన్ని రూపొందించే లక్ష్యంతో ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ ఫిలిప్పీన్స్ లో పర్యటిస్తోంది. ఈరోజు మనీలాలోని భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించిన కమిటీ కమిషనర్ ఆన్ ఫిలిప్పీన్స్ ఓవర్సీస్ అధికారులతో సమావేశమై వలస విధానాలపై చర్చించింది. ఫిలిప్పీన్స్ అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి గల్ఫ్ కార్మికుల కోసం తెలంగాణలో మెరుగైన విధానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్పాది శ్రీనివాస్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి తెలియజేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి హాకీ కాంప్లెక్స్ స్టేడియంకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రతిష్టాత్మక కేటగిరీ 1 హాకీ ఫీల్డ్ ధృవీకరణ లభించింది. మైదాన నాణ్యత, టర్ఫ్ ప్రమాణాలు, ఆటగాళ్ల భద్రత, బంతి కదలిక, లైటింగ్

మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ఎఫ్ఐహెచ్ నిర్ధారించింది. టీవీ 3 స్థాయి రేటింగ్తో కూడిన ఈ ధృవీకరణ 2029 ఫిబ్రవరి 26 తేదీ వరకు అమలులో ఉంటుంది. దీంతో గచ్చిబౌలి స్టేడియం అంతర్జాతీయ హాకీ పోటీల నిర్వహణకు కీలక గుర్తింపు పొందింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలో కాసేపటి క్రితం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమావేశానికి హాజరవుతున్నారు. అలాగే సిడబ్ల్యూసీ సభ్యులు కేసీ వేణుగోపాల్, పి చిదంబరం, వీరప్ప మొయిలీ, అంబికా సోని, జయరాం రమేష్, సచిన్ పైలట్, దామోదర్ రాజనసింహ, దిగ్విజయ్ సింగ్, ఎం రఘువీరారెడ్డి, పండిన్రాజు తదితరులు కూడా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నెల 27వ తేదీ నుంచి చేపట్టే ఆందోళనకు బీజేపీ పూర్తి మద్దతిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్లో ఫోటోగ్రాఫర్లను సన్మానించిన అనంతరం బీజేపీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇల్లు, హెల్త్ కార్డులు ఇస్తామని సంజయ్ హామీ ఇచ్చారు. ఆయుష్ వైద్య విద్యార్థులు న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఎర్రగడ్డ ఆయుర్వేద కళాశాలలో 16 రోజులుగా స్టైపెండ్ పెంపు కోరుతూ రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఆయుష్ పీజీ విద్యార్థులు, హౌస్ సజ్జనులకు బీజేపీ తరఫున సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. కమిషన్లు, సెటిల్మెంట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ భూములను 22A పెట్టిందని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో 22A బాధితులతో ప్రత్యేకంగా సమావేశమైన హరీష్ రావు బాధితులు కండగా ఉచిత న్యాయ సహాయం కోసం 10 మంది న్యాయవాదులతో బీఆర్ఎస్ భవన్లో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. యాదాద్రిలో 40,000 ఎకరాలు 22A పెట్టారని ఒక మంత్రి చెప్పినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల తీరుపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలని బీజేఎల్పీ నేత ఎల్లటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 1 కోటి ఎకరాల భూములను 22A నిషేధిత జాబితాలో పెట్టి బేరసారాలు నడుపుతున్నారని, యాదగిరిగుట్లను తన 42 ఎకరాలు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్లాయని సాక్షాత్తు ఒక మంత్రి చెప్పడం గురించి ఆయన ప్రస్తావించారు. రాష్టంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా 24 జిల్లాల్లో ఈ రోజు ఈదురుగోలతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం అవయవ దానాన్ని ప్రోత్సహించడం కోసం జుగ్ జుగ్ జియో కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ఎంతో సంతోషకరమని, అవయవ దానం చేస్తే 8 మందికి జీవితం ఇచ్చే అవకాశం ఉంటుందని హనుమకొండకు చెందిన డాక్టర్ విజయలక్ష్మి తెలియజేశారు. నకిలీ వాట్సాప్ ప్రొఫైల్తో 1 కోటి రూపాయలు మోసం చేసిన కేసులో 10 రోజుల్లోనే బాధితుడికి డబ్బు పూర్తిగా రికార్డు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రమేష్ చెప్పారు. చీరల సంస్థ యజమాని పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించి అకౌంట్లను మోసం చేసి 4 తేదీన కరూరు వైశ్య బ్యాంక్ ఖాతా నుంచి 1 కోటి రూపాయలు బదిలీ చేయించుకున్నారని వివరించారు. లక్నోకు చెందిన దీపక్ కుమార్ ను అరెస్ట్ చేసి కూకట్పల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టు వేగంగా ఉత్తర్వులు జారీ చేయడంతో మోసపోయిన మొత్తం రికవరీ అయిందని కమిషనర్ తెలియజేశారు. బాల్య వివాహాల నిర్మూలనపై బాల్య వివాహాలు బతుకు ఆగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మరిపల్లి చంద్ర తెలియజేశారు. తొలి బాల్య వివాహ రహిత గ్రామంగా ఎంపికైన రాజన్న సిరిసిల్ల జిల్లా అంకుషాపూర్ ను ఆమె సందర్శించారు. పిఎం శ్రీ పాఠశాలల అభివృద్దిపై నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించి విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఆంగ్ల భాష నైపుణ్యం కోసం స్పెల్ బి పోటీలు చేపట్టాలని చెప్పారు. వచ్చే నెలలో సూపర్ ఎల్నీనో వచ్చే అవకాశం ఉన్నందున ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని రిజర్వాయర్లలో 2027 జూన్ వరకు నీటిని తాగునీటి అవసరాల నిమిత్తం నిర్వహించుకోవాలని రాష్ట ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా సాగునీటి ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి ఈ విషయం తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి రైతు వేదికలో దేశీయ శిక్షణ పూర్తి చేసుకున్న 39 మంది ఇన్పుట్ డీలర్లకు ఈరోజు జిల్లా కలెక్టర్ అంకిత్ డిప్లొమా సర్టిఫికెట్లు అందజేశారు. జనగామ జిల్లా ధర్మసాగర్, ఘన్పూర్, అశ్వారావుపల్లి రిజర్వాయర్ల కిందన్న పాత ఆయకొట్టు మొత్తానికి సాగునీరు అందే విధంగా పంట కాలువల పునరుద్దరణ చేసి 2 పంటలకు

0: ప్రబోధ గీతం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ఇప్పుడు వింటారు సినీ సరాగా.

శ్రోతలు ఇంతవరకు సినీ సారాగాల కార్యక్రమం సినీ రంజన్ విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: రైతు సోదరులకు నమస్కారము. నా పేరు డాక్టర్ గద్దె జ్యోతి, శాస్త్రవేత్త మరియు హెడ్ పూల పరిశోధన స్థానం రాజేంద్ర నగర్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాను. ఈనాటి కార్యక్రమంలో చామంతి సాగుని ఆఫ్ సీజన్లో మనము ఏ విధంగా అధిక లాభాల పరంగా సాగు చేయవచ్చు వాటి గురించి వివరాలు తెలుసుకుందాము. ఆఫ్ సీజన్ అంటే పంట లేని కాలము. ముఖ్యంగా వాణిజ్యపరంగా సాగు చేసే పూల మొక్కల్లో ఈ బంతి, చామంతి, గులాబీ, మల్లె ఇవన్నీ కూడా మనకి జూన్ నుంచి డిసెంబర్ వరకు నాటుకోవచ్చు. సంవత్సరం పొడవుతా కూడా మనకి పూలు లభించే రకాలు కూడా ఈనాడు మనకి మార్కెట్లో కానీ లభ్యం అవుతున్నాయి. అయితే అదేవిధంగా ఈ యొక్క చామంతి మాత్రము రబీ కాలం పంట. అంటే ఇది మనము వర్షాకాలం అంటే జూన్ జూలై నాటుకున్నట్లయితే మనకి దాదాపు అక్టోబర్ నవంబర్లో చలికాలంలో పూత దశకు అనేది వస్తుంది. పూత దశకి వచ్చే ముందు కూడా చామంతి ముఖ్యంగా యొక్క శాకీయ భాగం అనేది చాలా వరకు ఉండాలి. 2-3 నెలలు శాకీయ భాగంలో ఉంటేనే ఆ యొక్క కొమ్మలు, ఆకులు, రెమ్మలు ఇవన్నీ కూడా ఎక్కువ శాతంలో పూల మొగ్గలు తొడగడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము చామంతిలో ముఖ్యంగా ఈనాడు మనకి చాలా డిమాండ్ ఉంటుంది. అంటే కార్తీక మాసం కావచ్చు, చలికాలంలో అంటే మనకి పంటలు మనకి ముఖ్యంగా ఈ బతుకమ్మ కావచ్చు, తర్వాత దీపావళి, అదేవిధంగా క్రిస్మస్, సంక్రాంతి, ఉగాది ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి పండుగలు, పెళ్లిళ్ళ సీజన్లో చామంతి చాలా అందమైన పూల మొక్క. ఇందులో చామంతిలో రకరకాల కలర్స్ కూడా ఉంటాయి. అయితే చామంతిలో వాణిజ్యపరంగా మార్కెట్లో ఎక్కువగా ఈ యొక్క తెలుపు రంగు, పసుపు రంగు, ఆ తర్వాత ఎరుపు రంగు, పింక్, గులాబీ అలాంటి రంగుల యొక్క చామంతులకు కూడా మంచి డిమాండ్ అనేది ఉంటుంది. చామంతి మొక్కల్ని మనము 4 రకాల ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా మనము విడి పూల కొరకు మనము ప్రధాన పొలంలో సాగు చేస్తాము. కట్ ఫ్లవర్స్ కోసం కూడా మనం సాగు చేస్తాము. పాలీహౌసెస్లో, హరిత గృహాల్లో కట్ ఫ్లవర్స్ కోసం సాగు చేస్తాము. అదేవిధంగా మనము ఈ యొక్క కుండి మొక్కల్లో అంటే ఇవాళ పట్టణ ప్రాంతాల్లో పూల మొక్కలు పెంచడానికి స్థలం లేక బాల్కనీలో చిన్న సైజు మొక్కల్ని కూడా మనము పాట్ మమ్స్ అంటారు. వీటన్నిటిని కూడా మనము సాగు చేసుకోవచ్చు. కాబట్టి మనకి కార్తీక మాసంలో ఎక్కువగా ఈ యొక్క చామంతి పూలకి మంచి డిమాండ్ ఉంటుంది. అదేవిధంగా మనకి డిసెంబర్లో సంక్రాంతి వరకు కూడా ఈ యొక్క అయ్యప్ప స్వాములు యొక్క పూజలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క చామంతి పూలకి ఎంతగానో డిమాండ్ ఉంటుంది. చామంతి పూలని మనము ముఖ్యంగా రబీ కాలం అంటే మనకి అక్టోబర్ నవంబర్లో చలికి పూలు ఎక్కువగా పుష్పించడము, ఎక్కువ దిగుబడి, నాణ్యత రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనము ఒక్కొక్కసారి రైతు సోదరులు జూన్ జూలైలో ఆ యొక్క కటింగ్స్ పెట్టలేనప్పుడు అంటే పెట్టినా కూడా వర్షానికి దెబ్బతినిపోవడము, మొక్కలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి అకాల వర్షాల వల్ల కానీ భారీ వర్షాల వల్ల కానీ ఒక్కొక్కసారి ఆ నారుమడి దెబ్బతినడము, లేదంటే ప్రధాన పొలంలో ఒక వారము, ఒక నెల వయసు గల మొక్కలు ఈ అధిక వర్షాలకి దెబ్బతినడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్కసారి సీజన్ కొంచెం నాటడం లేట్ అవుతుంది. అంటే జూలై ఆగస్టులో వాళ్ళు నాటుకున్నట్లయితే చిన్న మొక్క కూడా చలి తగలంగానే పువ్వులు రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే చామంతిలో శాకీయ భాగం తగినంత లేదో మనం చిన్న మొక్కల్ని లేటుగా నాటడం వల్ల చిన్న మొక్కకే పువ్వు రావడం జరుగుతుంది. అంటే శాకీయ దశ ఆగిపోయి పుష్పించే దశకి మొక్క చలి వల్ల చేరుకుంటుంది. సో అట్లాంటి టైంలో రైతులకి అధిక దిగుబడులు అనేవి రావు. ఎప్పుడైతే శాకీయ భాగం బాగా గుబురుగా కనీసం 2 నెలల శాకీయ భాగం ఉంటే తప్ప మనకి అధిక శాతంలో పూల మొగ్గలు, పువ్వులు అనేది రావడం జరుగుతుంది. సో అట్లాంటి టైంలో రైతు సోదరులు ఆ యొక్క ఆఫ్ సీజన్ అంటే పంట లేని కాలంలో కూడా మనము నష్టపోకుండా చామంతిలో పంటను తీసుకోవచ్చు. అదేవిధంగా అంటే ఏ రైతులైతే జూన్, జూలై, ఆగస్టులో నాటుకోలేకపోయారు అంటే ఆగస్ట్ సెప్టెంబర్లో లేటుగా చామంతిని నాటడం జరిగితే వాటిని చలికాలంలోకి వాటిని ఓపెన్గా ఉంచకుండా వాటిపైన ఒక బ్లాంకెట్ కావచ్చు లేదంటే నల్లటి పాలిథిన్ షీట్స్ వాటి అన్నిటిని కూడా ఈ యొక్క ఇనుప చువ్వల ద్వారా ఆ యొక్క బెడ్ల శాల మధ్యలో కూడా మనము ఈ యొక్క కండిషన్స్ అంటే ఇలాంటి పరిస్థితులని మనము ఆ మొక్కల పైన మనము ఈ యొక్క బ్లాక్ పాలిథిన్ షీట్ వాటిని కప్పి వాటి కింద ఎలక్ట్రిక్ బల్బ్స్ అనేవి పెట్టాలి. అంటే ఎక్కువ శాతం ఈ బల్బ్స్ని మనము రాత్రిపూట పెట్టడం వల్ల ఏమవుతుందంటే మొక్కకి ఎక్కువగా వేడి తగిలి చలి నుంచి ఆ మొక్కల్ని సురక్షితంగా ఉంటూ అది పుష్పించే దశకు వెళ్లకుండా అధిక ఉష్ణోగ్రతల వలన ఈ యొక్క పంట మనం లేటుగా నాటినప్పటికీ కూడా పూల మొక్కలు ఇంకా అది చలికాలం రాలేదనే భ్రమలో ఉంటాయి. కాబట్టి ఈ

0: ఒక బల్బుల నుంచి ఉత్పత్తి అయ్యే ఉష్ణోగ్రతల వల్ల శాఖ్య భాగం బాగా పెరగడం అనేది జరుగుతుంది. సో ఏ రైతులైతే ఈ యొక్క వానాకాలం ప్రభావం వల్ల మొక్కలు డ్యామేజ్ అయినా, ప్లాంటింగ్ అంటే నాటడం డిలే అయినా కూడా, ఇలాంటి చిన్న మార్పుని అంటే వాటిపైన ఈ యొక్క పాలిథిన్ షీట్స్, బ్లాక్ పాలిథిన్ షీట్ని, నల్లటి పాలిథిన్ షీట్లను కప్పి దాని కింద బల్బ్స్ని అమర్చడం వలన మనం కొంతకాలము ఈ యొక్క పుష్పించే దశని డిలే చేసి మంచి శాఖీయ పెరుగుదల వచ్చిన తర్వాత ఈ యొక్క బల్బ్స్ని, ఆ షీట్ని తీసేసి మనము డిసెంబర్ జనవరిలో కూడా మొగ్గలు వచ్చేలాగా మనము ఈ యొక్క పంటలో ఉండే ఫిజియాలజీ అంటే పంటల యొక్క గుణాన్ని కూడా మనం మార్చేయచ్చు. అంటే మనకి శీత రబీ కాలంలో అంటే శీతాకాలంలో రావాల్సిన పూలని మనము డిసెంబర్ జనవరి ఫిబ్రవరికి కూడా మనము డిలే చేసుకొని శాఖీయ భాగాన్ని బాగా పెరిగిన తర్వాతనే ఈ యొక్క పుష్పించే దశకి వదిలే విధంగా ఈ యొక్క నల్లటి పాలిథిన్ షీట్లుగా బల్బుల సహాయంతో మనము పంట కాలాన్ని కొంచెం ముందుగా జరుపుకోవచ్చు. అంటే మనకి జనరల్ సాధారణంగా మార్కెట్లో మనకి సెప్టెంబర్ వర్షాలు అయిపోతాయి కాబట్టి చలికాలం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ 4 నెలలు చామంతులు బాగా దొరుకుతాయి. అయితే ఏ రైతులైతే డిలే ప్లాంటింగ్ అంటారు అంటే లేటుగా ప్లాంట్ చేసిన వాళ్ళు ఈ బల్బుల సహాయం వల్ల ఈ పుష్పించే దశని పోస్ట్ పోన్ చేసి మనము జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ కూడా ఎండాకాలంలో కూడా మనకి మంచిగా పూత దశ వచ్చే విధంగా తగినంత శాఖీయ దశని మనము అభివృద్ధి చేసిన తర్వాత షేడ్ నెట్ల కింద అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి పూలు దెబ్బ తినకుండా షేడ్ నెట్లను అమర్చి పంట లేని కాలం అంటే ఆఫ్ సీజన్లో కూడా మనము మార్కెట్లో పూలని లభ్యమయ్యే విధంగా మనం చేసినట్లయితే మామూలుగా సీజన్లో ఉండే పూలు అయితే కేజీ 200-250 మ్యాక్సిమం 300 ఉంటాయి. మనము పంట లేని కాలం అంటే ఆఫ్ సీజన్లో మనం ఈ చామంతులని ఉత్పత్తి చేసి షేడ్ నెట్ల సహాయంతో, బల్బుల సహాయంతో, పాలిథిన్ షీట్స్తో శాఖ్య దశని షేడ్ నెట్ సహాయంతో పుష్పించే దశలో మనము అకాలంలో అంటే పంట లేని కాలంలో మార్కెట్లో ఫ్లవర్స్ లేనప్పుడు పక్క రాష్ట్రాల నుంచి మనము దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మన పొలంలోనే మనం ఉత్పత్తి చేసినట్లయితే ఆఫ్ సీజన్లో మనం మార్కెట్ ధర ఈజీగా కిలో 500-600 రూపాయలు పోతాయి. కాబట్టి ఇలాంటి చిన్నపాటి మెలకువని పాటించి మనము ఆఫ్ సీజన్లో కూడా చామంతి లేని మార్కెట్లో పూలు లేని టైంలో కూడా మనము పూలని ఉత్పత్తి చేసి రైతులు ఇంకా డబుల్ రాబడి వచ్చే విధంగా కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి చామంతులకి మార్కెట్లో ఎప్పుడు కూడా మంచి గిరాకీ అనేది ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఉండే కలర్స్ కావచ్చు, ఆ పూల ఆకారం కావచ్చు, అదేవిధంగా మనకి పండుగలు ఇవన్నీ కూడా నెలకొకసారి ఒక పండుగ ఉండడం వలన కూడా మనము సకాలంలో చామంతి సాగు చేయలేని రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క అంటే ఆఫ్ సీజన్ పంట లేని కాలంలో కూడా మనము మార్కెట్లో లభ్యమయ్యే విధంగా ఈ చిన్నపాటి టెక్నాలజీ అంటే ఈ యొక్క బ్లాక్ నల్లటి పాలిథిన్ షీట్స్, ఎలక్ట్రిక్ బల్బులను వాటి మీద అమర్చి 2-3 నెలలు తగినంత శాఖీయ భాగం పెరిగిన తర్వాత ఆ లైట్లు తర్వాత ఈ యొక్క నల్లటి పాలిథిన్ షీట్ తీసివేసి తర్వాత వాటికి ఎండాకాలం ఎక్కువ అవుతుంది. మనకి డిసెంబర్ జనవరి నుంచే ఎండలు మొదలవుతాయి కాబట్టి పూలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి వాటి మీద షేడ్ నెట్స్ సహాయంతో డ్రిప్ మల్చింగ్ ద్వారా మనము పూలని మంచి నాణ్యత గలి రబీ కాలంలో ఈ యొక్క అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఎలాంటి నాణ్యత గల పూలని ఉత్పత్తి చేస్తామో అదే మాదిరిగా షేడ్ నెట్ల సహాయంలో మనము జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకు కూడా విరివిగా ఈ పువ్వులని మార్కెట్లో లభ్యమయ్యే విధంగా మనము ప్లాన్ చేసుకొని ఇంకా సీజన్లో ఉండే పంటల దిగుబడి, పంటల రాబడి కంటే కూడా మనము ఆఫ్ సీజన్లో పూలు మన మార్కెట్లో లభ్యమయ్యే విధంగా రైతు సోదరులు ప్లాన్ చేసినప్పుడు వాళ్ళకి డబల్ ద ఇన్కమ్ అంటే 500-600 కేజీ వరకు కూడా పూలు పలకడం అనేది జరుగుతుంది పూల ధర. కాబట్టి ఇలాంటి చిన్నపాటి టెక్నిక్స్తో రైతు సోదరులు వర్షాకాలంలో నాటుకోలేదు, పంట ఫెయిల్ అయిందని దిగులు చెందకుండా ఈ టెక్నాలజీతో వాళ్ళు ఆఫ్ సీజన్లో కూడా మార్కెట్లో ఈ పూలు లభ్యమయ్యేలా చేసుకొని మంచి నాణ్యత గల పూలని సరఫరా చేసి మంచి దిగుబడులను రాబడులని సులువుగా సాధించవచ్చు. ధన్యవాదాలు.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15. ఇప్పుడు వింటారు ప్రసార వివరాలు. వినే ముందుగా కొన్ని ప్రకటనలు.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్

0: ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

0: ప్రసార వివరాలు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వరిలో చీడపీడలు యాజమాన్య పద్ధతుల గురించి రుద్రూర్ ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రమ్య రాథోడ్ గారు అందించే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి వింటారు. 8:30 లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు రిలే వింటారు. 10:00 శ్రోతలందరినీ అలరిస్తాయి మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ 2 కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారాలలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రసారమయ్యే భక్తి రంజనీ కార్యక్రమంలో వింటారు దేవదీవం భజే భక్తి గీతాలు. 6:40 సుషత్మ గారి సూక్తులు ప్రసారమవుతాయి సూక్తి సుధా కార్యక్రమంలో. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 వింటారు ప్రసార వివరాలు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో డాక్టర్ ఏ విశాల్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:00 వేదాంశ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో డాక్టర్ ఎం వర్షతి తేజ గారు గైనకాలజిస్ట్ గారు తెలియజేసే సలహాలు సూచనలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సినీ గీతాల కార్యక్రమం సినీ రంజన్ వింటారు. 9:00 వాట్సప్ సినీ గీతాల కార్యక్రమం హృదయ రాగాలు వింటారు. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.
1: వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో 13,041 కోట్ల రూపాయలు విలువ చేసే 5 ప్రాజెక్టులను ఆమోదించారు.

0: తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యం గల మౌలిక సదుపాయాలను అభివృద్దిపరచడం ప్రభుత్వం లక్ష్యమని రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దక్షిణ మండలి సమితి సమావేశం రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన తమిళనాడులోని మహాబలిపురంలో జరుగుతుంది. గాలి క్రికెట్ టెస్టులో భారత్ శ్రీలంకను 165 పరుగుల తేడాతో ఓడించింది. కేంద్ర మంత్రివర్గం ఈరోజు 4 రైల్వే ప్రాజెక్టులతో సహా 5 ప్రాజెక్టులకు 1 హైవే ప్రాజెక్టుకు ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం ఈరోజు 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ఆమోదించిందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.
1: पांच बहुत बड़े फैसले लिए हैं. पहले चार प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और पांचवा प्रोजेक्ट हाईवे का है. पहले चार प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं. और एक है कटक से पैरादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का थर्ड एंड फोर्थ लाइन. और पांचवा प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनबरसा तक ये 4-लेन हाईवे बनाने का. टोटल 13,041 करोड़ रूपीज के प्रोजेक्ट आज कैबिनेट ने अप्रूव किए.
0: పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాలను రైల్వేకి సంబంధించిన 4 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు కవర్ చేస్తాయని మంత్రి చెప్పారు. ఖాగ్రాక్పూర్ భద్రక్ 4 లైను, భద్రక్ హరిదాస్పూర్ 4 లైను, గుమ్మిడిపూండి గూడూరు 3-4 లైను, కటక్ పరదీప్ 3-4 లైను. దీనివల్ల భారతీయ రైల్వే నెట్వర్క్ దాదాపు 410 కిలోమీటర్ల అదనంగా కలుస్తాయి. 9,450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఉన్న ఈ ప్రాజెక్టులు 2030-31 నాటికి పూర్తవుతాయని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. పెరిగిన లైన్ సామర్థ్యం రవాణా సౌలభ్యాన్ని గణనీయంగా పెంచుతుందని, దీనివల్ల భారతీయ రైల్వేలకు మెరుగైన నిర్వహణ సామర్థ్యం, సేవల్లో విశ్వసనీయత చేకూరుతుందని మంత్రి చెప్పారు. ఈ ప్రతిపాదిత మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు దాదాపు 60 లక్షల జనాభా కలిగిన సుమారు 6,448 గ్రామాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. కుల్దీహా వన్యప్రాణుల అభయారణ్యం, బిత్తరకణిక నేషనల్ పార్క్, మా భద్రకాళి ఆలయం, మా ధమారాయ్ ఆలయం, పంచలింగేశ్వర ఆలయం, పులికట్ సరస్సు, నెలపట్టు అభయారణ్యం, శ్రీ వీరరాఘవ పెరుమాళ్ ఆలయం, ధవళేశ్వర ఆలయం, లలితగిరి వంటి దేశంలోని అనేక ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు ఈ సామర్థ్యాల పెంపుదల వల్ల రైలు కనెక్టివిటీ మెరుగవుతుంది. బొగ్గు, ఇనుప ఖనిజం, సిమెంటు, ఉక్కు కంటైనర్లు, ఆటోమొబైల్స్, ఆహార ధాన్యాల వంటి వస్తువుల రవాణాకు ఈ ప్రాజెక్టులు అత్యవసర మార్గాలుగా ఉన్నాయి. బీహార్లో 22వ నంబర్ జాతీయ రహదారి ముజఫర్పూర్ సీతామడి సోన్బర్సా సెక్షన్ను 4 లేన్ల స్టాండర్డ్గా అప్గ్రేడ్ చేసేందుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలియజేస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. 3,590 కోట్ల రూపాయలకు పైగా మొత్తం మూలధన వ్యయంతో హైబ్రిడ్ అన్యూటీ మోడ్ కింద 82.57 కిలోమీటర్ల మేరకు ఈ ప్రాజెక్టును అభివృద్ది చేస్తారని అశ్విని వైష్ణవ్ చెప్పారు. బీహార్లో విస్తరిస్తున్న నేషనల్ హైవే నెట్వర్క్తో దీనికి అనుసంధానం కారణంగా ఈ ప్రాజెక్టు అత్యంత వ్యూహాత్మక ఆర్థిక ప్రాముఖ్యత కలిగి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వృద్ధి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, దేశం 6 నుంచి 8% శ్రేణిలో వృద్ధి చెందుతోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సామాజిక, డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, సమగ్ర వృద్ధి, తయారీపై బలమైన దృష్టి అనే 4 కీలక రంగాలు ఈ వృద్ధి కథనాన్ని నడిపిస్తున్నాయని ఆయన చెప్పారు.
1: The investment story is very important part of our entire growth journey. From a very minuscule investment that we used to make in our country, the public investment, today we have reached a level where we are making a sustained public investment of $130 billion every year. That much economic activity has helped our country grow in a very sustained manner, generate lots of new employment opportunities, and make sure that the benefits of growth reach every segment of the society.
0: సుస్థిరమైన వృద్ధి ద్వారా ఉపాధి కల్పన పెరిగి సమాజంలో ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందుతాయని అశ్విని వైష్ణవ్ చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉత్తరప్రదేశ్ జపాన్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2026 ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఖర్చుతో లేకుండా అధిక నాణ్యత గల మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చెప్పారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యత గల మౌలిక సదుపాయాలను అభివృద్ది పరచడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అయితే మౌలిక సదుపాయాల అభివృద్ది నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండదని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ టన్నెల్స్ అండ్ బ్రిడ్జెస్ కాన్ఫరెన్స్ ను ఉద్దేశించి మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. మన దేశంలో ఉపాధి వృద్ధిని యువ కార్మికులు ముందుకు నడిపిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్త యూనివర్సల్ అకౌంట్ నెంబర్ లో 79% మంది 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు వారే ఉన్నారని పల్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 అనే నివేదిక తెలియజేసింది. ఆ సంవత్సరంలో 57,000 పైగా కొత్త యుఏఎన్లు జనరేట్ అయ్యాయని, అందులో 21 నుంచి 20 సంవత్సరాల వయసు గలవారు 35% పైగా ఉండి అధికారికంగా ఉపాధి రంగంలోకి ప్రవేశిస్తున్న అతిపెద్ద సమూహంగా నిలిచినట్లు నివేదికలో వెల్లడించారు. 2024-25లో కొత్త ఈపీఎఫ్ఓ చందాదారుల్లో దాదాపు 59% మంది 18 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు కలవారేనని, ఇది భారత అధికారిక ఆర్థిక వ్యవస్థకు యువ కార్మికులు పెరుగుతున్న పాత్రను హైలైట్ చేస్తోందని నివేదిక వెల్లడించింది. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న యువతకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించే కార్యక్రమం అమలును సమీక్షించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చేసిన ప్రకటన ఆధారంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సదర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు అధ్యక్షత వహిస్తారు. తమిళనాడులోని మహాబలిపురంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమితిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు, అలాగే పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ సమావేశానికి దక్షిణ ప్రాంతానికి చెందిన సభ్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, అడ్మినిస్ట్రేటర్లతో పాటు ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు సీనియర్ మంత్రులు కూడా హాజరవుతారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయిలో జోనల్ కౌన్సిల్ ఒక స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. రాష్ట్రాలు ప్రస్తావించిన అంశాలను ముందుగా జోనల్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు సమర్పిస్తారని, అక్కడ చర్చించిన తర్వాత మిగిలిన అంశాలను ఆమోదం కోసం జోనల్ కౌన్సిల్ సమావేశం ముందు ఉంచుతారని ప్రకటనలో పేర్కొన్నారు. పౌరులకు సమాచారం అందించేందుకు వారిని భాగస్వాములు చేయడానికి మాత్రమే కాకుండా వారి సమస్యలను ఆలకించి అర్థం చేసుకోవడానికి తగిన విధంగా స్పందించడానికి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రభుత్వోద్యోగులకు సూచించారు. సమాచారం వేగంగా ప్రయాణించేటప్పుడు అధికారిక సమాచార ప్రసారానికి విశ్వసనీయత, ప్రజా ప్రయోజనం, ఖచ్చితత్వం మార్గదర్శకం కావాలని ఆమె చెప్పారు. రాష్ట్రపతి భవన్లో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీలతో సమావేశం జరిపిన సందర్భంగా రాష్ట్రపతి ఈ మాటలు చెప్పారు. అమెరికా సైనిక బలగాలకు సహాయం చేయవద్దని లేదా సహకరించవద్దని పర్షియన్ గల్ఫ్ దక్షిణ తీర దేశాలను ఇరాన్ కోరింది. ప్రాంతీయ స్థావరాల వద్ద జరుగుతున్న సైనిక కార్యకలాపాలను ఇరాన్ నిశితంగా పరిశీలిస్తోందని ఇరాన్ సాయుధ దళాల అధిపతి అయిన జనరల్ అలీ అబ్దుల్లాహి హెచ్చరించారు. అమెరికా ఇరాన్ల మధ్య ఘర్షణ 4వ నెలలో కొనసాగుతున్న తరుణంలో పశ్చిమాసియాలో తమ సైనిక ఉనికిని తగ్గించుకునే దిశగా అమెరికా తన బలగాల మోహరింపును మదింపు చేస్తున్న సమయంలో ఇరాన్ ఈ హెచ్చరిక జారీ చేసింది. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన మిక్స్డ్ డబుల్స్ జోడి ధ్రువ్ కపిల, తనీషా క్రస్టో న్యూఢిల్లీలో ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా వాకోవర్ లభించడంతో ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో ప్రవేశించారు. అయితే పురుషుల సింగిల్స్ ఆటగాడు లక్ష్య సేన్, విమెన్స్ సింగిల్స్ క్రీడాకారిణి ఉన్నతి కూడా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. గాలేలో జరిగిన మొదటి క్రికెట్ టెస్ట్ లో శ్రీలంకపై భారత్ 165 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2 మ్యాచ్ల సిరీస్ లో 1-0 ఆధిక్యంతో భారత జట్టు నిలిచింది. 372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో శ్రీలంక ఈరోజు 5వ రోజు భోజన విరామం అనంతరం సెషన్లో 206 పరుగులకు ఆల్అౌట్ కావడంతో భారత్ విజయం సాధించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి అధ్యక్షతన వేళ జరిగిన కేబినెట్ సమావేశంలో 13,041 కోట్ల రూపాయలు విలువ చేసే 5 ప్రాజెక్టులను ఆమోదించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యం గల మౌలిక సదుపాయాలను అభివృద్ది పరచడం ప్రభుత్వం లక్ష్యమని రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దక్షిణ మండలి సమితి సమావేశం రేపు తమిళనాడులోని మహాబలిపురంలో జరుగుతుంది. గాలే క్రికెట్ టెస్ట్ లో భారత జట్టు శ్రీలంకను 125 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమానికి రైతులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రస్తుత వరి పంట సాగులో చీడపీడల యాజమాన్యం గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రమ్య రాథోడ్ గారు తెలియజేసే వివరాలు, మల్బరీ సాగు గురించి సూచనలు, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచన మున్నగు అంశాలు

కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 18,900 రూపాయలు, కనిష్ట ధర 11,019 రూపాయలు, మోడల్ ధర 15,900 రూపాయలు. పసుపు దుంపరకం క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 15,900 రూపాయలు, కనిష్ట ధర 11,009 రూపాయలు, మోడల్ ధర 14,025 రూపాయలు. పసుపు పొడి క్వింటాలొక్కింటికి 12,600 గరిష్ట ధర, 5,006 రూపాయలు కనిష్ట ధర, 8,009 రూపాయలు మోడల్ ధర. తెల్ల నువ్వులు క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 12,079 రూపాయలు, 11,279 రూపాయలు కనిష్ట ధర, 11,879 రూపాయలు మోడల్ ధర. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రేపటి వరకు జిల్లాలో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 29 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 83 నుండి 88% మరియు మధ్యాహ్నం 60 నుండి 64% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 15 నుండి 19 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణం

0: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రస్తుతం సాగవుతున్న వరి పంటలో చీడపీడల యాజమాన్యం గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త రమ్యారతుడు గారు తెలియజేసే వివరాలు వింటారు.
1: రైతు సోదరులందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంట వరి. వరిని ప్రధాన ఆహార పంటగా తీసుకుంటున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. ఈ పంటను మన దేశంలో సుమారుగా 44 మిలియన్ హెక్టార్లలో సాగు చేస్తున్నాము. ఇప్పుడు మన ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మన తెలంగాణలో చూస్తున్నట్లయితే గాలిలో అధిక తేమ శాతం, మబ్బులతో కూడిన వాతావరణం, రాత్రిపూట తగ్గిన ఉష్ణోగ్రతల వల్ల వీటి వల్ల తెగుళ్లు ఎక్కువగా ఆశించే అవకాశం ఉన్నది. మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నట్లయితే ముఖ్యంగా మన వరిలో ఆశించే తెగులు అగ్గి తెగులు, పాము పొడ తెగులు, పొట్టకుళ్ళు తెగులు, మానిపండు తెగులు, గోధుమ రంగు ఆకుపచ్చ తెగులు, కాండం కుళ్ళు తెగులు, బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు. ఈ తెగుళ్లు మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఆశిస్తాయి. తెగుళ్ల నివారణ కన ముందు మనం ఆ తెగుళ్ల యొక్క లక్షణాలు తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. మొదటిగా అగ్గి తెగులు, దాన్ని మెడవిరుపు తెగులు అని కూడా అంటారు. ఇప్పుడు అగ్గి తెగుల లక్షణాలకు వస్తే అగ్గి తెగులు వరి పైరులో ఏ దశలోనైనా ఆశిస్తుంది. వరి ఆకుల మీద, వెన్ను మెడ భాగాల మీద, ఆకులపై నూలకండే ఆకారం కలిగి గోధుమ రంగు అంచులు గల మచ్చలుగా ఏర్పడతాయి. మచ్చల మధ్యలో బూడిద రంగు ఉంటుంది. ఈ తెగులు గాని వెన్ను మెడ దగ్గర సోకితే ఆ వెన్ను మెడ దగ్గర నల్లటి మచ్చగా మారి వెన్ను విరిగి వేలాడుతూ కనిపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కలలో ఎక్కువ గింజలు తాలు గింజలుగా మారుతాయి. ఈ తెగులు మనకు వానాకాలం కంటే యాసంగిలో ఎక్కువగా ఉంటుంది. ఈ తెగుళ్లు సోకడానికి అనుకూలమైన పరిస్థితులు ఏంటంటే ఒక వారం రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రత 18 నుంచి 22 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ శాతం 90% ఉంటే, మంచు లేదా వర్షపు జల్లులు కురుస్తూ ఉంటే. ఇప్పుడు నేను చెప్పిన పరిస్థితులు నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసాల్లో ఈ పరిస్థితులు ఉన్నప్పుడు మనం వాడే నత్రజని ఎరువులు మోతాదు కంటే ఎక్కువ వాడినప్పుడు ఈ తెగుళ్ల అభివృద్ధి ఎక్కువ చెంది మనకు ఎక్కువ నష్టం అనేది జరుగుతుంది వరి పంటలో. ఇప్పుడు ఈ తెగుళ్ల నివారణ కోసము తెగుళ్లు

పొలంలో 2 నుంచి 5% ఆకులు నష్టపోయినప్పుడు ట్రైసైక్లోజోల్ 75 WP 120 గ్రాములు లేదా కాసుగా మైసిన్ 500 ml లేదా ఐసోప్రోథియోలిన్ 300 ml 200 లీటర్ల నీటి

తర్వాత కాసుగామైసిన్ లేకపోతే ఐసోప్రథియోలిన్ ని గానీ పిచికారీ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ తెగులు వచ్చేసరికి పాము పొడ తెగులు. లక్షణాలు వచ్చేసరికి వరి పైరు పిలుకలు వేసి దుబ్బు చేసే సమయంలో ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ శిలీంధ్రం వల్ల కాండంపై ఉండే ఆకుల మీద పాము పొడ వంటి మచ్చలు ఏర్పడి ఇవి క్రమేపీ ఒక దానితో ఒకటి కలిసి మొత్తం ఆకులు మరియు మొక్క ఎండిపోతుంది. ఈ మచ్చలు ఒక క్రమ పద్ధతిలో ఉండవు. తెగుళ్లు వెన్ను వరకు వ్యాపిస్తే తాలు గింజలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ తెగులు పాము పొడ తెగులు రావడానికి గల అనుకూల పరిస్థితులు ఏంటంటే ఉష్ణోగ్రత 28 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ ఉండడం, గాలిలో తేమ శాతం 90% ఉండడం, మబ్బులతో కూడిన వర్షం, చెట్ల నీడకు పైరు చేనుపై పడిపోయినప్పుడు, నత్రజని ఎరువులు ఎక్కువగా వాడినప్పుడు మరియు నీరు నిల్వ ఉండే పొలాల్లో ఈ తెగులు ఎక్కువగా వ్యాపించి నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ పాము పొడ తెగుల యొక్క నివారణ కోసం వాలిడామైసిన్ 500 ml లేదా హెక్సాకొనజోల్ 400 ml లేదా ప్రోపికొనజోల్ 200 ml ఈ మందులను 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇప్పుడు ఈ పాము పొడ తెగులకు చెప్పిన 300 ఆ 15 రోజులలోనే 2 సార్లుగా బాగా కింద మొదళ్లు తడిచేలాగా పిచికారీ చేయాలి. గోధుమ రంగు ఆకుమచ్చ తెగులు. వరి ఆకులపైన మరియు గింజ మీద ఈ తెగుళ్ల మచ్చలు ఏర్పడతాయి. బియ్యం లోపల రోగ బీజాలు దాగి ఉంటాయి. ఈ తెగుళ్లు సోకినప్పుడు ఆకుల మీద గోధుమ రంగు గుండ్రాన్ని లేకపోతే అండాకారపు మచ్చలు ఏర్పడతాయి. తెగుళ్లు సోకిన విత్తనాలు సరిగ్గా మొలకెత్తవు. ఒకవేళ మొలకెత్తినా తెగులకు గురై నారు కాలినట్లు కనిపిస్తుంది. గోధుమ రంగు ఆకుమచ్చ తెగులు రాకుండా కార్బెండజిమ్ 3 గ్రాముల విత్తనానికి పొడి విత్తన శుద్ధి చేయాలి. పైరు పైన ఈ గోధుమ రంగు ఆకుమచ్చ తెగులు ఏర్పడితే 200 ml కార్బెండజిమ్, అది లేకపోతే ప్రొపికొనజోల్ అనే మందును 200 ml 200 లీటర్ నీటిలో వేసి పిచికారీ చెయ్యాలి. ఇప్పుడు పొట్ట కుళ్ళు తెగులు. దాని లక్షణాలు వచ్చేసరికి పైరు పొట్ట దశలో ఉన్నప్పుడు పొట్ట దిగువన ఉన్న పత్రాచదం మీద చాక్లెట్ రంగులో మచ్చలు ఏర్పడతాయి. పత్రాచదంలో శిలీంధ్రజాలం చేరడం వల్ల వెన్ను పాక్షికంగానే బయటకు వచ్చి వెన్నులు పొట్టలోనే కుళ్ళిపోతాయి. గింజలు పాలు పోసుకోవు, తాలు గింజలు ఏర్పడతాయి. కంకినల్లి మరియు పొట్టకుళ్ళు రెండు ఒకేసారి ఆశించినట్లయితే గింజ నల్లబడి దిగుబడులు తగ్గిపోతాయి. ఈ పొట్టకుళ్ళు తెగులకు గల అనుకూల పరిస్థితులు రాత్రి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ, మంచు పడటం, వాతావరణం చల్లగా ఉండడం, గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం ఈ తెగుళ్లకు ఎక్కువ అభివృద్ధి చేయడానికి తోడ్పడతాయి. నల్లని ముద్దలు కాటుకలా మారటం వలన దీన్ని కాటుక తెగులు అని కూడా అంటారు. దీని నివారణ కోసం నత్రజని ఎరువును మోతాదుకు మించి వాడకూడదు. పైరు ఈనే దశలో ఒకసారి, 10 రోజుల తర్వాత మరోసారి కార్బెండజిన్ 200 గ్రాములు లేదా ప్రోపికొనజోల్ 200 ml 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాండం కుళ్ళు తెగులు. ఈ తెగులు ఆశించినప్పుడు దుబ్బులోని పిలుకలు వాడినట్లు కనిపిస్తాయి. ఈ వ్యాధి తీవ్రమయ్యే కొద్దీ పొలంలోని పైరు పక్వానానికి రాకముందే ఎండిపోతుంది. కాండం కుళ్ళు ఆశించిన పిలుకలను చీల్చి చూసినప్పుడు లోపల భాగం ముదురుగా గోధుమ లేకపోతే నలుపు రంగులో మారిపోతుంది. పూర్తిగా ఎండిన పిలుకలు చీల్చినప్పుడు చిన్న చిన్న శిలీంధ్ర బీజాలు కనిపిస్తాయి. పొలంలో ఈ తెగులు వ్యాధి సోకిన మొక్కల భాగాల నుండి, సుడిదోమ కాండం తోల్చు పురుగులు చేసే రంధ్రాల ద్వారా మరియు విత్తనం ద్వారా వ్యాపిస్తుంది. తర్వాత నీటి ద్వారా మిగిలిన పొలాలకు విస్తరిస్తుంది. ఈ కాండం కుళ్ళు తెగుల ఒక నివారణ కోసం తెగుళ్లు ఆశించే పొలం నుండి ఇతర పొలాల్లోకు నీటిని వెళ్లకుండా చూసుకోవాలి. తెగుళ్లు లక్షణాలను పరిశీలించి 400 ml హెక్సాకొనజోల్ లేదా 200 ml ప్రోపికొనజోల్ లేదా వాలిడామైసిన్ ని 500 ml లేదా కార్బెండజిమ్ 200 గ్రాములు లేదా టెబ్యూకొనజోల్ 400 ml 200 లీటర్ నీటిలో కలిపి పంటకు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు. ఈ తెగులు వానాకాలంలో ఎక్కువగా వస్తుంది, ముఖ్యంగా సన్న రకాలలో ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులను నారుమడిలోను పైరులోను గమనించవచ్చు. తెగులు సోకిన ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి ఆ మచ్చలు ఆకు అంచుల నుండి క్రమేణి మట్టల వరకు వ్యాపిస్తుంది.
ఆకుల అంచులు పూర్తిగా ఎండిపోయి

0: భాగం మాత్రం ఆకుపచ్చగా ఉంటుంది. ఉదయం వేళలో పైరును గమనిస్తే పసుపు పచ్చ బ్యాక్టీరియా కణాలు ఉండలుగా ఏర్పడి ఆకుల మీద మరియు నీటిపై తేలుతూ కనిపిస్తాయి. నారుమడి దశలో మొక్కలు ఎండిపోతాయి. ఈ తెగుళ్లకు 5% తెగుళ్లు ఆశించిన మొక్కలు ఉన్నప్పుడే మనము నివారణ చర్యలను చేపట్టాలి. ఈ తెగుళ్లకు అనుకూల పరిస్థితులు వచ్చేసరికి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, గాలిలో ఎక్కువ తేమ, మంచు లేదా వర్షం ఉన్నప్పుడు లేదా గాలివాన వచ్చినప్పుడు ఈ తెగుళ్లు అభివృద్ధి చెంది వ్యాప్తి చెందుతాయి. సాగునీటి ద్వారా ఇతర పొలాలకు వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగుళ్ల నివారణ కొరకు తెగుళ్లను తట్టుకునే రకాలైన ఇంప్రూవ్డ్ సాంబా మసూరిని సాగు చేసుకోవాలి. తట్టుకోని రకాలు సాగులో ఉన్నప్పుడు సిఫారసు చేసిన నత్రజనిని 3-4 దఫాలుగా పైపాటుగా తక్కువ మోతాదులో వెయ్యాలి. అదనంగా 15-20 కిలోల పొటాష్ ఎరువుని వేసి ఈ తెగుళ్ల యొక్క తీవ్రతను కొంతవరకు తగ్గించుకోవచ్చు. తెగుళ్ల సోకిన పొలం నుండి మురుగునీరు ప్రక్కన పొలంలోకి పోకుండా చేయాలి. తెగుళ్లను గమనించిన వెంటనే నత్రజని ఎరువును వాడడం నిలిపివేయాలి. కంకర తెగులు పూత దశ నుండి గింజ గట్టిపడే దశలో ఈ తెగులు ఆశిస్తుంది. ఆకులపై లేత పసుపు పచ్చని లేదా నారింజ పండు రంగులో మచ్చలు ఏర్పడి క్రమేణి అవి పైకి పెరుగుతూ ఆకు కొన భాగానికి వ్యాపించడం జరుగుతుంది. తద్వారా ఆకు అగ్రభాగం ఎండిపోతుంది. ఎక్కువగా పొట్టకు కింద ఆకులకు ఈ తెగులు ఆశించడం జరుగుతుంది. తెగుళ్ళ తీవ్ర దశలో అన్ని ఆకులపై ఈ మచ్చలు గమనించడం జరుగుతుంది. కొన్ని సమయాలలో ఒక ఆకుపై 2 లేదా అంతకంటే ఎక్కువ మచ్చలు ఏర్పడి పైకి మాత్రమే పెరుగుతూ క్రమేణి ఆ ఆకు అంతటినీ వ్యాపిస్తాయి. ఆకులు పూర్తిగా పసుపు లేదా నారింజి రంగులో మారి ఎండిపోతుంది. తెగుళ్ల లక్షణాలు పైరుపై గమనించిన వెంటనే 3-4 రోజుల్లోనే పంట అంతటా వ్యాపించడం జరుగుతుంది. అందువలన దిగుబడులు తగ్గుతాయి. దీనికి అనుకూలమైన పరిస్థితులు అధిక ఉష్ణోగ్రతలు, అధిక తేమతో కూడిన వాతావరణం మరియు అధిక నత్రజనిని వాడడం. దీని నివారణ కోసం తెగుళ్లను గమనించిన వెంటనే ఎకరానికి 200 గ్రాముల కార్బెండజిమ్, 200 గ్రాముల బెనోమిల్, 200 లీటర్ల నీటిలో కలిపి పైరు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. ఈ విధంగా మనము సరి అయిన సమయంలో తెగుళ్ల యొక్క లక్షణాలను గుర్తించి వాటికి సరి అయిన నివారణ చర్యలు తీసుకొని మనము వరిని ఆరోగ్యవంతంగా పెంచుకొని మనం అధిక దిగుబడులను పొందవచ్చు. ధన్యవాదాలు.
1: మీరింతవరకు ప్రస్తుతం సాగవుతున్న వరి పంటలో చీడపీడల యాజమాన్యం గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రమ్యారాథోడ్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారుగా. ఇప్పుడు వినండి మల్బరీ సాగు గురించి కొన్ని సూచనలు.
1: భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో కూడా పట్టు పరిశ్రమకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మధ్య కాలంలో ముడిపట్టు ధర తగ్గించడం వల్ల లాభాలు కూడా గణనీయంగా తగ్గుతూ వచ్చాయి. వీటిని అధిగమించాలంటే నూతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించి నాణ్యత కలిగిన ఆకులను దిగుబడి పెంచేలా కృషి చేసి రైతులకు అధిక లాభాలు వచ్చేలా చేయాలి. ఇందుకోసం శాస్త్రవేత్తలు కొత్త హైబ్రిడ్ రకాలు వృద్ధి చేసి రైతులకు సరఫరా చేసేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. పట్టుపురుగుల పెంపకంలో ముఖ్యంగా రెండు దశలుంటాయి. ఒకటి చాకీ దశ, రెండు ప్రౌఢ దశ. ఈ రెండు దశల పురుగుల పెంపకానికి ఆహారంగా మల్బరీ ఆకులు వివిధ సైజుల్లో కత్తిరించి ఇవ్వాలి. ఈ దశలకు కావలసిన ఆహారం కొరకు వేర్వేరుగా మల్బరీ తోటలను సాగు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రైతులు ఖర్చు తగ్గించడమే కాకుండా దిగుబడి, నాణ్యతతో కూడిన ఆకులు వస్తాయి. అందువల్ల రైతు సోదరులు ఆధునిక పద్ధతులు పాటించి అధిక దిగుబడితో కూడిన నాణ్యత కలిగిన మల్బరీ ఆకులను ఉత్పత్తి చేసి రైతులు అధిక లాభాలు పొందాలి. విత్తనపు మొక్కలకై ప్రత్యేక తోటలను పెంచాలి. కలుపు మొక్కలను పీకేసి స్వచ్ఛమైన మల్బరీ మొక్కల రకాలను పెంచాలి. ఎంపిక చేసిన కొమ్మలను నీడలో ఉంచి నీటిని చల్లాలి. ఆ తర్వాత కత్తితో 12 నుండి 15 సెంటీమీటర్ల పొడవు గల కడ్డీలను తయారు చేసుకోవాలి. బెరడు చీలకుండా ఒక వేటితో కడ్డీలను కత్తిరించాలి. ఈ కడ్డీలు 3 నుండి 4 ఆరోగ్యవంతమైన కనపు మొక్కలను కలిగి ఉండాలి. ఎంపిక చేసిన కడ్డీలను తడిగోనె పట్టాలతో చుట్టి నీడలో నిల్వ చేయాలి. తయారు చేసిన కడ్డీలను 0.1% డైథెన్ M45 ద్రావణంలో 30 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత వీలైనంత త్వరగా నాటుకోవాలి. 3 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు, 10 సెంటీమీటర్ల ఎత్తు గల నారుమడలను తయారు చేసుకోవాలి. ప్రతి హెక్టారు నేలలో 25 టన్నుల ఇసుకను, 20 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలిసేలా కలియదున్నాలి. నారుమడికి ఇరువైపులా 30 సెంటీమీటర్ల వెడల్పు, 15 సెంటీమీటర్ల లోతు కాలువలను తయారు చేసుకోవాలి. విత్తన కడ్డీలను నాటడానికి ముందుగానే నారుమడిని చదును చేయాలి. ఆ తర్వాత 1-2 రోజుల ముందుగానే నారుమడికి నీరు కట్టాలి. కొలత టేపు, సన్నని తాడు సహాయంతో 20 సెంటీమీటర్ల ఎడంగల వరుసలకు గుర్తుపెట్టాలి. కడ్డీలను నిటారుగా ఒకే కనపు మొక్క ఉపరితలంపై కనిపించే విధంగా నాటాలి. నాటిన తర్వాత కడ్డీ చుట్టూ ఉండే మట్టిని గట్టిగా అదమాలి. ప్రతి 3 నుండి 4 రోజులకొకసారి నారుమడులకు నీరు పెట్టాలి. కడ్డీలను నాటిన 45 రోజుల తర్వాత కలుపు తీయాలి. కడ్డీలను నాటిన 4 రోజుల తర్వాత ప్రతి చదరపు మీటరు నేలకు 10 గ్రాముల చొప్పిన యూరియా వేసి భూమిలో కలపాలి. శిలీంద్ర వ్యాధుల నివారణకై 0.1% బావిష్టం ద్రావణాన్ని పిచికారీ చేయాలి. కీటక నివారణకై 0.2% DDVP ద్రావణాన్ని పిచికారీ చేయాలి. నారుమడులకు ప్రతి 4 రోజులకొకసారి నీరు పెట్టాలి. నారు మొక్కలను సుమారుగా 4 నెలల వరకు నారుమడుల్లోనే పెరగనివ్వాలి. నారు మొక్కలను జాగ్రత్తగా వేరు, కాండం దెబ్బతినకుండా తవ్వితీయాలి. తవ్వితీసిన నారు మొక్కలను తడిగోనె పట్టాతో చుట్టి తిరిగి నాటే వరకు నీడలో ఉంచాలి. ప్రధాన పొలాన్ని 30 నుండి 40 సెంటీమీటర్ల లోతు దుక్కిపడేలా ట్రాక్టర్తో దున్నుకోవాలి. దున్నిన తర్వాత కలుపు మొక్కలు ఎండేలా 2 వారాలు దుక్కిని ఆరనివ్వాలి. హెక్టారుకు 20 టన్నుల చొప్పున పశువుల ఎరువును వేసి దుక్కిలో బాగా కలిసే వరకు దున్నాలి. నేలను ట్రాక్టర్ ద్వారా ఎడ్ల గొర్రు పలకను ఉపయోగించి చదును చేయాలి. రాళ్లను, కలుపు మొక్కలను ఏరివేయాలి. ఆ తర్వాత 30 సెంటీమీటర్ల లోతు గల కాల్వలను నిలువు వరుసల్లో తవ్వుకోవాలి. నారు మొక్కలను జోడి వరుసల విధానంలో 90 సెంటీమీటర్లు మరియు 150 సెంటీమీటర్లు ఇంటూ 60 సెంటీమీటర్ల స్థలావకాశంతో నాటాలి. ట్రెంచ్ లేదా కాలువల అడుగు భాగంలో పశువుల ఎరువును వేసి పైన మట్టితో కప్పాలి. ఒకే పరిమాణం గల ఆరోగ్యవంతమైన నారు మొక్కలను ఎంచుకోవాలి. కాలువలో నాటేటప్పుడు నారు మొక్కలను నిటారుగా ఉంచి నాటుకోవాలి. కాలువను మట్టితో పూర్తిగా కప్పివేయాలి.

0: నాటడం పూర్తయిన తర్వాత నీరు కట్టాలి. నాటిన 3-4 రోజుల్లో నారు మొక్కలను భూమి నుంచి 10 సెంటీమీటర్ల ఎత్తులో సికేచర్ సహాయంతో కత్తిరించాలి. నారు మొక్కలు అంటుకునే వరకు ప్రతి 2 నుండి 3 రోజులకోసారి నీరు కట్టాలి. ఆ తర్వాత ఇసుక నేలలైతే 4 నుండి 5 రోజులకోసారి, నల్లరేగడి నేలలైతే 7 నుండి 8 రోజులకోసారి నీరు కట్టాలి. ప్రతి నారు మొక్కకు 2 నుండి 3 కొమ్మల కంటే మించకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈ కొమ్మలు ఒకదానితో ఒకటి తగలకుండా వేర్వేరు దిశల్లో ఉండేలా ఎంచుకోవాలి. నాటిన 2 నెలల తర్వాత మొదటి విడతగా ప్రతి హెక్టారుకు 50 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను వేయాలి. నాటిన 6 నెలల వరకు ఆకులను గాని కొమ్మలను గాని కోయవద్దు. సరైన నీటిపారుదలతో పెంచితే 6 నెలల్లో మొక్కలు 2 నుండి 3 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. ప్రతి మొక్కకు ఒక బలమైన కాండం, దానిపై 3 బలమైన శాఖలు ఏర్పడేలా శిక్షణ ఇవ్వాలి. ఎక్కువగా ఉన్న కొమ్మలను కత్తిరించి ఎంపిక చేసిన కొమ్మలు బాగా పెరిగేలా చూడాలి. ప్రతి పంట కోత సమయంలో కొమ్మలను కత్తిరించేటప్పుడు దుంపల ఎత్తు భూమి నుంచి 20 నుండి 25 సెంటీమీటర్లు ఉండేలా చూడాలి. అన్ని కొమ్మలను భూమి నుంచి ఒకే ఎత్తులో కత్తిరించాలి. చాకి తోటలు సాగు చేసుకోవడానికి నీటి వసతికి దగ్గరగా ఉన్న ఎత్తైన చదునైన స్థలాన్ని ఎంచుకోవాలి. ప్రతి హెక్టార్కు ఒక్కో పంటకు 5 టన్నుల పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎరువు చొప్పున 8 దఫాలుగా సంవత్సరానికి 40 టన్నులు వేయాలి. కొమ్మలను కోసిన 15 నుండి 20 రోజుల తర్వాత లేదా కొమ్మల చివరలను కత్తిరించిన 10 నుండి 15 రోజుల తర్వాత రసాయనిక ఎరువులను వేయాలి. ప్రతి హెక్టార్కు తోటకు ప్రతి పంటకు 32.5 కిలోల నత్రజని, 17.5 కిలోల భాస్వరం, 17.5 కిలోల పొటాష్ ఎరువుల చొప్పున సంవత్సరానికి 260 కిలోల నత్రజని, 140 కిలోల భాస్వరం, 140 కిలోల పొటాష్ ఎరువులను వేయాలి. భాస్వరం కొరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, పొటాష్ కొరకైతే మ్యూరిట్ ఆఫ్ పొటాష్లను వాడడం మంచిది. చాకీ తోటకు ప్రతి 3 నుండి 4 రోజులకోసారి తగినంత నీరును కట్టాలి. ఆకుకోత పూర్తయిన వెంటనే బుట్టలను పట్టుపురుగుల పెంపకం గదిలోకి తీసుకెళ్లాలి. పెద్ద పట్టుపురుగుల పెంపకం కొరకు ప్రతి హెక్టారు తోటకు ప్రతి పంటకు 4 టన్నుల పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎరువు చొప్పున 5 దఫాలుగా సంవత్సరానికి 20 టన్నుల ఎరువును తోట కోసిన 3 నుండి 4 రోజుల తర్వాత వేయాలి. తోట కోసిన 15 నుండి 20 రోజుల్లో ప్రతి హెక్టారుకు ప్రతి పంటకు 70 కిలోల నత్రజని, 28 కిలోల భాస్వరం, 28 కిలోల పొటాష్ ఎరువు చొప్పున సంవత్సరానికి 350 కిలోల నత్రజని, 140 కిలోల భాస్వరం, 140 కిలోల పొటాష్ ఎరువులను వేయాలి. రోజుకు 1 నుండి 2 గంటలు డ్రిప్ ద్వారా నీరు పెడితే సరిపోతుంది. 2.5 మిల్లీలీటర్లు సెరి బూస్టును 1 లీటర్ నీటిలో కలిపిన ద్రావణాన్ని రసాయనిక ఎరువులు వేసిన తర్వాత, అలాగే 1 వారం తర్వాత మరోసారి పిచికారీ చేయాలి. పెద్ద పట్టుపురుగుల పెంపకానికి కావలసిన కొమ్మలను సీకేచర్ కత్తితో కత్తిరించాలి. కొమ్మల కత్తిరింపు సమయంలో భూమి నుంచి 20 నుండి 25 సెంటీమీటర్ల ఎత్తులో కొమ్మలను కత్తిరించాలి. కత్తిరించిన వెంటనే కొమ్మలను పట్టుపురుగుల పెంపకపు గదికి రవాణా చేయాలి. మీరింతవరకు మల్బరీ సాగు గురించి వివరాలు విన్నారు. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి
2: సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, ఈ అంశం గురించి సిఇఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమలతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక గారు.
3: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సిఇఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం.
4: భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ప్రజలకు చాలా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మహిళలు, రైతులు, విద్యార్థులు, పారిశ్రామిక రంగాల వారు కూడా భాగస్వాములైనారు. ఇదే విధంగా నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో

0: అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు కూడా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటి మన అనంతపురం జిల్లా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉంది. మరి దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సీఈఓగా డాక్టర్ సి చంద్రమౌళి గారు ఉన్నారు. వారిని ఈరోజు ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించాం. మరి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు అంటే ఏమి, అవి ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి, ఎవరెవరికి ఉపయోగపడుతున్నాయి, దానివల్ల ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారన్న విషయాలు వారిదైన మాటలు మనకు తెలియజేస్తారు. నమస్కారం అండి డాక్టర్ సి చంద్రమౌళి గారు.
1: నమస్కారం అండి.
0: చంద్రమౌళి గారు, అసలు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఏమంటారు?
1: సార్, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, సో ఇది వచ్చేసి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అన్న ఒక యూనో బాడీ ద్వారా ఇది నిర్మితమై ఉన్నాయి. సో దేశంలో మొత్తము అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్స్, ఇవి రెండు కలుపుకొని 100కు పైగా ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తామంటే, మేము ఎవరైనా సరే ఒక ఐడియాతో మా దగ్గరికి వస్తే ఆ ఐడియాను ఎలాగ ఇన్నోవేషన్గా మనము మలుచుకోవాలి, ఆ ఇన్నోవేషన్ని మలుచుకోవడమే కాకుండా దాన్ని ఒక ప్రోడక్ట్గాను లేదా సర్వీస్గాను ఎలా మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎలా దాన్ని డెవలప్ చేస్తారు, దానికి కావాల్సిన సపోర్ట్, ఇవన్నీ కూడా ఇంక్యుబేషన్ సెంటర్స్లో ప్రొవైడ్ చేస్తారు. ప్రోడక్ట్ సర్వీస్ వచ్చిన తర్వాత వీటిని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, సేల్ ఎలా చేసుకోవాలి, సేల్ చేసిన తర్వాత ఎలా స్థిరపడాలి ఆ బిజినెస్ అన్న దాని మీద వర్కౌట్ చేస్తాము, మేము సపోర్ట్ చేస్తాం. అంతేకాకుండా స్థిరపడిన తర్వాత స్కేల్ ఎలా చేయాలి, అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి, ఈ నెల మన 10 లక్షలు ఆదాయం వస్తుంది నా బిజినెస్ ద్వారా, నా ప్రోడక్ట్స్ సేల్ అవుతున్నాయి, ఒక 10 లక్షలు ఆదాయం వస్తూ ఉంది, నెక్స్ట్ 6 నెలల తర్వాత నాకు 1 కోటి రూపాయలు ఎలా రావాలి నెలకు, ఎలా చేయాలన్నది స్కేల్ అంటాం అన్నమాట. ఆ స్కేలింగ్ కూడా ఎలా చేయాలన్నది ఇక్కడ మేము సపోర్ట్ చేస్తాం. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఐడియాతో వచ్చినప్పుడు ఐడియా వ్యాలిడేషన్ ఎలా చేయాలి, దాని తర్వాత దానికి టెక్నాలజీ సపోర్ట్, ప్రోటోటైప్ సపోర్ట్ కావచ్చు, ఆ ప్రోటోటైప్ డెవలప్ చేయాలంటే ఫండింగ్ సపోర్ట్ కావచ్చు, లేదంటే ఎవరైనా ఎక్స్పర్ట్ ద్వారా దానికి ఒక గైడెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. దాని తర్వాత మార్కెటింగ్ వెళ్ళాలంటే మార్కెటింగ్ ఎక్స్పర్ట్తో కూడా గైడెన్స్ కావాలి, దానికి డిఫరెంట్ ఛానల్స్ కావాలి, నేషనల్ లెవెల్ మార్కెటింగ్ చేస్తామా, ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెటింగ్ చేస్తామా అన్నది మనము క్లుప్తంగా అక్కడ వాళ్ళ ప్రోడక్ట్ని బట్టి వాళ్ళ సర్వీస్ని బట్టి మనము ఆలోచింపజేసి అది ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్న డిఫరెంట్ వ్యక్తులకు మనము ఈ సర్వీసెస్ అనేది, సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. అంతేకాకుండా వర్కింగ్ స్పేస్ ఉంటుంది మన దగ్గర, ఆ వర్కింగ్ స్పేస్ కూడా మనము ప్రొవైడ్ చేస్తాము, ప్లస్ ల్యాబొరేటరీ సపోర్ట్ ఉంటుంది, ప్రోటోటైప్ ఫెసిలిటీ, సో టెక్నాలజీ, 3D ప్రింటర్స్ అంట, వర్క్షాప్ అంట, ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ, సో ఇలాంటివన్నీ కూడా మనము సపోర్ట్ చేస్తాం.
0: సరే చంద్రమౌళి గారు, ముఖ్యంగా ఇవి విద్యార్థులకు అలాగే ఇన్నోవేటర్లకు మరియు MSMEలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయంటారు?
1: సార్, ఫస్ట్ విద్యార్థులను తీసుకుంటే ఇక్కడ మనము 2 కేటగిరీస్గా తీసుకుంటాము. ఒకటి వచ్చేసి స్కూల్ విద్యార్థులు, ఇంకొకటి వచ్చేసి కాలేజ్లో చదువుతున్న విద్యార్థులు. సో ఫస్ట్ వచ్చేసి స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు మనం ముఖ్యంగా ఏంటంటే, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వారు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పి ప్రవేశపెట్టారు. అవి భారతదేశం మొత్తంలో 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్కూల్లోనే ఒక గదిలో ప్రతి స్కూల్కి ఒక 20 లక్షలు వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తారు, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫండ్ ఇస్తారు అనమాట, గ్రాంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ పర్టికులర్ గదిలో వీళ్ళు ఏదైనా వాళ్ళకు ఒక ఆలోచన ఉండి మేము ఏదైనా దాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేయాలి అంటే క్లాస్ రూమ్లో నుంచి అటల్ టింకరింగ్ ల్యాబ్కి వెళ్ళి వాళ్ళు దాన్ని టింకర్ చేసి దాన్ని ఆ మైండ్ సెట్, ఏదైతే మేము ఆలోచిస్తున్నామో ఆలోచన కరెక్ట్ లేకపోతే రాంగ్ అని తెలుసుకోవడానికి ఈ టింకరింగ్ స్పేసెస్ అనేది ఉపయోగపడతాయి. ఇక్కడ ఏమవుతుందంటే, ఆ పిల్లల్లో ఉన్న ఇన్క్విజిటివ్నెస్, క్వశ్చనింగ్ నేచర్, ఏదో కొత్తది తెలుసుకోవాలి మేము అన్న ఒక ఇది ఉంటుంది కదండి మనకు చిన్నప్పుడు, దాన్ని అలాగే ప్రిజర్వ్ చేయడానికి ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అన్నవి ఉపయోగపడతాయి. ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లేకపోతే స్కూల్లో స్టూడెంట్స్కు ఈ పర్టికులర్ ఆలోచన శక్తిని ఏదైతే ఉందో దాన్ని అలాగే ప్రిజర్వ్ చేయడానికి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు సపరేట్గా ఈ స్కూల్స్కి సపరేట్ ప్రోగ్రామ్స్ అనేటివి చేస్తాము. సంవత్సరం పొడవునా ఈ ప్రోగ్రామ్స్ అనేటివి ఉంటాయన్నమాట. మా టీం ఉంటుంది, మా టీం నెలకు ఒకసారి వెళ్తుంది కొన్ని స్కూల్స్కి, అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడము, ఎలాగే ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని రన్ చేయాలి, వీటన్నింటిలో కూడా మేము భాగస్వాములు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు సమగ్ర శిక్ష అలాగే యూనిసెఫ్తో కలిసి మేము అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు మేము కన్సార్షియం మెంబర్స్ అన్నమాట.

0: మన దగ్గర 450+ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వీటికి కూడా మేము సపరేట్గా ఒక ప్లాన్ వేసుకొని డిఫరెంట్ టెక్నికల్ ఏజెన్సీస్తో వర్క్ చేస్తున్నాం. ఇది స్కూల్ లెవెల్లో.
1: స్కూల్ లెవెల్లో
0: వాళ్ళ ఆలోచన విధానం అలాగే ఉండాలి. నెక్స్ట్ లెవెల్ కాలేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పర్టికులర్ ఇన్నోవేషన్ మైండ్ సెట్ అనేది అలాగే ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది. ఇప్పుడు కాలేజ్లో ఉన్న విద్యార్థుల గురించి మనం మాట్లాడితే, కాలేజ్లో ఉన్న విద్యార్థులు కూడా ఏమవుతుందంటే వాళ్ళకు కూడా చాలా ఆలోచనలు ఉంటాయి. మేము ఏదో ఒకటి చేయాలి డిఫరెంట్గా అన్నది మనం ఒక 100 మంది స్టూడెంట్స్కి చెప్తే అందులో ఒక 5-10 మంది బయటకు వస్తారనమాట. సరే నేను ఏదో కొత్తగా చేయాలి, నేను ఏదైతే కొత్తగా చేస్తున్నానో అది బయటికి వెళ్ళి మార్కెట్లోకి రిలీజ్ కావాలి, అది ప్రోడక్ట్ కావచ్చు సర్వీస్ కావచ్చు అన్న ఆలోచన ఉన్న వాళ్ళు విద్యార్థులు ఉంటారు కాలేజ్ లెవెల్లో. ఇలాంటి వాళ్లకు ఇదేంటంటే గిన స్కూల్ విద్యార్థులకు మైండ్ సెట్ గురించి మనం మాట్లాడుతున్నాం, కాలేజ్ విద్యార్థులకు వచ్చేసరికి బిజినెస్ గురించి మాట్లాడతాం. ఈ బిజినెస్ చేయాలంటే ఏం చేయాలా, వాళ్ళ ఐడియాను వ్యాలిడేట్ చేయాలా, టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వాలా, దాని తర్వాత వాళ్ళకి బిజినెస్ ఇన్కార్పొరేషన్ చేయాలా, తర్వాత వాళ్లకు మార్కెట్లోకి వెళ్ళి ఎలా నువ్వు ఆ ప్రోడక్ట్ని లేదా సర్వీస్ని అమ్మాలి అనేది నేర్పించాలి. ఇలాగా ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్న స్టూడెంట్స్కు మా దగ్గర ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఉంది, దాని పేరే అకాడమిక్ పార్ట్నర్షిప్ మోడల్. మేము ఇలాగా ఒక 50 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ థ్రూఅవుట్ ఇండియాలో సపోర్ట్ చేస్తున్నాం. ఇందులో నుండి ముఖ్యమైన విషయం ఏంటంటే 12 ఇంక్యుబేషన్ సెంటర్లు మేము ఇప్పటికీ ఎస్టాబ్లిష్ చేసాం ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో. ఎందుకంటే ఇది మా పని కాదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు, బట్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఇది చాలా వినూత్నమైన కార్యక్రమం మేము చేస్తుంది. ఇందులో వచ్చేసి 4 ఇంక్యుబేషన్ సెంటర్లు మంగళూరులో చేసాం, మంగళూరు ఎక్కడో కోస్టల్ కర్ణాటక రీజియన్లో చేసాం,
1: చాలా దూరం.
0: అక్కడ మాకు ఒక పార్ట్నర్ ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇది చేసామన్నమాట. ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో మిగతా 8. కమింగ్ టు ద ఎంఎస్ఎంఈస్ వారు ఏంటంటే గిన ఎంఎస్ఎంఈస్ అందరూ కూడా ఏం చేస్తారంటే సార్, వెరీ బిజీ పీపుల్. వాళ్ళందరూ ఏంటంటే మేము ఒక రా మెటీరియల్ తెచ్చుకుంటాము, మధ్యలో మిషనరీ ఉంటుంది, ప్రాసెసింగ్ చేస్తాము లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము, బయటకు వచ్చిన ప్రోడక్ట్ని మేము బ్రాండింగ్ చేసుకుంటాము, మేము మార్కెట్లోకి వెళ్ళి అమ్ముతాం. ఇది రెగ్యులర్ ప్రాసెస్
1: ఎంఎస్ఎంఈలకు
0: చాలా వరకు ఎంఎస్ఎంఈలకు ఇది రెగ్యులర్ ప్రాసెస్. కొంతమంది ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు, ఓకే. సో కొంతమంది డిఫరెంట్గా వర్క్ చేస్తూ ఉంటారు, సర్వీసెస్లో ప్రోడక్ట్లో ఇలాగ చాలా వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎంఎస్ఎంఈస్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ప్రాసెస్లో, నేను చెప్పిన ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తారు త్రూ మన స్కూల్ ఇన్నోవేటర్స్ కావచ్చు లేకపోతే కాలేజ్ ఇన్నోవేటర్స్ కావచ్చు, వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా ఐడియా ఉంది అని స్కూల్ స్టూడెంట్స్ కానీ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కానీ వస్తే వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు, సరే నా దగ్గర ఐడియా లేదు నేనేం చేయాలని వచ్చినప్పుడు దానికి ఇదొక మార్గం, ఎంఎస్ఎంఈల దగ్గర ఉన్న ప్రాబ్లమ్ని తీసుకోవడము, వీళ్ళకు కనెక్ట్ చేయడము, ఒక ఐడియా తాను హ్యాకథాన్ ఆర్గనైజ్ చేస్తాము, వాళ్ళకి కనెక్ట్ చేసి ఇక్కడున్న టెక్నాలజీ కాలేజ్లో లేదా స్కూల్స్లో వాళ్ళు ఏదైతే టెక్నాలజీ డెవలప్ చేస్తారో మరి తిరిగి అది ఎంఎస్ఎంఈలకు చేరవేసేటట్టు చేస్తాం అన్నమాట.
1: సరే చంద్రమౌళి గారు, మరి రైతులకు గ్రామీణ మహిళలకు ఏ విధంగా తోడ్పాటును అందిస్తూ ఉందంటారు?
0: సార్ ఇది చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన అద్భుతమైన టెక్నాలజీ తీసుకొచ్చి నేను ఒక 100 స్టార్టప్లు ఇక్కడ నేను తయారు చేసినా సరే నాకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకి మనం ఏం చేస్తున్నాం, మహిళలకు మనం ఏం చేస్తున్నాం అన్నది చాలా ముఖ్యమైన విషయం. వీళ్ళే కాదు డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఇంకా మనకు. సార్ రైతుల దగ్గరకు వచ్చేసరికి 2 మార్గాల్లో మనం సపోర్ట్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే సార్, రైతులు ఏదైతే వాళ్ళు పండిస్తారో
1: ఉత్పత్తులు
0: ఆ ఉత్పత్తులను వాళ్ళు ఏదైతే ఇప్పుడు సంపాదిస్తున్నారో దాన్ని డబుల్ ఎలా చేయాలి, డబ్లింగ్ ఎలా చేస్తాం అంటే మనకి ఇక్కడ రాయలసీమలో తీసుకుంటే ఎక్కువ వేరుశనగ పంట ఉండేది మనం, మిల్లెట్స్ ఉంటాయి, ఓకే. సో ఈ పంటలను మనము మీరు డబుల్ ఎట్లా సంపాదించవచ్చు వీటి నుంచి అన్నది మేము సపోర్ట్ చేస్తాం. ఎలా అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ వేరుశనగ వాళ్ళు ఉన్నారనుకోండి, మా దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ ఉంది, ఏం చేస్తాము మేము రీసెంట్గా జేఎన్టీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎస్కే యూనివర్సిటీ అండ్ జేఎన్టీ వాళ్ళు అందరూ కలిసి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీని మా ఇంక్యుబేషన్ సెంటర్లో మేము రెడీ చేసాము. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ వేరుశనగ రైతులు ఎవరైతే ఉన్నారో మీకు ట్రైనింగ్ ఇస్తాం రండి అని తీసుకొచ్చి ఈ మిషనరీ దగ్గర కూర్చోబెట్టేసి మీ వేరుశనగని దీంట్లో వేయండి, అందులో నుంచి నూనె వస్తుంది,

0: పక్కన చిక్కి వస్తుంది. నూనె వచ్చిన దాన్ని నువ్వు శనిక్కాయ అమ్మితే ఎంత రేట్ వస్తుంది? ఓ 55-80 రూపాయలు వస్తుంది. అదే నువ్వు నూనె తీసి నూనె నమ్మితే
1: ఎక్కువ వస్తుంది,
0: చాలా ఎక్కువ వస్తుంది, 350-400 రూపాయలు కేజీ వెళ్తుంది. అఫ్ కోర్స్ ఎక్కువ శనిక్కాయలు కావాలి. దాంతోపాటు పక్కన చిక్కి వస్తుంది, దానికి కొంచెం బెల్లం వేసేసి మీరు చిక్కి తయారు చేసేసి అమ్మచ్చు. ఇలాగ డిఫరెంట్ పద్ధతుల్లో ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ని ఎట్లా డబుల్ చేస్తాం మనము అన్నది చూస్తాం. ఇలాగ వేరుశనగే కాదు, టమోటా కావచ్చు, లేకపోతే ఇంకొక పంట కావచ్చు, ఇలా వీటందరికీ కూడా
1: రైతులు పండించే ఉత్పత్తులు అనండి,
0: ఉత్పత్తులు
1: ఏవైనా కావచ్చు,
0: ఏవైనా కావచ్చు, ఇలా సపోర్ట్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్, సార్ నాకు కాఫీ బిజినెస్ చేయాలని ఉంది, కానీ కాఫీ బిజినెస్ ఎలా చేయాలో మాకు తెలియదు సార్ అని చెప్పి ఎవరైనా ఇచ్చారనుకో, ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ కాఫీ బోర్డులో ఉంది ఒకటి,
1: ఓకే,
0: కర్ణాటకలో బెంగళూరులో. మా దగ్గర 101 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయని చెప్పాము కదా, మేమందరూ, మాకు ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉంది మా దగ్గర. మేము ఏం చేస్తాము, ఈ కాఫీ నువ్వు బిజినెస్ చేయాలా, సరే నేను అక్కడికి పంపిస్తా, వారంలో రెండు అక్కడ స్పేస్ ఇప్పిస్తా, ట్రైనింగ్ ఇప్పిస్తా, నువ్వు వర్క్ చేయి, తర్వాత వచ్చి ఇది బిజినెస్ పెట్టుకుని
1: పెట్టు,
0: నీకు దానికి కావాల్సిన టెక్నాలజీ మిషనరీ అన్ని కూడా అక్కడ నుంచి నేను సపోర్ట్ చేయిస్తాను. ఓకే, ఇంకొకరు వస్తారు, సరే నేను డైరీలో కొంచెం వినూత్నంగా నేను చేయాలి, నాకు ఫస్ట్ డైరీ టెక్నాలజీస్ తెలుసుకోవాలని. సేమ్ డైరీ టెక్నాలజీ ఏదైతే మనకు బెంగళూరులో ఉందో
1: అక్కడ
0: అక్కడికి పంపిస్తాను. అలాగా టెక్స్టైల్స్కి సంబంధించి నిఫ్ట్ తిరుపూర్, అక్కడ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించిన సపోర్ట్ అన్నది మేమే అన్ని ఇస్తామని చెప్పాం సార్. మాలాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ 100లో ఉన్నాయి, అక్కడికి మేము సపోర్ట్ తీసుకొని ఆ నెట్వర్కింగ్ అన్నది చేస్తాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మహిళలకు కూడా సపరేట్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్, ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ అని, మా దగ్గర నారీ ప్రూనర్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. నారీ అంటే ఉమెన్, ప్రూనర్ అంటే ఎంటర్ప్రినర్లో నుంచి ప్రూనర్ తీసుకున్నాం అనమాట. అట్లా నారీ ప్రూనర్ అని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్. సో ఇది కూడా అంటే ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇస్తాము, వాళ్ళకి డిపిఆర్ ఎలా రాయాలి, లోన్ స్కీమ్, లీడ్ బ్యాంక్ ఇక్కడ కెనరా బ్యాంక్ ఉంటుంది ఆ వాళ్ళతో ఎట్లా కొలాబరేట్ కావాలా, అక్కడ నుంచి సర్టిఫికేషన్స్ వస్తే వాళ్ళకి లోన్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాం. ఈ సందర్భంగా నేను ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి మన అనంతపురంకు, మన ఎస్కే యూనివర్సిటీకు అచీవ్మెంట్ గురించి కూడా షేర్ చేసుకుంటాను. ఇద్దరు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్, ఎవరైతే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్లో ట్రైనింగ్ తీసుకొని మెంటరింగ్ తీసుకొని వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారో, అలాంటి ఒక ఇద్దరు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్కు 31st మన ఇది జరిగింది సార్. ఇది నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, నేను కూడా వెళ్ళాను. రాష్ట్రపతి భవన్లో ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారి ఆధ్వర్యంలో వీళ్లకు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ రికగ్నిషన్ అన్నది జరిగింది సార్.
1: బాగుందండి చంద్రమౌళి గారు, ఎస్కే యూనివర్సిటీలో ఉండే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా ఏమేమి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు, అవి ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరింత వరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సిఇఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు. ఇప్పుడు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం పలుకుతున్నాం. మరి శ్రోతలంతా కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు కోరిన పాటలు వినడానికి. మరి ముందుగా కోరుతున్న పాట, కోరుతున్న శ్రోతలు ఎవరో చూద్దామండి. ముందుగా వినబోతున్న పాట అమ్మ రాజీనామా సినిమా నుండి. కేజే యేసుదాస్ పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు ఆర్మూర్ నుండి అజయ్, అజ్గర్ ముయినుద్దీన్, జిలానీ షఫీయుద్దీన్, ఇంకా ఫసీయుద్దీన్, గంగాధర్, సుజన్ కుమార్, స్వాతి, పద్మావతి, శిల్ప, నిశాంతి, జగదీష్, దోండే మరియు వారి మిత్ర బృందం వీరందరి కోరికపై అమ్మ రాజయమ్మ సినిమా నుండి ముందుగా పాటను వినిపిస్తున్నాం.

సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు.

0: లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగులేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై జిఆర్టి జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
7: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
6: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
7: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
6: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
7: ద్వారకా నగర్, నిజామాబాద్.
6: సెల్ 9032323258.
8: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
9: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
6: సెల్ 9444004837.
10: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట శ్రీరామ్ సినిమా నుండి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్ తమన్ వారి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు శ్రీరామ్ సినిమా నుండి. మరి వీరందరి కోరికపై వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:00 వేదాంశ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట శుభాకాంక్షలు సినిమా నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరంతా కోరుతున్నారు శుభాకాంక్షలు సినిమా నుండి. మరి వీరందరి కోరికపై ఈ పాటను ప్రసారం చేస్తున్నారు.

శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా సినీ గీతాల కార్యక్రమం తర్వాత పాట ఇంద్రధనుస్సు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ వసంత భారతి లాస్య సాత్విక శ్రీరామ్ హనుమాన్లు హరీష్ అరుణ్ అజయ్ ఆర్థిక్ చారి శ్రీశాంత్ చారి శ్రీనివాసాచారి సన్నిచారి ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఇంద్రధనుస్సు సినిమా నుండి వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు శ్రోతలు తరాల ద్వారా కూడిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట వసంతం సినిమా నుండి చిత్రా బృందం పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం గ్రామం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హన్సిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్నారు వసంతం సినిమా నుండి. వీరందరి కోరికపై ఈ పాటను వినిపిస్తున్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:30 ఇప్పుడు వింటారు మృదు మధుర గీతాలు, లలిత గీతాలు. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు విందాము.

0: శ్రోతలు వింటున్నారు లలిత గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకు

0: ఉంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ 3 కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

விண்ண பாட்டா பைரவ தீபம் சினிமா நுண்டி சித்ரா பிருந்தம் பாடினது శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి బొంబాయి ప్రియుడు సినిమా నుండి ఎంఎం కీరవాణి.

మధుర గీతాల కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట దళపతి సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేజీ యేసుదాస్ బృందం పాడినది. శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి సుందరి సుబ్బారావు సినిమా నుండి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన

శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి ప్రేమించు పెళ్ళాడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమా నుండి ఏం రాజా పి సుశీల పాడిన పాట విన్నారు. శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి చిట్టి చెల్లెలు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

మధుర గీతాల కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ఇంటింటి రామాయణం సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినది. చివరగా వినండి ధనమా దైవమా సినిమా నుండి పి సుశీల పాడిన పాట.

శ్రోతలు విన్నారు మధుర గీతాలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 11:05 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.